ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారాలకు స్వాగతం. శకత్ సంవత్సరం 1948 ఆషాఢమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 16వ తేదీ గురువారం. సమయం ఉదయం 5:55 దాటి 52 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

0: మీరింతవరకు ఈనాటి భక్తి రంజన కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఈరోజు డాక్టర్ కోవెల సంపత్ కుమారాచార్య గారి సూక్తులు వింటారు.
1: మన నిత్య జీవితంలో తరచుగా ఆనందం సుఖం అనే మాటలను రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తున్నాం, వివిధ అర్ధఛాయల్లో ప్రయోగిస్తున్నాం. అంతేకాదు ఆనందం సుఖం అనే వాటిని ఒకదానికొకటి పర్యాయ పదాలుగా కూడా వాడుతున్నాం. కానీ నిజంగా అవి పర్యాయ పదాలేనా? ఒకే విధమైన అర్థతాత్పర్యాలను అవి మనకిస్తున్నాయా అంటే చెప్పడం కష్టం. ఈ రెండింటి మూలాలు భిన్నమైనవి. నిజానికి భూమికలు సుఖానికి పంచేంద్రియాలు కాగా ఆనందానికి భూమిక ఇంద్రియాతీతమైనది. సుఖం ఆనందం రెండూ అనుభవ విశేషాలే, కానీ ఈ అనుభవాలు వేరువేరు మార్గాల నుంచి మనకు కలుగుతున్నాయి. ఆనందము పొందుట ఇంద్రియాతీత లక్షణము, అది ఇంద్రియాతీతమైన అనుభూతి అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ అంశమే రాళ్లబలి అనంతకృష్ణ శర్మ గారి మాటల్లో మరింత స్పష్టపడుతుంది. ఆనందమనగా సుఖము కాదు, సుఖము ఇంద్రియములకు సంబంధించినది, ఆనందము ఆధ్యాత్మికము అనగా ఆత్మకెక్కువగా సంబంధించినది. సుఖము ఆనందం యొక్క అతి పరిమిత స్వరూపము మరియు చంచలము. సుఖమే దుఃఖమగును, ఆనందము అట్టిది కాదు, అది అమేయము అంటారు షణ్ముగారు. సుఖంలో ఎంతో స్వల్పంగానే కావచ్చు ఆనందలేశం ఉన్నట్టే కనిపిస్తుంది. అందుకే సుఖం అనేదాన్ని ఆనందంగా భ్రమపడే అవకాశం ఎక్కువగా ఉంది. నిజానికి ఈ విధమైన భ్రమ ఈనాటిది కాదు. అలసాని పెద్దన గారు రచించిన స్వారోజిష మనుసంభవమును అనే కావ్యంలో వరుధిని ప్రవరుల కథ సుప్రసిద్ధమైనది. ప్రవరుని కామించిన వరుధిని కాముకుడు కాని ప్రవరుని తనకు అనుకూలం చేసుకునేందుకు రకరకాలుగా వాదిస్తుంది. ప్రవరుడు బ్రాహ్మణుడు ఇంద్రియవశుడై బ్రహ్మానందాధిరాజ్య పదవికి చ్యుతుడవుతాడు అని అంటాడు. ఇంద్రియాలకు వశుడై కాముకుడైనవాడు బ్రహ్మానందం నుంచి జారిపోతాడు అని తాత్పర్యం. ఇక్కడ బ్రహ్మానందం అనే పదాన్ని పుచ్చుకొని వరుధిని ఎందే ఇంద్రియముల్ సుఖంబుగను ఆ ఇంపే పరబ్రహ్మము ఆనందో బ్రహ్మయటన్న ప్రాజదువు అంతర్బుద్ధిను హింపుమా అంటుంది. ఏ విషయంలో ఇంద్రియాలు సుఖం పొందుతాయో ఆ ఇంపే అంటే ఆ సుఖమే పరబ్రహ్మము. ఇందుకు

0: ఆనందో బ్రహ్మ అనే వేదవాక్యం ప్రమాణం. ఆ ప్రమాణవాక్యాన్ని అంతర్బుద్ధితో ఆలోచించమంటుంది. ఆనందమే బ్రహ్మము అనే అంశం గుర్తిస్తూనే ఆ ఆనందం ఇంద్రియాల వల్ల పొందే సుఖమనే భ్రమలో అరోధిని ఉంది. ఈ భ్రమ వాదాన్ని ప్రవరుడు నిరాకరించడం అట్లా ఉంచి ఆమె ఉదాహరించిన ఆనందో బ్రహ్మ అనేది మనను ఉపనిషత్తుల దాకా తీసుకువెళ్తున్నది. బ్రహ్మమీమాంసారూపమైన భృగువల్లి తైత్తిరీయోపనిషత్తులోని ఒక భాగం. ఆనందో బ్రహ్మ అనేది భృగువల్లిలో కనిపించే వాక్యం. భృగువు అనేవాడు వరుణుని కుమారుడు. భృగువు తండ్రిని సేవించి తనకు బ్రహ్మమును ఉపదేశించమని ప్రార్థిస్తాడు. అప్పుడు వరుణుడు అన్న ప్రాణ మనో విజ్ఞానాలు బ్రహ్మప్రాప్తికి ద్వారములని, ఆ వరుసలో తపస్సు ద్వారా బ్రహ్మమును తెలుసుకోమని మార్గదర్శనం చేయిస్తాడు. భృగు ఆ విధంగా తపస్సు చేసి క్రమంగా అన్న ప్రాణ మనో విజ్ఞాన స్థాయిలను దాటి చివరకు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే బ్రహ్మమని తెలుసుకుంటాడు. ఆనందం నుంచే ఈ భూతజాతమంతా జన్మిస్తున్నది. ఈ జనించినవన్నీ ఆనందం చేతనే జీవిస్తున్నవి, చివరకు ఆనందంలోనే విలీనమవుతున్నాయి. అందుకనే ఆనందమే పరబ్రహ్మమని తెలుసుకుంటాడు. ఇవన్నీ పరబ్రహ్మ లక్షణాలు. వరుదిని ప్రస్తావించిన ప్రమాణవాక్యం ఈ సందర్భంలోది. కానీ ఆమె ప్రస్తావించిన తీరు భ్రమ ప్రమాదాలకు లోనైంది. నిజానికి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ స్థాయిలను దాటిన ఆనందం అసలైన ఆనందం. దాన్ని మనోమయ స్థాయికి మాత్రమే పరిమితమైన ఇంద్రియ సుఖమనటం కేవలం భ్రాంతి మాత్రమే.
1: మీరింతవరకు ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో డాక్టర్ కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారి సూక్తులు విన్నారు. ఇప్పుడు పొలం కబుర్లు. ఈ కార్యక్రమంలో పాల దిగుబడి అనే అంశాన్ని గురించి జి మురళీమోహన్ గారి ప్రసంగం.
2: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి ప్రాముఖ్యత, ఇంకా పాలు పితికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పరిశుభ్రమైన పాలను ఉత్పత్తి చేయడం వల్ల పాలు ఎక్కువ కాలం తాజాగా చెడిపోకుండా నిల్వ ఉంటాయి. త్వరగా పులిసిపోవడం కానీ ఇరిగిపోవడం కానీ ఉండదు. పాలను దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి, అమ్ముకోవడానికి దీనివల్ల వీలవుతుంది. పాల నుండి తయారు చేసిన వెన్న, నెయ్యి మొదలగు పాల పదార్థాల నాణ్యత కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పరిశుభ్రమైన పాల వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉండవు. పాడి పశువుల ఆరోగ్యం, పశువుల కొట్టాల శుభ్రత, పాలు పితికే వ్యక్తి ఆరోగ్యం, పాల పాత్రల పరిశుభ్రత, వినియోగించే నీటి శుభ్రత మొదలగు అంశాలపై పరిశుభ్రమైన పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఈ పాడి పశువుల ఆరోగ్య విషయానికి వస్తే, ఆరోగ్యమైన పాడి పశువు నుండి పితికిన పాలు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటాయి. అందువల్ల వ్యాధులతో బాధపడే పశువుల నుండి పాలు పితకూడదు. పాలు పితికే ముందు పశువు శరీరాన్ని, ముఖ్యంగా వెనుక భాగం, డొక్కలు, తొడలు, పొదుగు, తోక మొదలగు వాటిని శుభ్రంగా కడిగి పొడి కొడుతూ తుడవాలి. పాలు పితికిన తర్వాత చన్నుల రంధ్రాల్లోకి సూక్ష్మజీవులు ప్రవేశించకుండా కనీసం నీరు చల్లాలి. పశువుల కొట్టాల శుభ్రత విషయానికి వస్తే, గాలి వెలుతురు ధారాళంగా వీచే పశువుల కొట్టాలని ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. మురుగునీరు పారుదల సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. పశువుల పాకల్లో ఎలుకలు, బొద్దింకలు, క్రిమికీటకాలు లేకుండా డెటాల్, ఫినాయిల్ వంటి క్రిమిసంహారక మందులతో ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉండాలి. నేలను పొడిగా ఉంచాలి. పశువుల పాకల్లో బూజు, దుమ్ము చేరకుండా శ్రద్ధ వహించాలి. పాలు పితికే ముందు ప్రతి ఒక్కసారి నేలను శుభ్రంగా కడగాలి. పశువులు కొట్టడం, ఫ్లోరింగ్ను కాంక్రీట్తో చేయిస్తే శుభ్రంగా ఉంచడం సులభంగా ఉంటుంది. ఇక పాలు పితికే వ్యక్తి ఆరోగ్యం గురించి వస్తే, న్యూమోనియా, డిప్తీరియా, గజ్జి, క్షయ, టైఫాయిడ్ వంటి వ్యాధులతో బాధపడే వ్యక్తులు పాలు పితకూడదు. పాలు పితికేటప్పుడు చీదడం, దగ్గడం, తుమ్మడం, సిగరెట్ కాల్చడం, గుట్కాలు నవ్వడం చేయకూడదు. పాలు పితికే వ్యక్తి చేతి, వేళ్ల, గోళ్లను కత్తిరించుకోవాలి. పాలు పితికేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కొని పొడి కొడుతూ తుడుచుకోవాలి. పొడి చేతులతోనే పాలు పితకాలి. పాలు పితికే వ్యక్తి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇక పాల పాత్రల శుభ్రత విషయానికి వస్తే, అల్యూమినియం లేదా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను పాల కొరకు ఉపయోగించాలా. రాగి పాత్రలు ఉపయోగించకూడదు. చొట్టలు, గీట్లు పడిన నునుపుగా లేని పాత్రల్లో మురికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి పాత్రలు శుభ్రంగా ఉండాలి. జిడ్డు కట్టిన పాల పాత్రలను ప్రతిరోజు 2 పూట్ల సబ్బు నీటితో తోమి వాషింగ్ పౌడర్ లేదా వేడి నీటితో కడగాల. ఆ తర్వాత

తర్వాత తడిపోయేలా గాలి ప్రసరించేలా పాత్రలను తల క్రిందగా ఉంచి ఆరనివ్వాలి. పాల పాత్రలను గాలి వీచే ఒక ప్రత్యేక గదిలో ఎప్పుడూ ఉంచాలి. పొదుగు శుభ్రంగా కడగడానికి పాలు తీసే పాత్రలను వినియోగించకుండా వేరే పాత్రలను వాడాలి. ఇక శుభ్రమైన నీరు, ఈ విషయానికి వస్తే పశువులని పాత్రలను శుభ్రం చేయడానికి మంచి నీటిని వాడాలి. పశువులు తాగేందుకు క్లోరినేషన్ చేసిన నీటినే వాడాలి. తాగే నీటిలో సల్ఫర్ మరియు ఇనుము వంటి ఖనిజ లవణాలు పాల రంగుపై ప్రభావం చూపుతాయి, కాబట్టి వాడే నీటి పట్ల మనం జాగ్రత్త వహించాలి. ఇక పాలు పితికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, పాలు పితికే ముందు పాడి పశువుల్ని పేడ వేయనివ్వాలి. అందువల్ల పాకలు శుభ్రంగా ఉంటాయి. పాలు పితకడానికి 2 గంటల ముందే దానాను తడిపి పశువులకు ఇవ్వాలి. ఇంకా వెల్లుల్లి, ఉల్లి, క్యాబేజీ వంటివి కొయ్యకూడదు. పశువులకు అందించడం చేయకూడదు. సైలేజీ గడ్డి మేపకూడదు. వీటి వల్ల పాల రంగు, వాసన, రుచి మారే అవకాశం ఉంటుంది. పాడి పశువులు బెదిరిపోయే పరిస్థితుల్లో కాకుండా నిశ్శబ్ద ప్రశాంత వాతావరణంలో పాలు పితకాలి. బెదడం వల్ల అడ్రినల్ హార్మోన్లు ఉత్పత్తి అయ్యి పాలు పితకడం వీలు పడదు. సున్నితమైన సంగీతం పాడి పశువులకు ఆహ్లాదం కలిగిస్తుంది. మొదటిసారి పితికిన పాలలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మొదటి దారాల్ని విడిగా పితకాలి. మొదటి పితికిన పాలను నల్లటి గుడ్డపై పితికి పాలల్లో ఏవైనా కుదుపులు కానీ రక్తపు చారలు కానీ ఉన్నాయో లేదో గమనించాలి. వ్యత్యాసం ఉండే పాలను మిగతా పాలలో కలపకూడదు. 12 లీటర్ల వరకు పాల దిగుబడి ఉండే పాడి పశువుల పాలను రోజుకు 2 సార్లు, అంతకంటే ఎక్కువ పాలిచ్చే పశువులను రోజుకు 3 సార్లు పితకాలి. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో పాలు పితకాలి. ప్రతిసారి చేతులు శుభ్రపరచుకొని మరొక గేదె పాలు పితకడానికి వెళ్ళాలి. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ను విచక్షణారహితంగా వాడకూడదు. దూడను వదిలిన అనంతరం పొదుగులో పాలు చేపిన తర్వాత పొదుగును మళ్ళీ కడగాలి. పాలు పితికే పాత్రలో నీళ్లు లేకుండా చూసుకోవాలి. ఇక ఈ పాలు పితికేటప్పుడు పొదుగును మరీ చన్నీళ్ళతో కాకుండా గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. పొదుగు కడగడం వల్ల చేపు రావడంతో పాటు సూక్ష్మజీవులు నశించి పాలు కలుషితం అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. పొదుగు చన్నులను 2 నుంచి 3 నిమిషాల పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. పాలు తీసేటప్పుడు నీటితో కానీ పాలతో కానీ చేతిని తడి చేసుకోరాదు. పాలను పితకడం 5 నుంచి 7 నిమిషాల్లో త్వరగా పూర్తి చేయాలి. ఆలస్యం చేస్తే ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రభావం తగ్గి చేపు పోతుంది. ఆశించిన పాల దిగుబడి పొందడం వీలు పడదు. క్రమక్రమంగా పాల ఉత్పత్తి ఆగిపోతుంది. అత్యధిక పాల దిగుబడి ఉండే పాడి పశువులు ఎక్కువగా ఉన్నప్పుడు చేతితో పాలు పితకడం సాధ్యం కానందున పాలు పితికే యంత్రాన్ని వాడాలి. పాలను బొటనవేలుతో మడిచి కానీ, గోరుతో నొక్కి కానీ, చనులను కిందకి లాగుతూ పాలు తీయకూడదు. పొదుగు చనుకట్లను పిడికిల నిండుగా పట్టుకొని మాత్రమే పాలు పితకాలి. పాలను తీయడానికి చన్ను మొదట్లో ఒత్తిడి కలగజేసి ఆ తర్వాత పిడికిలు బిగిస్తూ పాలను బయటికి పితకాలి. చేతి గోళ్లను తొలగించుకోవాలి. చివరి పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. రైతుకు రేటును కల్పిస్తుంది. ఈ పాలల్లో సూక్ష్మజీవులు కూడా తక్కువగా ఉంటాయి, కాబట్టి పాలు త్వరగా చెడిపోకుండా ఉంటాయి. కాబట్టి ఆఖరి దారలతో సహా పూర్తిగా పాలు పితకాలి. పితికిన తర్వాత ఈ పాలను శుభ్రమైన గుడ్డ ఫిల్టర్తో వడబోయాలి. పితికిన వెంటనే పాలు గోరువెచ్చగా, పశువు శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. కాబట్టి పితికిన పాలు 2 నుంచి 3 గంటల్లో చల్లబడేలా ఆరబెట్టాలి. పాలపైనే నేరుగా ఎండ తగలకుండా చూడాలి. పాలు పితికిన తర్వాత పొదుగును శుభ్రంగా కడగాలి. పాలు పితకగానే పాడి పశువులను కొద్దిసేపు నిలబడేలా చూడాలి. పాలల్లో ఈగలు, దోమలు, దుమ్ము, ధూళి, పేడ, గడ్డి పరకలు పడకుండా మూసి ఉంచాలి. పితికిన పాలను సాధ్యమైనంత త్వరగా పాల సేకరణ కేంద్రానికి చేర్చాలి. పాలను నిల్వ చేసే ఉష్ణోగ్రత ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ కాలం పాలు చెడిపోకుండా నిలువ ఉంటాయి. ఉదాహరణకు 7 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద 24 గంటలు, 15 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద 16 గంటలు, 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 6 గంటలు పాలు చెడిపోకుండా నిలువ ఉంటాయి. పాలు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద అంటే 3 నుంచి 4 గంటలు చెడిపోకుండా ఉంటాయి. అప్పుడు పాలను కాచి మళ్ళీ 4 సెంటీగ్రేడ్లకు చల్లబరిస్తే 6 నుంచి 8 గంటల వరకు చెడిపోకుండా ఉంటాయి. పశువులు ఈనిన తర్వాత 10 నుంచి 20 రోజుల వరకు ఉత్పత్తి అయ్యే పాలను కేంద్రంలో పోయకూడదు. జున్ను పాల వల్ల ఇతర పాలన్నీ చెడిపోయే ప్రమాదం ఉంది. సాయంత్రం తీసిన పాలను ఉదయం తీసిన పాలతో కలపకూడదు. తాజా పాలలో పాత పాలు కలపకూడదు. ఆవు పాలను గేదె పాలలో కలపకూడదు. పాలల్లో నీళ్లు, బోరిక్ పౌడరు, పిండి, సోడా, ఉప్పు, చక్కెర మొదలగు పదార్థాలను కలపకూడదు. గేదె పాలలో కనీసం 5% వెన్న, 9% SNF

35% వెన్న, 8.5% ఎస్ఎన్ఎఫ్ ఉంటే పాలు నాణ్యమైనవిగా పరిగణిస్తారు. పొదుగు వాపసోకిన పశువుల పాలను ఇతర పాలతో కలపకూడదు. పద్ధతులన్నీ రైతులు పాటించాలని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లు మళ్ళీ కలుసుకుందాం.

పొలం కబుర్ల కార్యక్రమంలో మీరింతవరకు పాల దిగుబడి అంశాన్ని గురించి జి మురళీమోహన్ గారి మాటల్లో విన్నారు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారం కాబోయే కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెల మేకల నుండి మాంసం అధికం చేయడానికి సూచనలు అనే అంశాన్ని గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సుష్మ గారి ప్రసంగం వినవచ్చు. మరి ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి అనంతరం సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణాజిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది.

0: ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
1: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
2: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు. ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యాజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు. పోర్టు యాజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే. టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ. అదంతా కూడా మళ్ళీ రీకాలిక్యులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: తెలంగాణలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో

0: ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం 15,05,00,000 రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట చేనేత జౌలీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రచ ఝా. అథ వార్తా. కేంద్రీయ మంత్రిమండలేన భారతస్య సెమీకండక్టర్ ఇతి పరికల్పనా నిర్మాణ పరివేశస్య సుదృఢీకరణాయ 570,000,000,000,000 రూప్యకాణాం వినియోగేన సెమికాన్ 2.0 ఇత్యేషా యోజనా అనుమోదితా. నవదిల్ల్యాం హ్యః వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవ ఏతాన్ మంత్రిమండల నిర్ణయాన్ ఉద్ఘోషితవాన్. అసౌ అవదత్ యత్ సెమికాన్ 1.0 ఇతి యోజనాయాః సఫలతాం అనువర్తమానా ఏషా యోజనా భారతం వైశ్వికం సెమీకండక్టర్ ఇతి కేంద్రం స్థాపయితుం ప్రశాసనస్య దృఢ ప్రతిబద్ధతాం ద్యోతయతి. మంత్రిమండలేన 570,000,000 రూప్యకాణాం వినియోగేన చిరదూరభాష వినిర్మాణ యోజనా అపి అనుమోదితా. ఏవమేవ ఉత్తరప్రదేశస్య వారాణసీనగరే మార్గ సంయోజనస్య సుదృఢీకరణాయ యాతాయాతావరోధస్య న్యూనీకరణాయ యాత్రాసమయస్య చ సంక్షేపణాయ ద్వే ఉన్నత మార్గ పరియోజనే అపి అనుమోదితే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః విశ్వాసం వ్యక్తవాన్ యత్ భారత యూరోపీయ సంఘయోః వ్యాపార ప్రౌద్యోగికీ పరిషదః ఉపవేశనేన ద్వయోః పక్షయోః సహకార్యం అధికం సుదృఢం భవిష్యతి. బ్రుసెల్స్ నగరే సంపన్నస్య తృతీయ భారత యూరోప సంఘ వ్యాపార ప్రౌద్యోగికీ పరిషదః ఉపవేశనస్య అనంతరం వార్తాహరాన్ సంబోధయన్ అసౌ అవదత్ యత్ భారత యూరోపీయ సంఘయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః సురక్షా రక్షా సహకారః అథ గమనాగమన రూపరేఖా ఇత్యేతేషాం మాధ్యమేన వికసితః సహయోగః అగ్రే అపి ప్రవర్ధిష్యతే.
2: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
1: కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః భారత యూరోపీయ సంఘయోః ముక్త వ్యాపార సంధిం నిష్పక్షం న్యాయసంగతం సంతులితం చ నిరూప్య అవదత్ యత్ ఏషః సంధిః ఉభయ దేశయోః

0: तेषां क्षेत्राणां कृते परस्परहितकरः भविष्यति। भारतीय निर्वाचनायोगेन पंजाब कर्नाटक तेलंगाना दिल्ली इत्येतेषु नगरेषु प्रचलितस्य मतदात्री सूच्याः विशेष गहन पुनरीक्षण कार्यक्रमस्य समय सीमा विस्तारितास्ति। दिल्ली कर्णाटकयोः मतदान केन्द्र स्तरीयाधिकारिभिः प्रतिगृहं गत्वा क्रियमाणं सत्यापन कार्यं यत् अस्य मासस्य नवविंशति दिनांक पर्यन्तं निर्धारितमासीत् अधुना आगामी मासस्य अष्टम दिनांक पर्यन्तं प्रवर्तिष्यते। पंजाब तेलंगाना इत्येतयोः तु प्रतिगृहं गत्वा सत्यापन कार्यं आगामी मासस्य तृतीय दिनांक पर्यन्तं एव अनुवर्तिष्यते। विश्वविख्याता पुरी रथयात्रा अद्य ओडिशा राज्यस्य पुरी नगरे भगवतः जगन्नाथस्य तस्य ज्येष्ठ भ्रातुः बलभद्रस्य अनुजायाश्च देव्याः सुभद्रायाः सह आरभ्यते। अस्याम् वार्षिक रथयात्रायां जगन्नाथः भगवान् स्वभ्रात्रा भगिन्या च सह रथेषु समारोह्य भक्तेभ्यः दर्शनं दास्यति। फीफा विश्वचषक फुटबॉल स्पर्धायाः द्वितीय उपांत्य चक्रे अर्जेंटीना दलम् अमेरिका देशस्य अटलांटा क्रीडांगणे इंग्लैंड दलम् 2-1 इत्यंकांतरालेन पराजित्य निर्णायक चक्रे प्रवेशम अकरोत्। जुलाई मासस्य 29 दिनांके निर्णायक चक्रे अर्जेंटीना दलम् स्पेन दलम् सम्मुखी करिष्यति। भारत इंग्लैंड देशयोः मध्ये एक दिवसीय श्रृंखलायाः द्वितीया स्पर्धा अद्य कार्डिफ नगरस्य सोफिया गार्डन्स क्रीडांगणे भविष्यति इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम प्रसार विशेषालु ई प्रसारंलो ఉదయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 7:45 ఉదయరాగం కార్యక్రమంలో సినీ గీతాలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 పుస్తకవాణి ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తినాలే మాది తినాలే పుస్తక పఠనం ఈ వారం కదా కళ్యాణకట్ట కథ చదివిన వారు శ్రీమతి జే నిర్మల. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 10:00 ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి వింటారు ఆంగ్లంలో అతిథి శ్రీ అమర్దీప్ మిశ్రా గారు రీజనల్ ఫ్రాంట్ అండ్ ఫ్రంట్ కమిషనర్ పరిచయకర్త ఎన్ మణిగారు. 10:28 మధ్యాహ్నం 12:10 12:40 1:30 మరియు 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి ఉదయం ప్రసారాలు. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 వనితా లోకం ఈ కార్యక్రమంలో థీమ్ బేస్డ్ సాంగ్స్ వింటారు నిర్వహణ శ్రీమతి జే నిర్మల. 5:30 ప్రసారమయ్యే యువవాణిలో ఉద్యోగ సమాచారం మరియు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వినవచ్చు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి వినవచ్చు. ఇక ఈరోజు సాయంత్రం 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం ఉంటుంది. 7:05 వాణిజ్య ప్రకటనల అనంతరం తెలుగులో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఈరోజు రాత్రి 7:15 ప్రసారం కాబోయే కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రె

మేకల నుండి మాంసం అధికం చేయడానికి సూచనలు. ఈ అంశం గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సుష్మ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ఈరోజు బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ పథకం గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ఈరోజు బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ పథకం గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 8:30 విజయవాడ కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు. ఇక 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. ఇక 9:15 స్పాట్లైట్ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:30 మరోమారు చిత్రకుసుమాలు సినీ గీతాలు వినవచ్చు. ఈరోజు రాత్రి 10:00 ప్రసారం అయ్యే కార్యక్రమం మహాభారత కావ్యంపై కూర్చిన వ్యాసపీఠం. ఈ కార్యక్రమంలో ఈరోజు కర్ణపర్వం 3వ భాగం వినవచ్చు. రాత్రి 10:30 ఆపాత మధురాలు పాత తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీ కండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
1: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడీ ప్రొడక్షన్ బడా ఔర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే ఔర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఔర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
0: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
2: పహలా హై వరుణా నదీ కే కినారే కినారే కంప్లీట్ 6-lane or 4-lane ఎలివేటెడ్ కారిడోర్ 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హై 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి ఇన్వెస్ట్మెంట్ ఆయేగా ఔర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. దూసరా హై గంగా జీ కే సాత్ సాత్ కంప్లీట్ 6 lane కా ఎలివేటెడ్ కారిడోర్ 46 కిలోమీటర్ కా యే హోగా 14,448 కరోడ్ రూపీస్ కా బనేగా.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధన

0: ప్రయత్నంలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రస్సెల్స్లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
1: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా, సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026 మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సిఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
2: जो सी एस आर है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते, उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई. ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा सबकी है, लेकिन सारे संसाधन सबके पास नहीं है. तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें.
0: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సిఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్

0: పథకం కింద జలంధర్ కాంట్రతో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రభాత రేఖలు.

ప్రభాత రేఖలు కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఈరోజు భారత స్వాతంత్ర సమరం ఈ అంశంలో గాంధీ నాయకత్వం, ఇంకా వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు, ఈ రెండు అంశాలు ఉంటాయి. ముందుగా భారత స్వాతంత్ర సమరం. మరి నిన్నటి కార్యక్రమంలో మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశంపై మరియు భారత స్వాతంత్రోద్యమంపై చూపిన ప్రభావం గురించి తెలుసుకున్నాం కదా. యుద్ధం అనంతరం భారతీయుల్లో స్వపరిపాలన ఆశలు మరింత పెరిగాయి. అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు త్వరగా జరగలేదు. ఇలాంటి సమయంలో భారత స్వాతంత్రోద్యమానికి కొత్త దిశ, కొత్త పద్ధతి, కొత్త నాయకత్వాన్ని అందించిన వ్యక్తి మహాత్మాగాంధీ. ఆయన భారత రాజకీయాల్లో ప్రవేశించటం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. అక్కడ భారతీయుల పౌర హక్కుల కోసం ఆయన అహింసా పద్ధతిలో విజయవంతంగా ఉద్యమాలను నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఈ ఉద్యమాల అనుభవం ఆయనకు ప్రజా ఉద్యమాలను శాంతియుతంగా నడిపించే నాయకత్వాన్ని అందించింది. భారతదేశానికి వచ్చిన వెంటనే ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. ముందుగా దేశ పరిస్థితులను అర్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించి రైతులు, కార్మికులు, సాధారణ ప్రజల జీవన విధానం

విధానాన్ని పరిశీలించారు. గాంధీజీ రాజకీయ ఆలోచనలపై ప్రముఖ జాతీయ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే ప్రభావం ఎంతో ఉంది. దేశాన్ని ముందుగా అర్థం చేసుకుని ప్రజల అవసరాలను తెలుసుకుని పనిచేయాలని గోఖలే సూచించారు. గాంధీజీ కూడా అదే మార్గాన్ని అనుసరించి భారత సమాజాన్ని దగ్గరగా అధ్యయనం చేశారు. గాంధీజీ తీసుకొచ్చిన కొత్త విధానాన్ని పరిశీలిస్తే ఆ కాలం వరకు జాతీయోద్యమం ప్రధానంగా విద్యావంతులు, పట్టణ ప్రాంతాలకు పరిమితమై ఉండేది. గాంధీజీ మాత్రం స్వాతంత్రోద్యమాన్ని గ్రామాల వరకు తీసుకెళ్లాలని భావించారు. ఆయన ఉద్యమం మూడు ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది సత్యం, నిజాయితీ, నైతికతకు కట్టుబడి ఉండటం. రెండవది అహింస, హింసకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా పోరాటం చేయటం. ఇక మూడవది సత్యాగ్రహం, అంటే అన్యాయానికి వ్యతిరేకంగా శాంతియుత ప్రతిఘటన ద్వారా న్యాయాన్ని సాధించటం. ఈ విధానం భారత స్వాతంత్రోద్యమానికి ఓ కొత్త దిశను చూపించింది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించిన నాయకుడు గాంధీజీ. ప్రజల మధ్య నివసిస్తూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేవారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత, సాధారణ ప్రజలు అందరూ స్వాతంత్రోద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సాధారణ దుస్తులు ధరించటం, నిరాడంబర జీవనం గడపటం, స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించటం ద్వారా ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. గాంధీజీ నాయకత్వం వల్ల స్వాతంత్రోద్యమం కేవలం రాజకీయ ఉద్యమం కాకుండా ఒక సామాజిక మరియు నైతిక ఉద్యమంగా కూడా రూపుదిద్దుకుంది. భారత స్వాతంత్రోద్యమంపై గాంధీజీ ప్రభావాన్ని గమనిస్తే గాంధీజీ రాకతో భారత జాతీయోద్యమంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. గ్రామీణ భారతదేశం ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది. అహింసా మార్గం ప్రజల దృష్టిని ఆకర్షించింది. జాతీయోద్యమం మరింత విస్తృత ప్రజా ఉద్యమంగా రూపుదాల్చింది. గాంధీజీ నాయకత్వం భారతీయులకు స్వాతంత్ర్యం కోసం పోరాటం అనేది కేవలం నాయకుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అనే భావనను కలిగించింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం గాంధీజీ భారత రాజకీయాల్లో ప్రవేశించటం స్వాతంత్రోద్యమానికి ఒక కొత్త దిశను ప్రారంభించింది. అహింస, సత్యాగ్రహం ద్వారా లక్షలాది మందిని ఉద్యమంలో భాగస్వాములుగా చేయగలిగారాయన. అయితే భారత స్వాతంత్రోద్యమం అనేది అనేక నాయకుల, వివిధ ఉద్యమాలు, వివిధ ఆలోచనల యొక్క సమిష్ట కృషి ఫలితమని కూడా మనం గుర్తుంచుకోవాలి. గాంధీజీ ఆ ప్రయాణానికి కొత్త దిశను, విస్తృత ప్రజా మద్దతును అందించిన నాయకునిగా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. 1915లో గాంధీజీ భారతదేశానికి రావటం భారత స్వాతంత్రోద్యమానికి ఒక కీలకమైన మలుపు. ఆయన ప్రజలతో మమేకమై సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి విలువల ఆధారంగా జాతీయోద్యమాన్ని దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దారు. భారత రాజకీయాల్లో ఆయన ప్రవేశం స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తిని, కొత్త ఆశయాన్ని అందించింది. భారతదేశ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసిన గాంధీజీ తన తొలి ప్రజా ఉద్యమాన్ని బీహార్లోని చంపారణ్ జిల్లాలో ప్రారంభించారు. అక్కడ నీలమందు సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అహింసా మార్గంలో పరిష్కరించి భారతదేశంలో తన మొదటి విజయమైన సత్యాగ్రహాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో గాంధీజీ పాత్రను గురించిన కొన్ని విషయాలు. మరి రేపటి మన కార్యక్రమంలో స్వాతంత్ర సమరం గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు. మరి కార్యక్రమంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ టెక్స్ట్ 2026 సందర్భంగా ప్రపంచంలోని అతిపెద్ద జౌళి ఉత్పత్తుల ప్రదర్శనకు భారత్ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం జూలై 14 కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ శ్రీ గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. భారత్ టెక్స్ట్ 2026 ప్రపంచ వృత్తిలో భారత జౌళి రంగ నైపుణ్యాల యొక్క మేళవింపుగా చెప్పవచ్చు. దీని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారతీయ అతిపెద్ద ప్రపంచ జౌళి రంగ ప్రదర్శన భారత్ టెక్స్ట్ 2026 ప్రారంభానికి మరి రంగం సిద్ధమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాట్లు పూర్తవడంతో దేశీయ జౌళి దుస్తుల పరిశ్రమ రంగంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. జూలై 14 ప్రారంభమై జూలై 17 వరకు మరి కార్యక్రమం కొనసాగనుంది. కేంద్ర జౌళి శాఖ మంత్రిత్వ శాఖ పూర్తి మద్దతుతో జౌళి ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమ సంఘాల సమాఖ్య, భారత టెక్స్ట్ ట్రేడ్ ఫెడరేషన్ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. దుస్తులు, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, పెట్టుబడులు అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రపంచ కేంద్రంగా ఎదగాలనే భారత్ ఆకాంక్షను ఈ వేదిక నిదర్శనం చేయనుంది. ఇక ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రతిపాదించిన 5F దార్శనికత, అంటే ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5F స్ఫూర్తితో భారత్ టెక్స్ట్ 2026 రూపుదిద్దుకుంది. జౌళి రంగానికి సంబంధించిన వ్యాపారాలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విధానపరమైన చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఇదొక అత్యంతమైన ప్రపంచ స్థాయి వేదికగా నిలవనుంది. జూలై 14 ఉదయం భారత్ మండపంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. ఈ వేడుకలో జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరెట్, జౌళి శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం షమీరావు తదితర ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు మొదలగువారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వాల భాగస్వామ్యం 8 భాగస్వామ్య రాష్ట్రాలు, 9 ప్రదర్శన రాష్ట్రాల సారథ్యం ఇది. ఈ భారత్ టెక్స్ట్ ప్రదర్శన ప్రభుత్వాల భాగస్వామ్యం అత్యంత బలంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి 8 రాష్ట్రాలు ఇందులో భాగస్వామ్యంగా నిలిచాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, ఒడిషా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో సహా 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శనదారులుగా ఇందులో పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక రంగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక రాష్ట్రాల పెట్టుబడిదారుల అనుసంధాన సమావేశాలను ఇందులో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుల ద్వారా గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో పెట్టుబడి అవకాశాలను, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను, ఇంకా పీఎం మంత్ర అనుసంధానాలు, ప్రభుత్వ విధానమైన మద్దతును ఈ వేదిక మీద ప్రదర్శిస్తున్నారు. ఇందులో గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా పీఎం మిత్ర మాస్టర్ డెవలపర్ సమావేశం కూడా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 1,600 మందికి పైగా ప్రదర్శనకారులు, 1,600,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్యం జరిగే ఓ ముఖ్య కేంద్రంగా నిర్వహించబడుతుంది. వ్యాపార పరంగా చూస్తే ఈ 3వ

సదస్సులో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 1,30,000 మంది వాణిజ్య సందర్శకులు పాల్గొంటున్నారు అని అంచనా. ఇంకా 16 లక్షల చదరపు అడుగుల భారీ ప్రదర్శన స్థలంలో 20,000 జౌళి ఉత్పత్తులను ప్రదర్శిస్తూ ఈ కార్యక్రమం అంతటా బలమైన వాణిజ్య లావాదేవీలను కొనసాగిస్తున్నారు. ఇందులో 1,600 మందికి పైగా ప్రదర్శకులు పాల్గొంటున్నారని అంచనా. ఫైబర్, నూలు, బట్టలు, ఫ్యాషన్ దుస్తులు, గృహ సంబంధిత వస్త్రాలు, సాంకేతిక వస్త్రాలు, అనుబంధ పరిశ్రమలతో కూడిన పూర్తిస్థాయి దేశ జౌళి రంగాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. తిరుపూర్, ఇచ్చల్ కరండి, అహ్మదాబాద్ వంటి ప్రసిద్ధ వస్త్ర పరిశ్రమల విభాగాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్ వంటి 14 దేశాలు అంతర్జాతీయ ప్రదర్శకులుగా ఇందులో పాల్గొంటున్నారు. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ ప్రదర్శనలో భాగంగా ఉన్నారు. ట్రైడెంట్, వర్ధమాన్ టెక్స్టైల్స్, RSWM, షాహి ఎక్స్పోర్ట్స్, కలర్జెట్, అరవింద్, PDS లిమిటెడ్, సత్య వంటి ప్రత్యేక ప్రముఖ పరిశ్రమలు కూడా ఈ కార్యక్రమానికి కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఇంకా ఈ వేదిక ద్వారా 4,000 మందికి పైగా బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు, 100కు పైగా బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరగనున్నాయి. అలాగే 30కి పైగా అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, సుస్థిరత, మార్కెట్ ప్రవేశం వంటి అంశాలపై ఈ ఒప్పందాలు జరగటం వల్ల వస్త్ర తయారీదారులు, ఎగుమతిదారులు ప్రపంచ భాగస్వాములకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. భారత్ టెక్స్ట్ 2026 ప్రదర్శనలో భాగంగా 20కు పైగా దేశాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు, పరిశ్రమల అధిపతులు, సిఎక్స్ఓలు, విధాన నిర్ణేతలు, మేధావులతో కలిపి మొత్తం 350 మందికి పైగా వక్తలు ఇందులో ప్రసంగిస్తున్నారు. సరిహద్దులు దాటి అంతర్జాతీయ వ్యాపార సంబంధాలను పటిష్టం చేయటం కోసం ఈ వేదికపై ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ పెవిలియన్ను కూడా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ విధానపరమైన చర్చలకు, ద్వైపాక్షిక సహకారానికి భారత్ టెక్స్ట్ వేదికగా మారుతోంది. దీనికి నిదర్శనంగా న్యూజిలాండ్, శ్రీలంక, జోర్డాన్, కాంబోడియా, బ్రూనై దేశాల నుంచి మంత్రుల బృందాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. అమెరికా, జపాన్, స్పెయిన్, బ్రిటన్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, రష్యా, న్యూజిలాండ్, యుఏఈ, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ వంటి అనేక దేశాల నుండి పారిశ్రామిక, వ్యాపార ప్రతినిధి బృందాలు ఈ ప్రదర్శనకు హాజరవుతున్నారు. ఈ సరికొత్త వాణిజ్య లావాదేవీలకు, కొనుగోళ్లకు, పెట్టుబడులకు కొత్త అవకాశాలను అందించనుంది ప్రదర్శన. ఈ సదస్సులో భాగంగా భారత్, యుఎస్ పత్తి భాగస్వామ్యం, భారత్, న్యూజిలాండ్ ఉన్ని వ్యవస్థ, భారత్, యూకే FTA అమలు, జపాన్ ప్రతినిధి బృందంతో ప్రత్యేక సమావేశం, రష్యా కేంద్రీకృత జౌళి రంగ చర్చలు వంటి ద్వైపాక్షిక సదస్సులు ప్రత్యేక ఆకర్షణలు. ఇక ఈ ప్రదర్శనలో భాగంగా 50కు పైగా అత్యంత నైపుణ్యం కలిగిన భాగస్వాముల మద్దతుతో 100కు పైగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటిలో 39 నిపుణుల చర్చలు, 16 రౌండ్ టేబుల్ సమావేశాలు, 37 మాస్టర్ క్లాసులు, 8 రాష్ట్రస్థాయి సదస్సులు ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరత, పరిశ్రమ 5.0, ఆవిష్కరణలు, టెక్నికల్ టెక్స్టైల్స్, ఫ్యాషన్, ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ కొనుగోళ్లు వంటి విభిన్న అంశాలపై సదస్సులు జరుగుతున్నాయి. ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడానికి, చిన్న తరహా పరిశ్రమలకు మద్దతు ఇవ్వటానికి, అంతర్జాతీయ మార్కెట్ పోకడలను అవగాహన చేసుకోవడానికి వీలుగా ఈ సదస్సులను రూపొందించారు. భారత్ టెక్స్ట్ 2026 వేదికగా CITI టెక్స్టైల్ సుస్థిరత అవార్డులు 2026 ప్రధానోత్సవం కూడా జరగనుంది. ఈ అవార్డులను ప్రధానంగా 7 కీలక అంశాల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. అవి వనరుల సామర్థ్యం, ఇంధనం ఉద్గారాలు, సర్క్యులర్ ఎకానమీ, పర్యావరణ అనుకూల పదార్థాలు,

సామాజిక బాధ్యత, బాధ్యతాయుతమైన వ్యాపారం, పరిశ్రమల ఉమ్మడి సహకారం అనే అంశాల నుండి. వ్యాపార లావాదేవీలు అత్యంత సులభంగా వేగంగా సాగటం కోసం భారత్ టెక్స్ట్ 2026 సరికొత్త సాంకేతిక రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్, ప్రీఫైర్ డైరెక్టరీ వంటి డిజిటల్ వేదికలను నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. ఈ డిజిటల్ సాధనాల ద్వారా ప్రదర్శకుల యొక్క వివరాలను సందర్శకులు సులభంగా తెలుసుకోవచ్చు. సమావేశాల సమయాన్ని ముందుగానే నిర్ణయించటం, ప్రదర్శన ప్రాంతానికి సంబంధించిన నావిగేషన్, క్యూఆర్ కోడ్ ఆధారిత లీడ్ క్యాప్చర్, డిజిటల్ బ్యాడ్జ్ యాక్సెస్, ఏఐ ఆధారిత సహాయం వంటి అత్యాధునిక సదుపాయాలను కల్పించారు. అధునాతన బయ్యర్ సెల్లర్ మ్యాచ్ మేకింగ్ సాంకేతికత ద్వారా సరైన కొనుగోలుదారును, విక్రేతలను అనుసంధానిస్తూ ఈ సదస్సును మరింత సమర్థవంతమైన డేటా ఆధారిత వ్యాపార వేదికగా మార్చారు. మరి కేవలం భారత జౌళి రంగ సామర్థ్యాలను ప్రదర్శించడం మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునే సుస్థిరమైన సరఫరా వ్యవస్థను నిర్మించాలని దేశ దార్శనికత ప్రతిబింబిస్తోంది ఈ ప్రదర్శనల ద్వారా. వివిధ ప్రభుత్వాలు, పారిశ్రామిక వ్యక్తులు, ఎగుమతిదారులు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, తయారీదారులను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. కొత్త వ్యాపార పెట్టుబడి అవకాశాలను అన్వేషిస్తూ ప్రపంచ జౌళి రంగ సరఫరా వ్యవస్థలో నమ్మకమైన భాగస్వామిగా దేశ స్థానాన్ని ఈ సదస్సు మరింత బలోపేతం చేస్తోంది. ఈ ప్రదర్శనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు https://bharat/text.com వెబ్సైట్ను సందర్శించవచ్చు. ప్రభాత రేఖల కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ దేశభక్తి గీతం

మీరు విన్న ఈ పాట జై చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్ బేబీ ప్రీతి కులశేఖర్ బేబీ ప్రీతి పాడిన పాట. ఇది కులశేఖర్ రచనకు సంగీతం అనూప్ రూపెన్స్. మీరింతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పే తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఉదయరాగం కార్యక్రమంలో ముందుగా తండేల్ చిత్రం కోసం నకాష్ అజీజ్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. శ్రీమణి సాహిత్యానికి సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.
5: దేశ్ కే యువాఓ నే ఠానా హై భారత్ కో ఆయుష్మాన్ బనానా హై. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवाकर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5 लाख रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు దేవదాస్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి అంజనా స్వామి పాడిన పాట వింటారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు సంగీతం మణిశర్మ.

ఉదయరాగంల తర్వాత అమరన్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి రమ్య బెహెర పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి రచనకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కార్యక్రమం తర్వాత పెళ్లి సందడి చిత్రం కోసం శ్రీనిధి తిరుమల కాలభైరవ పాడిన పాట, చంద్రబోస్ రచనకు సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

ఉదయరాగాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నాసానురంగ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, చంద్రబోస్ రచనకు సంగీతం ఎంఎం కీరవాణి.

ఉదయరాగంలో చివరిగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం వెంకటేష్ భీమ్ శిశ్రోళ్యో రోహిణి సోరెట్ పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి రచనకు సంగీతం భీమ్ శిశ్రోళియో.

0: Union Cabinet clears two elevated road projects worth over 25,000 crore rupees for Varanasi in Uttar Pradesh. Railway Ministry launches new beta version of IRCTC website to make train ticket booking simpler and more user-friendly. World famous Rath Yatra of Lord Jagannath and his two siblings begins today at Puri in Odisha. US says it launched new wave of strikes on Iran aimed at protecting vessels in Strait of Hormuz. In football, defending champions Argentina beat England 2-1 in second semi-final of FIFA World Cup to set up title clash with Spain. And in men's cricket, second ODI of three-match series between India and England to be played in Cardiff this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
2: బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనపై రెండేళ్ల నమ్మకం పేరిట బహిరంగ సభ నిర్వహణ, వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్టు పోలీస్ స్టేషన్, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలు వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అభివృద్ది సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. రాష్ట ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ది, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై రెండేళ్ల నమ్మకం పేరుతో జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో జిల్లా ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక శాసనసభ్యులు కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జే గోపినాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోస్టల్ మెరైన్ ఐజీ జట్టి గోపినాథ్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. చీరాల ప్రాంతాన్ని సుందరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు. చీరాలలో ప్రధాన సమస్యగా ఉన్న కుందేరు ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ, దశల వారీగా కుందేరు కాలువ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకుగాను మొదటి దశగా సుమారు 5 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులను ప్రారంభించామన్నారు. రాష్టంలో చిన్నారులు, స్త్రీల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళా శిశు సంక్షేమం విభాగ ఐజీ బి రాజకుమారి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణపై శక్తి బృందాలు స్పందిస్తూ సత్వర సేవలు అందిస్తున్నాయన్నారు. ఆపరేషన్ ట్రేస్ ద్వారా తప్పిపోయిన 9,700 మంది స్త్రీలు, బాలికలను కాపాడి వారి కుటుంబాలతో కలిపామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని మాట్టూరు, గన్నవరం గ్రామాలలో 5.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల అభివృద్ది పనులకు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన చోదకులు ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి పోలీసు సిబ్బందితో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు జరిమానాలు విధిస్తారనే భయంతో కాకుండా మీకోసం ఎదురుచూసే మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని తెలిపారు. రాష్ట మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్ట్స్ సీజీఎం కె లింగమూర్తి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పలు విద్యుత్ అభివృద్ది కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పీఎం సూర్యగారి పథకం కింద ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థలను పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు పథకం ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ శ్మశాన వాటికల అభివృద్ది కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల మండల కేంద్రం పిట్టలవానిపాలెంలో అపరకర్మల భవనం, హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మానవ జీవితంలో చివరి ప్రయాణం అత్యంత గౌరవప్రదంగా సాగాలని, ఆ సమయంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన

0: ప్రజల నుంచి మంత్రి అర్జీలను స్వీకరించారు. ఈ క్రమంలో రేపల్లె మండలం బాడెకాలువ పరిధిలో 357 ఎకరాల్లో బంజారా, పోరంబోకు భూముల్లో సాగుదారులుగా ఉన్న చిన్న రైతులకు ప్రభుత్వం ఎరువులు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పే తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. మరి ఈనాటి పుస్తకవాణి కార్యక్రమంలో ఇప్పుడు ఆర్షి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలే మాది తెనాలే పుస్తక పఠనం కార్యక్రమంలో భాగంగా ఈ వారం వినబోతున్న కథ కళ్యాణకట్ట కథ. చదివినవారు శ్రీమతి జే నిర్మల.
2: హీరోలు అందంగా ఉంటారా, మీసాలు తీసేసిన హీరోలు అందంగా ఉంటారా అని సినీ పత్రికలో వెతుకుతోంది వీరశివకుమారి. మోకాళ్ళ నొప్పులని వేడినీళ్ళ కాపడం పెట్టుకుంటూ ఉన్న రత్నమాల కూతుర్ని చూసి పని పాట లేకుండా సినిమా వాళ్ళని చూస్తా కూర్చుంటే కడుపు నిండుతుందా అని కేకలేసింది. వండినామా వడ్డించినామా పాత్రలు కడిగినామా ఇలాంటి బ్రతుకు నాది. దేవుడు మంచి రాత రాయలేదు నాకు, అంతా నా కర్మ కర్మ. అయినా కూతుర్ని తిట్టను మాత్రం తెలుసు నీకు, ఇంటికి అల్లుని తెచ్చుకుందామని మాత్రం తెలవదు అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది వీరశివకుమారి. దేనికైనా టైం రావాలి, కాలం కలిసొస్తే ఎదురుకట్నం ఇచ్చే అల్లుడే వస్తాడు. నిన్ను పూల పల్లికిలో ఊరేగిస్తాడే, చీర చెంగు నడుముకు చుట్టుకుంటూ అంది రత్నమాల. ఇంతలో పైట వేసిన 12 ఏళ్ల పద్మ వీరశివకుమారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆంటీ, మా అమ్మ 4 తక్కాళి పండ్లు తీసుకురమ్మంది అని అడిగింది. పచ్చిమిరపకాయల రసం తాగినట్లయింది వీరశివకుమారికి. ఆంటీ అని పిలిచిన పద్మను ఈడ్చీడ్చి కొట్టాలనిపించింది. ఎందుకు అంటే పద్మ అమ్మ వీరశివకుమారి క్లాస్మేట్. పైట వేసిన 10వ వారానికే మెడవంచి తాళి కట్టించుకుంది. 3 బిడ్డలు తల్లయింది. తాళి కట్టేవాళ్లు లేక బోసి మెడతో ఉంది వీరశివకుమారి. తను పద్మ మాటలు ఏమి వినట్లు ఊరకే ఉండిపోయింది వీరశివకుమారి. కూతురి వాలకం చూసిన రత్నమాల 4 గంటే 4 తక్కాళి పండ్లు పద్మకిచ్చి పంపింది. నీకు పెళ్లి ఆలస్యం అవుతోందని దిగులు పడమాక, అంతా మంచి జరుగుతుంది. పూలపల్లికిలో ఏ గ్రీకు వీరుడో రోమ్నగర్ రాజో వచ్చి నిన్ను వెండి రథం పైన ఊరేగిస్తూ తీసుకెళ్తాడు. ఇప్పటికీ 100 సంబంధాలొచ్చాయి. జీతం తక్కువ, పొడుగు ఎక్కువ, కుంటిసాకులు చెప్పి చెప్పి నన్ను ఇంట్లోనే కూర్చునిబెట్టావు. దగ్గర దగ్గర 30 ఏళ్ళొస్తున్నాయి. నాకు పెళ్ళి అయ్యేదెప్పుడు? పుట్టిన బిడ్డలు ఎదిగి నా చేతికి అందేది ఎప్పుడు? ముసిల్దాన్ని అయ్యాక బిడ్డలకు బిడ్డలు పుడితే ఎత్తుకొని తిరగలనా నేను అంటూ ముక్కు చీదింది. శుక్రవారం నాడు ఆడబిడ్డ ముక్కు చేదకూడదు, అంతా భగవంతుడే చూసుకుంటాడు. అప్పుడే గంటల పంచాంగం చేతిలో పట్టుకుని పెళ్లిళ్ల పేరయ్య బాలగుర్రప్ప వచ్చినాడు. అతని రాకతో వీరశివకుమారి ముఖం వెండి వెన్నెలా మెరిసిపోయింది. కారం ఎక్కువైన కూరలా తయారైంది రత్నమాల ముఖం. సినిమా పత్రికను తీసుకుని వంటింట్లకు వెళ్ళింది వీరశివకుమారి. చూపులేమో పుస్తకం పైన, చెవిలేమో బాలగుర్రప్ప మాటల మీద ఉండిపోయాయి. అన్ని దిక్కుమాలిన సంబంధాలు తెస్తావు గుర్రప్ప, ఒకటన్నా గట్టి సంబంధం తీసుకురావు అంటూ అంతెత్తు లేచింది రత్నమాల. రత్నమక్క, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అని పెద్దలు ఎప్పుడో చెప్పినారు. ఇప్పుడు నేను తెచ్చిన సంబంధాలు సామాన్యమైనవి కావు, బంగారు కడ్డీలు, వజ్రాల మూటలు. ఊర్లో రోజు నీ కంటికి కనబడి చులకనైనాను గాని ఇప్పుడు నా రేంజ్ మారిపోయింది. మొన్నటికి మొన్న కన్నడ బుల్లితెర నటులొచ్చి మంచి సంబంధాలు తెమ్మని ఒకటే ఫోన్ల మీద ఫోన్లు అని ఎగిరిగిరి చెప్పినాడు. మూతి విరుస్తూ రత్నమాల, తెచ్చిన సంబంధాలన్నీ గొప్పవని చెబుతావు, ఏది చెడ్డదని చెప్పవు. అయినా ఎవరు వాళ్ళు, ఎక్కడి వాళ్ళు అని అడిగింది. ఇద్దరూ తిరుమల కొండమీద కళ్యాణకట్టలో పనిచేస్తున్నారు. సానబెట్టిన కత్తిలాంటి కుర్రాళ్ళు. వారిలో బిఏ చదివినాడు రాజశేఖరుడు, బీకాం చదివినాడు

మనోహరుడు. ఇద్దరూ 60 కేజీల బరువక్క, 5 అడుగుల ఎత్తు ఉంటారు. ఇద్దరిది తేనె రంగు ఒళ్ళు. ఒక్కసారి చూసినావంటే తేనె తాగినంత తృప్తి అవుతుంది నీకు. ఓ రత్నమక్క, ఈ ఒక్కసారి నా మాట విను అని చెప్పాడు. ఫోటో ఉంటే చూపించు అని అడిగింది రత్నమక్క. ఫోటో ఎందుకక్క, ప్రత్యక్షంగా చూపిస్తా. వచ్చే ఆదివారం మంచి రోజు, ఇద్దరు కళ్యాణకట్ట డ్యూటీలో ఉంటారు, వెళ్ళి చూసొద్దాం అన్నాడు. నాకు చాన్నాళ్లుగా కొండకు పోవాలని ఉంది, పనిలో పని, గుండుగొట్టే పని, మొక్కుబడి రెండూ చెల్లించేస్తా. ఇప్పటికే ఆలస్యమైపోయింది. స్వామి కార్యం, స్వకార్యం రెండూ కలిసి వస్తాయి, అబ్బాయిలను చూసి రావచ్చు అని చెప్పింది. సంతోషంగా లేచినాడు బాలగొరప్ప. అయితే అక్కడి నుంచి 1 అడుగు కూడా జరగలేదు, కనీసం 1 సెంటీమీటర్ దూరం కూడా కదలలేదనుకోండి. తల గోకుతూ నిలబడ్డాడు. బాలగొరప్ప గోకుడు గమనించింది రత్నమాల. చిన్నగా నడుస్తూ ఇంట్లోకెళ్ళి డబ్బు తెచ్చి ఇవ్వబోయింది. అయినా బాలగొరప్ప తల గోకడం మానలేదు. ఇది 200 కాదు, 400 అని 200 రూపాయల నోట్లను విడదీసి చూపించింది. కొండలడ్డు తిన్నంత తృప్తిగా బాలగొరప్ప ఆ డబ్బును చేతిలోకి తీసుకున్నాడు. కళ్యాణ గడియలు రాబోతున్నాయని తెలుసుకున్న వీర శివకుమారికి నోట్లో తేనె పోసినట్లయింది. కొండకు వెళ్లే రోజు రానే వచ్చింది. 2 కాళ్లకు నీ క్యాప్లు తగిలించుకుంది రత్నమాల. కూతురు వీర శివకుమారి సర్దిచ్చిన బ్యాగ్ తీసుకుని బాలగుర్రప్పను తోడు చేసుకుని కొండ బస్సు ఎక్కింది. పాములాంటి మలుపుల్లో బస్సు వెళుతూ ఉంటే బ్యాగులోని ప్లాస్టిక్ కవర్లు బయటకు వచ్చాయి. నా కూతురికి నేనంటే ఎంత ప్రేమ. బస్సు తిరుగుడులో వాంతి అవుతుందేమోనని ముందు జాగ్రత్తగా కవర్లు పెట్టింది. నా కూతురికి బంగారు లాంటి సంబంధం కుదర్చాలమ్మా. బస్సు నేరుగా బస్టాండ్ చేరింది. దిగిందే అక్కడ వాలంటీర్లు వేడివేడి ఉప్మా, పొగలు కక్కే పాలు ఇస్తూ ఉన్నారు. అన్నదానం పేరుతో కొండ మీద రోజు 100,000 విస్తర్లు లేస్తాయట. ఊరకే పెట్టే ఉప్మా తిందాం అన్నట్లు ముఖం పెట్టాడు బాలగొరప్ప. దర్శనం అయ్యేంతవరకు తిండి తీర్థం ఏమీ లేదని గట్టిగా నొక్కి వక్కాణించింది రత్నమాల. ఉప్మా తినేవాళ్ళని ఉరిం ఉరిం చూస్తూ రత్నమాల వెనుకే నడిచాడు బాలగొరప్ప. దారిలో ఓ పొట్టి ఆడమనిషి చేతిలో తట్టపెట్టుకొని నల్ల ఎర్రదారాలు అమ్ముతోంది. పాత పరిచయం ఉన్న రత్నమాలను గుర్తించి, ఏమక్కా ఊరి విశేషాలేంటి అని అడిగింది. మా ఇంటి మేళమే సరిపోతా ఉంది నాకు, ఊళ్ళో వాళ్ల మేళం ఎక్కడ వినేదక్కా అని బదులిచ్చింది రత్నమాల. కూతురికి పెళ్లి కాలేదని వేడి పెనుం మాదిరి కాలిపోతా ఉంది అక్క మనసు అనుకుని చిన్నగా అక్కడి నుంచి జారుకుంది ఆ పొట్టి మనిషి. ఉచిత బస్సు ఎక్కి కళ్యాణకట్ట చేరారు. రావి చెట్టు కింద కూర్చుని ఉన్న 2 కోతులు రత్నమాల వైపే చూసే పలకరింపుగా చిన్న నవ్వులు నవ్వే. సిగ్గుల మొగ్గయింది రత్నమాల. ఎక్కడికి పోయినా రత్నమాలక్కకు బంధువులు కనిపిస్తారు, అభిమానంగా పలకరిస్తారు అని నవ్వుకున్నాడు బాలగుర్రప్ప. కళ్యాణకట్ట ప్రారంభంలోనే రత్నమాలను ఆప్యాయంగా పలకరించినారు కాబోయే నూతన వరులు. వద్దు అన్నా కూడా నీళ్లందించి తాగమన్నారు. తెల్ల పంచ, తెల్ల చొక్క, మెడలో బ్యాడ్జి, నుదుటిన నామం పెట్టి బుద్ధిమంతుల్లా కనిపించారు. వారికి తను గుండు గీయించుకునే తోకను చూపించింది. నేను గుండు గీస్తానంటే నేను గుండు గీస్తా అని ఇద్దరు పోటీ పడ్డారు. వంగి వంగి మాట్లాడారు. నోటి ఎంగిలి మీద పడకుండా అరచేతులు అడ్డం పెట్టి మంచి చెడ్డలు మాట్లాడారు. అత్తంటే ఎంత గౌరవం వీళ్ళకి. మనకి కూడా ఇలాంటి అల్లుళ్ళు దొరికితే మన పంట పండినట్లే కదా అని మనసులో తలంచాడు బాలగుర్రప్ప. గుండు గుయించుకొని కళ్యాణకట్ట నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడు కూడా 2 కోతులు అక్కడే కూర్చొనున్నాయి. అయితే అవి రత్నమాలను ఏమాత్రం పట్టించుకోలేదు, చూసి చూడనట్టు ఉండిపోయాయి. గుండు తడుముకుంటూ రత్నమాల, నెత్తిన వెంట్రుకలుంటే ఓ మర్యాద, లేకుంటే మరో మర్యాద అని అనుకుంది. నేరుగా వెళ్ళి కోనేటిలో 3 మునకలు వేసింది. చల్లటి గాలి, తెరలు తెరలుగా వీస్తూ ఉన్నాయి. గుండు తడుముకుంటూ ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదని పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు అనుకుంటూ చిరునవ్వు నవ్వుకుంది. నెత్తిన గంధం రాయించుకొని కూతురికి ఫోన్ చేసింది. ఏ మనోహరుడే నీ మొగుడు అని గుడిగంట కొడినట్టు చెప్పేసింది రత్నమాల. తేనె తొట్టిలో సరుసరున జారినట్లయింది వీరశివకుమారికి. గ్రిక్కు వీరుడు, నర్రాకుమారుడు అంటూ పాట పాడుకుంది. అద్దం

0: ముందర నిలబడి పెళ్లి సమయంలో ఎలా సిగ్గుపడాలి, ఎలా నడవాలి అని ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తోంది. తను తీసుకొచ్చిన సంబంధం ఖరారు కాబోతోంది అనుకున్నాడు బాలగురప్ప. కొండగూళ్ళలో దొరికే విస్తరంత జిలేబీ తినంత ఖుషి అయిపోయాడు. దర్శనం చేసుకుని ఊరికి చేరుకున్నారు. బస్సు దిగడమే లేటు. రత్నమాల గుండుతల చూసి ఆ ఊరు పోస్టుమ్యాన్, అక్కా, నా మనవుడు గుండు కొట్టేదానికి కొండకొచ్చినాడు, నీకేమైనా కనబడినాడా అని అడిగాడు. కొండ నిండా గుండోళ్లే, మీ గుండోడిని ఎట్లా కనిపెట్టేది అని బదులిచ్చింది. వీధిలో ఉన్న వాళ్ళంతా పడి పడి నవ్వారు. తాళికట్టు శుభవేళ రానే వచ్చింది. కొండ మీద పెళ్ళి. గుడి ముందరే మనోహరుడు ముసిముసులు నవ్వుతూ తాళికట్టాడు. ఆ మూడుముళ్ళు పడలేదని వందల రాత్రులు అమావాస్య చీకటిని అనుభవించినాను కదా, ఇక నా జీవితం పండువెన్నెలే అని సంతోషపడింది వీరశివకుమారి. ఇంతకీ మొగుడు గట్టిగా తాళి కట్టినాడో లేదోనని ఎవ్వరూ చూడకుండా లాగి చూసుకుంది. సూపర్ స్ట్రాంగ్గా ఉంది అని తెలుసుకొని మురిసిపోయింది. వధూవరుల పైన అందరూ అక్షింతలు చల్లారు, బహుమతులు అందించారు. పెళ్లికి వచ్చిన అందరూ కొండలడ్డులు తింటూ గుడి ముందరే మెట్లపైన కూర్చున్నారు. పెళ్లికొడుకు వాళ్ళు తన సేవలకు మెచ్చి ఇచ్చిన కవర్ని ప్యాంట్ కుడిజోబులో పెట్టుకున్నాడు బాలగుర్రప్ప. పెళ్లి కూతురు వాళ్ళిచ్చిన కవర్ని ఎడమజోబులో పెట్టుకున్నాడు. పంటికి తగిలిన జీడిపప్పు నములుతూ చాలా సంబరపడిపోయాడు బాలగుర్రప్ప. లడ్డూలోని ఎండు ద్రాక్షను కొరికి తింటూ పెళ్లికొడుకు, మనోహరుడు, అత్తా అత్తా, నువ్వొచ్చిన రోజు నన్ను రాజశేఖర్ని చూశావు కదా, నన్నే ఎందుకు మెచ్చావు అని అడిగాడు. చెప్పక తప్పదా అని ఎదురు ప్రశ్న వేసింది రత్నమాల. తప్పదు అని పెళ్లి కూతురు కూడా గట్టిగా చెప్పింది. కళ్యాణ కట్టలేక వచ్చిన నాకు గుండు కొడతామని ఇద్దరు నన్ను పిలిచారు, కానీ నేను కింద కూర్చొని గుండు గీయించుకోలేనని నువ్వు గుర్తించావు. నా మోకాలు నొప్పుల బాధను అర్థం చేసుకున్నావు. గబాగబా కుర్చీ జరిపి తలను తడిచేసి గుండు గీసినావు. అప్పుడే అత్తమెచ్చిన అలుడువైపోయావు. పెళ్లికి ముందే అత్తని ఇంత బాగా చూసుకుంటున్నాడే, పెళ్ళైనాక కాలు కింద పెట్టనివ్వడు కదా నా అల్లుడు అని అనుకున్నాను. అందుకే క్షణం ఆలస్యం చేయకుండా మీ పెళ్లికి పచ్చజెండ ఊపినాను అని చెప్పింది. అత్తా, నీ మనసెంతో మెత్తన, ఆరు నూరైనా నీ నమ్మకాన్ని ఒమ్ము చేయనత్తా అంటూ మనోహరుడు మరో లడ్డు అత్త చేతిలో పెట్టాడు. ఊళ్ళో వాళ్ల కోసం ఉక్కైన దంచుతాడేమో కానీ ఇంట్లో ఉప్పు కూడా దంచడు నా బిడ్డ అని మనోహరుడి తల్లి హా అంటూ నోరు తెరిచింది. వెంట వెంటనే తినకపోతే అందరూ లడ్డూలోనికి భాగమస్తారేమో గబగబా తింటూ ఉంది రత్నమాల.
1: మీరింతవరకు ఈనాటి పుస్తక పఠనం కార్యక్రమంలో ఈ వారం కథ కళ్యాణ కట్ట కథ విన్నారు. చదివినవారు శ్రీమతి జె. నిర్మల.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయం

0: అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు, సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక, కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: ఉత్పత్తులు ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట. ఆ మూవీ కోసం రమ్య సాయి శివాని రాహుల్ నంబియర్ పాడిన పాట. రామజోగే శాస్త్రి రచనకు సంగీతం మిక్కీ జిమేయర్.

0: వింటే భారతమే వినాలి అంటే అందులో కథ ఉంది, నీతి ఉంది, సాహిత్యముంది, సాహిత్య శిల్పము ఉంది. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహాభారత ప్రసంగాలను ఒక సంవత్సరం పాటు ధారావాహికంగా వినిపిస్తోంది. ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్లీ బుధవారం రాత్రి 10:30 వ్యాసపీఠం. శ్రీయుతులు ఎస్ రాజన్న కవి, అప్పజోడు వెంకట సుబ్బయ్య, ఎస్బి రఘునాథాచార్య, శలాక రఘునాథ శర్మ, డి నాగసిద్ధారెడ్డి, ఆర్ఎస్ సుదర్శనాచార్యులు, హెచ్ఎస్ బ్రహ్మానంద, పోలూరి హనుమత్ జానకి రామశర్మ, జె హేమలత, కర్రా వెంకట సుబ్రహ్మణ్యం, కంబాలూరి వెంకటేశాచార్య, షడ్దర్శనం సోమసుందర శర్మ, తుమ్మపూడి కోటేశ్వరరావు, భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, పమిడికాల్వ చెంచు సుబ్బయ్య, కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గార్ల అద్భుతమైన ప్రసంగాలు ఈ వ్యాసపీఠంలో ప్రసారం చేస్తూ ఉన్న మీకోసం. గుర్తుంచుకోండి, ప్రతి మంగళవారం ఉదయం 8:00
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు ఫోనిన్ లైవ్ ద్వారా పాటలను అడిగి వినే కార్యక్రమం. మరి శ్రోతలు మీరు సిద్ధంగా ఉన్నారు కదా? 224-6605 నంబర్కి మీరు మీ ఫోన్ చేసి మీకు కావాల్సిన పాటలను అడిగి వినవచ్చు. మరి ఇప్పుడు మన మొదటి శ్రోత ఎవరో వారిని పలకరిద్దాం. హలో హలో హలో
3: హలో
2: హలో నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు?
3: నా పేరు విజయలక్ష్మి అండి.
2: విజయలక్ష్మి గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
3: నాకు అభినందనలు పాట కావాలండి.
2: అభినందన మూవీ నుంచి పాట వినాలనుకుంటున్నారు. ఓకే, మీరు ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఉంటారండి? మీకు నచ్చిన
3: కార్యక్రమం మాది, మా కుంపాడ గ్రామం, సైదాపురం మండలం, ఏలూరు జిల్లా.
2: ఏలూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. మీరు కార్యక్రమాలు అన్ని వింటూ ఉంటారండి?
3: అన్ని వింటూ ఉంటాం మేడం.
2: అన్ని వింటూ ఉంటారు.
3: టవర్ వచ్చారనుకో, టవర్ వచ్చిందని మాట్లాడతాము, వింటూ ఉంటాము. మాకు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లో కరెంట్ పోయిందంటే మేము వెళ్ళే.
2: ఓకే, సో కరెంట్ ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు వింటుంటారు. సంతోషం అండి. మరి అభినందన మూవీ నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: ఏ పాట అయినా పర్వాలేదండి.
2: ఏ పాట అయినా పర్లేదు. ఓకే, మరి మీకోసం ఒక మంచి పాటను వినిపిస్తాము, వినండి. ఓకే, థ్యాంక్ యూ. మరి అభినందన చిత్రం నుంచి ఈ పాట మనం కూడా వినిద్దాం.

0: பொப்பலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சை பால்.
3: హలో హలో హలో ఆకాశవాణి అండి, మీ పేరు? మీ పేరండి? మునిరత్నం గారు. మునిరత్నం గారు, ఏ మూవీ నుంచి సాంగ్ వింటారు? ఓకే, కుంకుమ తిలకం నుంచి ఏ పాట వింటారండి? ఓకే సార్, తప్పకుండా ప్లే చేస్తాం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మునిరత్నం గారు? ఓకే మునిరత్నం గారు, మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాము, వినండి. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే ఈనాటి హలో ఆకాశవాణి కార్యక్రమం మరి మీకోసం రెడీగా ఉంది. ఇందుకోసం మీరు 224-6605-224-6606 నంబర్స్కి కాల్ చేయొచ్చు. 0877 కోడ్ని యాడ్ చేయాలి. అయితే మరి ఇప్పుడు మనం మునిరత్నం గారు అడిగిన సాంగ్ని వినేద్దాం, కుంకుమ తెలుగు మూవీ నుంచి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హలో, ఆకాశవాణి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మీరు మీకు నచ్చిన పాటలు వినటం కోసం 0877 కోడ్తో 224-6605 ఇంకా 224-6606 నెంబర్స్కి ఫోన్ చేసి మీకు కావాల్సిన పాటలను వినవచ్చు. మన తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్పండి. హలో,
3: మొహమ్మద్ రఫీ అండి.
2: మహమ్మద్ రఫీ, బాగున్నాను మా రఫీ గారు. ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: మంచి కుటుంబం.
2: మంచి కుటుంబం మూవీ నుంచి ఏ పాట వింటారు?
3: ఎవరు లేని చోట ఇదిగో చిన్నమాట.
2: ఓకేనండి, మరి మీరు కార్యక్రమాలు వింటూ ఉంటారండి?
3: అన్ని వింటాం అంటే మాది టైలరింగ్ షాపు. ఎక్కువ తిరుపతి వింటాం. ఏంటంటే ఓల్డ్ సాంగ్స్ బాగుంటాయి. ఉదయం మామూలు 6 నుంచి 9 వరకు.
2: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటండి? వీటిలో
3: అన్ని వార్తలు గానీ కిసాన్ వాణి అన్ని వింటాం మేము.
2: మీకు అన్ని కార్యక్రమాలు నచ్చాయి అంటారా?
3: అన్ని బాగుంటాయి మాకు. తిరుపతిలో ఉన్నట్టుగా ఏరే ఎఫ్ఎం లో ఎక్కడ మేము వినవు. మేము ఎక్కువ తిరుపతి వింటాం.
2: చాలా చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం అండి. మహమ్మద్ రఫీ గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది మంచి కుటుంబం చిత్రం నుంచి. ఇంకా శ్రోతలు ఉన్నారు.
3: మా గురువు గారు బాలాజీ నగర్ నుంచి, ఖాదర్ బాషా గారు, మా ఫ్రెండ్స్ అందరి కోసం అండి.
2: ఓకే, మరి మీ గురువు గారి కోసం, మీకోసం, మీ ఫ్రెండ్స్ అందరి కోసం కూడా మంచి కుటుంబ చిత్రం నుంచి ఈ పాట మీకోసం విని. ధన్యవాదాలు.

0: హలో, ఆకాశవాణి కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: పులిచేర్ల మండలం, చిత్తూరు జిల్లా మేడం.
0: ఓకే, మీ పేరండి?
1: మేడం, మేము చిత్రవాళి మేడం.
0: చిత్రవాళి గారు, ఏ సాంగ్ ఏమండి?
1: సిద్ధరాజు మేడం.
0: చిత్రరాజు గారు?
1: అవును మేడం.
0: ఓకే చిత్రరాజు గారు, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేము ఆరాధనలో సాంగ్స్ వినాలని ఉన్నాం మేడం.
0: ఏ మూవీ అండి?
1: ఆరాధన.
0: ఆరాధన ఎవరిదండి? ఏ ఆరాధన? చిరంజీవి గారిదా, ఎన్టీఆర్ గారిదా?
1: నాగేశ్వరరావు మేడం.
0: నాగేశ్వరరావు గారి ఆరాధన మూవీ నుంచి ఏ పాట వింటారు?

0: బాగున్నాయి సాంగ్స్ అండి మేడం.
1: ఓకే, మరి
0: పాటలు
1: ఆరాధన నుంచి తప్పకుండా ఒక మంచి పాటను ప్లే చేస్తాం. ఓకేనండి.
0: మీ పేరు మేడం?
1: నా పేరు ప్రవీణ్ అండి, చిత్రరాజు గారు.
0: మేడం నిర్మలా మేడం గారు బాగున్నారు మేడం?
1: బాగున్నారండి.
0: సరే మేడం.
1: సరే, మీరు ప్రోగ్రామ్స్ వింటుంటారా మేడం గారు ప్రోగ్రామ్స్ అన్ని?
0: వింటాం మేడం.
1: ఆకాశవాణి కార్యక్రమంలో మీకు బాగా నచ్చింది ఏంటండి?
0: అవును మేడం, తెల్లవారి 6 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 11 దాకా రేడియో ఆపు మేడం సెల్.
1: మీరు చాలా
0: ప్రోగ్రామ్ అన్ని వింటా ఉంటాం మేడం.
1: ఓకే, పూర్తిగా ఫాలో అవుతున్న శ్రోత అనమాట. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. మరి మీకోసం మీకు నచ్చిన పాట వస్తుంది, ఆరాధన మూవీ నుంచి వినండి.
0: కాదు మేడం,
1: చెప్పండి.
0: తెల్లవారు 5:30కు ఏమన్నా భక్తి పాటలు లేదా సుప్రభాతాలు ఏమన్నా వేయచ్చు కదా మేడం.
1: మనకి భక్తి రంజని వస్తుంది కదండి, అందులో మనం ప్రతిరోజు ప్లే చేస్తున్నాము ఆ రోజుకి తగినట్టుగా ఒక్కొక్క రోజు.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి శ్రోతలు, మరి మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే మరి హలో ఆకాశవాణి కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి వినవచ్చు. మరి ఏమో చూద్దాం, నెక్స్ట్ కాలర్ మీరే కావచ్చు. మరి ఇప్పుడైతే మన శ్రోత అడిగిన పాట వినేద్దాం.

0: లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: హలో, ఆకాశవాణి కార్యక్రమాన్ని వింటున్నారు. మన తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో.
2: హలో, నమస్కారం.
1: హలో, నమస్కారం అండి. మీ పేరు?
2: చిత్తూరు జిల్లా రుంపి జిల్లా నుండి. ఆవు భాష.
1: మరి ఒకసారి చెప్పండి.
2: ఆవు భాష నా పేరు.
1: ఆవు భాష గారు ఎక్కడి నుంచి అండి?
2: రుంపిచెల్ల మేడం. రుంపిచెల్ల.
1: రుంపిచెర్ల. ఓకే భాష గారు, మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు ఈరోజు?
2: శంకరాత్రికి వస్తున్నాం ఊళ్ళో.
1: ఏ పాట అండి? సంక్రాంతికి వస్తున్నాం. ఓకే ఓకే, సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి సాంగ్స్ వింటారు. ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.
2: ఆకాశవాణి శ్రోతలందరి కోసం.
1: ఓకే, మీకోసం ఆకాశవాణి శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.
2: ఓకే,
1: థ్యాంక్ యూ అండి. నమస్తే.

0: హలో, ఆకాశవాణి కార్యక్రమంలో కొనసాగుతున్నాం. మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి. హలో, ఆకాశవాణి కార్యక్రమం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు శ్రీ నాగార్జున రెడ్డి మేడం.
0: ఓకే, నాగార్జున రెడ్డి గారు, మరి ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: పుష్ప 2లో దెబ్బలు పడతాయి రోజు, దెబ్బలు పడతాయి రోజు, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా వినిపిస్తాం. నాగార్జున రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కడప సబ్జైల్ శ్రీరామ్ నగర్ కాలనీ నుండి.
0: ఓకే,
1: శాఖలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాను మేడం.
0: ఓకే, కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారండి?
1: కార్యక్రమాలన్నీ బాగా అన్ని వింటూ ఉంటారు నుండి. మంచి మంచి అన్ని చేస్తూనే ఉన్నారు. కార్యక్రమాలు కూడా బాగానే ఉంటున్నాయి, బాగా కొత్త పాటలు కానివ్వండి.
0: ఓకే, మరి తప్పకుండా కేరఫ్ ఆకాశవాణి అనే కార్యక్రమం

0: ఉంది మనకి. మీరు వాటికి మీ అభిప్రాయాలని కూడా మీరు ఉత్తరాల ద్వారా రాసి పంపించవచ్చు. ఎనివే,
1: అది
0: నాగార్జున
1: కొంచెం
0: రెడ్డి
1: ప్రారంభం
0: గారు, మీకు
1: మేడం.
0: మీకైతే మీరు అడిగిన సాంగ్ అయితే ఇప్పుడు వినిపిస్తున్నామండి, వినండి.
1: మీ పేరు ఏం పేరు మేడం?
0: నా పేరు రాజా ప్రవీణ్ అండి.
1: మేడం
0: ప్రవీణ్ అండి నా పేరు.
1: ప్రవీణ్? ప్రవీణ్.
0: అవునండి. సరే, ఇప్పుడు మీరు అడిగిన,
1: అవునండి
0: అవునండి. సరే నాగార్జున రెడ్డి గారు, మీకోసం మీరు అడిగిన పాట అయితే ఇప్పుడు వినిపిస్తున్నాం, వినండి. మరి శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటల కోసం మీరు కూడా ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 224-6605, మరో నెంబర్ 224-6606-0877 నెంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది.
2: ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే.

0: బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: హలో, ఆకాశవాణి కార్యక్రమంలో మన తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో
2: హలో
1: హలో అండి, నమస్తే. మీ పేరు?
2: హలో మేడం, నమస్కారం. మేడం
1: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: పెనుమూరు మండలం గొడవమానిపల్లి నీలకంఠం మేడం.
1: నీలకంఠం గారు, ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు ఈరోజు?
2: కుంతి పుత్రుడు మూవీ నుండి లేలే బాబా లేలే అనే సాంగ్ మేడం.
1: అంటే మరి ఏదైనా భక్తిగీతం కాకుండా ఇంకేమైనా అడగొచ్చు కదా, మరి ఈ టైంలో మనం కొంచెం హుషారైన పాటలు వింటే టైం కదా.
2: సరే, భక్త తుకారం మేడం.
1: భక్తి పాటలే విందాం అనుకుంటున్నారు మరి?
2: భక్త తుకారం, భలే భలే అందాలు సృష్టించావు.
1: ఓకే,
2: బాగుంటుంది మేడం పాట.
1: ఓకేనండి. మరి ఈ పాట మీకోసమేనా ఇంకెవరి కోసమేనా అడుగుతున్నారు?
2: వినే వాళ్ళందరి కోసం మేడం.
1: శ్రోతలందరి కోసమునా? ఓకే, తప్పకుండానండి. నీలకంఠం గారు, మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తాం.
2: ఓకే మేడం,
1: థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ.

హలో, ఆకాశవాణి కార్యక్రమాన్ని వింటున్నారు. మరణ తర్వాత శ్రోతను పలికిద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు? నాగినేడి గారు. ఓకే, మీ పేరండి? బాలరాజు గారు, దేవరకొండ నుండి. ఓకే, ఏ పాట వింటారు బాలరాజు గారు? అందుకే నారాయణ నీలీలు నవరస భరితం అనే పాట కావాలి మేడం. ఓకేనండి.

0: ఒక నిమిషం అండి, ఏమంట హలో అండి, అంటే మీరు ఇప్పుడు ఇంకేదన్నా పాట అడగకూడదా? భక్తి గాట్లు కాకుండా దొరకదు
1: అంటే
0: సరే, తప్పకుండా ప్లే చేస్తాం, ప్లే చేస్తాం. ఓకే, తప్పకుండా ప్లే చేస్తాము. అయితే మీకు లైన్ దొరుకుతుందండి, మీరు కంటిన్యూగా ఫోన్ చేస్తారు. సరేనండి, ఓకే, మరి పాట వినండి. చెప్పండి.
1: భాగవతి సోదరాని దేవయాని అంజలి శశిధర సాయి వెంకటలక్ష్మమ్మ మా మదనపల్లి ప్రసన్న లక్ష్మి విద్యానగర్లో ఉండే మా ప్రసన్న లక్ష్మి కోసం మేడం.
0: బాలరాజు గారు
1: ప్రసన్న లక్ష్మి మేడం.
0: ఓకే, మీరు చెప్పిన వారందరి తరపు నుంచి కూడా ఈ పాట మరి బాలరాజు గారు మీరు రోజు ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. మరి రోజు ట్రై చేస్తూ ఉండండి శ్రోతలు, మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, లైన్ దొరుకుతుంది. ఓకే, మరి ఇప్పుడైతే మనం ఆ పాట వినిద్దాం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హలో, ఆకాశవాణి కార్యక్రమంలో మన తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు?
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
3: మా పేరు కల్పినట్టు దర్బార్ ఖాన్ మేడం. దర్బార్ ఖాన్ మేడం.
2: దర్బార్ ఖాన్ గారు, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: మేము కల్కినేటి మేడం.
2: కల్కినేటి, సరే. ఏ పాట విందాం అనుకుంటున్నారండి మీరు?
3: మేడం రాజకుమారుడు మేడం.
2: రాజకుమారుడు నుంచి? రాజకుమారుడు మహేష్ బాబు. ఓకే, ఇందులో ఏ పాట విందామనుకుంటున్నారండి?
3: ఇంద్రుడు చంద్రుడు పాట మేడం.
2: తప్పకుండా, మరి మీకోసం ఆ పాట ప్రెజెంట్ చేస్తుంటాం. మీ కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారండి ఆకాశవాణి?
3: వింటానే ఉంటాం మేడం, మేము టైం చేస్తుంటాం మేడం.
2: ఓకే, సో అయితే అన్ని కార్యక్రమాలు మీరు ఫాలో అవుతుంటారు అన్నమాట?
3: అన్ని కూడా వింటానే ఉంటాం కాబట్టి కార్యక్రమాలు బాగుంటాయి మేడం అన్ని.
2: ధన్యవాదాలండి, మీకు నచ్చిన పాట వినిపిస్తున్నాం మరి మీకోసం.
3: ఓకే ఓకే మేడం,
2: థ్యాంక్ యూ అండి, నమస్తే.
3: ఓకే.

0: హలో ఆకాశవాణి. హలో హలో, నమస్తే
1: హలో,
0: అండి. మీ పేరు?
1: నమస్తే మేడం.
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు వెంకయ్య.
0: వెంకయ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డేల చెరువు అండి. ఓకే, ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారండి ఈరోజు కార్యక్రమంలో?
1: భార్య బిడ్డల్లో చక్కనే సంభవం పాట.
0: అది కొంచెం అంటే సాడ్ సాంగ్ ఏమో కదండి. అది కొంచెం సాడ్ సాంగ్ ఏమో కదా, బాధపడే పాట కదా.
1: మంచిదే, మా పాట బాగుంటుందమ్మా.
0: సరే, అందులో నుంచి ఇంకేదైనా ప్లే చేయొచ్చా? అదే కావాలా? సరేనండి. మరి ఏ పాట వింట? అదే భార్య బిడ్డల మూవీ నుంచి ఈ పాట మీకోసం ప్లే చేస్తాం. హలో, సరే వెంకయ్య గారు వినండి మరి. ధన్యవాదాలు.

0: మరి ఈనాటి హలో ఆకాశవాణి కార్యక్రమంలో చివరిగా మన చివరి శ్రోతను పలకరిద్దాం. హలో,
1: నమస్తే మేడం. నమస్తే,
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పుల్పాటి వెంకటేష్, మైదనరికి కాల్ చేస్తున్నాను మేడం. ఎలా ఉన్నారు మీరు?
0: వెంకటేష్ గారు బాగున్నానండి. ఏ పాట విందాం అనుకుంటున్నారు వెంకటేష్ గారు?
1: ఈ రోజు మేము వచ్చేసి గోపాలరావు గారి అమ్మాయి, అందులో పాట వచ్చేసి వస్తావు కలలోకి ఏదానంటావు కౌగిలికి కలలన్నీ.
0: వెంకటేష్ గారు మిగిలిన పాట మేము వినిపిస్తాం అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: మహబూబ్ నగర్.
0: ఓకే, తప్పకుండా మీకు మరి సాంగ్ బాగా ఇష్టం అని నాకు అర్థమైంది. ఆ సాంగ్ మీకోసం ప్లే చేస్తాం వెంటనే.
1: థ్యాంక్ యూ.
0: నిజంగా

Shakti FM 101.3. కొన్ని పాటలుంటాయండి, అలా వింటూ ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ వెళ్ళలేను. ఎందుకంటే మీ అందరినీ ఒక క్వశ్చన్ అడిగాను కాబట్టి. ఇంతకీ నా ప్రశ్న ఏంటి అంటే, పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అన్నాను. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపించారు, మాట్లాడుకుందాం ఆ ఆన్సర్స్ గురించి కూడా. ఎవరు పంపించారు ఏంటో ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత.

0: ஓகேனா? ஸ்டே டியூன் அண்ட் என்ஜாய் லிஸனிங் வித் பாரதி எஃப்எம். மீ ஜே ஸ்ரீது. ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: వింటూ ఆనందిస్తూ ఉన్నారు నవరస భరిత హరివిల్లు. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. హలో హలో జేస్వి, వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ మై గాడ్. హాయ్ జేస్వి, ఎలా ఉన్నారు? వేణుగోపాల్ యాదవ్ గారు చిన్న బెండేకల్ నుంచి. నేను చాలా బాగున్నానండి. గుడ్ మార్నింగ్ బాస్ వేదస్వి గారికి. అమ్మ బాబోయ్, కొత్త పేరు పెట్టేశారా అండి? కర్నూతల్ సునీల్ గారు రకిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. జేస్విగా ఉంచండి ప్లీజ్. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్. పడిన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు అండ్ రాకేష్ ఫ్రమ్ ముంబై. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి. వీరందరూ సరైన ఆన్సర్ అందించారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకు శుభోదయం శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడల నుంచి సరైన సమాధానం. రాజు ఫ్రమ్ ఏలూరు నుంచి. అబ్బో, నేను అడిగిన శాస్త్రానికి మీరు అడిగిన పంపించినటువంటి ఆన్సర్ కి ఎక్కడో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, బట్ ఎనీవేస్ తప్పకుండా నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. సూర్యప్రకాష్ గారు ఫ్రమ్ పెనుకొండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడల నుంచి అండ్ తాలాజీ గారు, మహమ్మద్ ఇనైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ అంబటి నగర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. వీరందరూ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇది గోండి అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నస్రీన్ ఫ్యామిలీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మెసేజ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జేఎస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సౌజన్య గారు మంగళగిరి నుంచి. కొంచెం లేట్ అయిందండి నా మెసేజ్, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నంది వెలుగు నుంచి నాగలక్ష్మి గారు సరైన సమాధానాన్ని పంపించారు. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. పాపారావు గారు నర్సాపురం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి పాపారావు గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. శుభోదయం తెలియచేస్తూ మీరు అడిగిన రెండో ప్రశ్నకి సమాధానం అంటూ ఏం చెప్తారో వింటాను. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అలాగే ప్రత్యేకంగా పాముల గురించి అధ్యయనం చేసేవారిని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండ్ పిఎస్ రంగారావు గారు వస్తాంబ్రం చెన్నై నుంచి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్. ఆదిశేషు గారు ఫ్రమ్ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జేఎస్వి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చండిక వరలక్ష్మి వాసు గారు ఫ్రమ్ గంటలమ్మపాలెం మచిలీపట్నం నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, ఈరోజు సెలవు పెట్టేశాను మేడం, అందుకే మీ ప్రోగ్రామ్ నేను వినే అవకాశం కలిగింది. హౌ స్వీట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ తాతారావు గారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి సరైన సమాధానం పంపించారు. అలాగే మంగళగిరి నుంచి మీ పేరు మీ రాజారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజారావు గారు సరైన ఆన్సర్ పంపించినందుకు. సుశ్ల వేణుగోపాల్ దత్త గారు సరైన ఆన్సర్ అందించారు. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వైదంపేట్ అనంతపూర్ డిస్టిక్ నుంచి సరైన సమాధానం అందించారు. రాఘవేంద్రారెడ్డి

శ్రీను విశ్వ నీల్ సురేష్ వెంకట్ కాకినాడ నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, అండ్ రేణుక గోపరాజు కడప నుంచి, శివ శ్రీఫణి విలేజ్ దేశాయపేట నుంచి, వేటపాలెం, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. హాయ్ జయస్వి, ఇప్పుడే ట్యూన్ చేశాను. కొడుమూరు కొండపేట నుంచి మాచాని నాగరాజు గారు, భువనేశ్వరి అండ్ మరియు కుటుంబ సభ్యులు. అండ్ మీ రెండో ప్రశ్నకి సమాధానం సరైన ఆన్సర్ పంపించారు వేటపాలెం రామ్నగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. అక్కరపాక నుంచి రమ, ఒక సాంగ్ పాడచ్చు కదండి, తప్పకుండా పాడతాను, థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్. ఐదవరం నుంచి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పద్మ ఎల్లాపురం నుంచి మీరు అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఎస్ రాజుగారు ఫ్రమ్ ఏలూరు నుంచి. అండ్ ఫైనల్లీ అమ్మ జీవశాస్త్రం, అయ్యో ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. గంగరాజు గారు ఫ్రమ్ పెదరాజుపల్ల అన్నమయ్య జిల్లా నుంచి, సూపర్ ప్రోగ్రామ్ అండి, స్నేక్ లెసన్ లో నేను తెలుసుకున్నాను అంటే పంపించారు. ఓకే, నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సర్పశాస్త్రం, సర్పెంటాలజీ లేదా ఓఫియాలజీ అని కూడా పిలుస్తారు. ఇది హెర్పెటాలజీ అనేటువంటి ఒక పెద్ద విభాగంలో ఒక భాగం అన్నమాట. హెర్పెటాలజీ అనేది పాములు మరియు ఉభయచరాలు అంటే కప్పలు, తాబేళ్లు వంటివి, వాటిని అధ్యయనం చేస్తుంది. సో ఇది అందులో ఒక భాగం. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు ఓఫియాలజీ అని చెప్పి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వరల్డ్ స్నేక్ డే బాస్, ఈరోజు వరల్డ్ స్నేక్ డే సందర్భంగా ఈ క్వశ్చన్స్ అందించానన్నమాట. మరి మాట్లాడుకుందాం నెక్స్ట్. 1956 సంవత్సరంలో జరిగిన ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ప్రయోగించారు? నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 1956 ఈ సంవత్సరంలో జరిగిన ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఉపయోగించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, జింక వేటకి సింహంలా వస్తా, ఈ పాట ఫ్రమ్ ద మూవీ అడవి రాముడు.

వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు హరివిల్లు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం మీ జేఎస్వితో 10:43 దాటి అలా అలా అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం అని నేను అడిగాను కదా. 1956 జరిగిన ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఉపయోగించారు అని. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హాయ్ జేఎస్వి, సూపర్ క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఈనాటి హరివిల్లు. వావ్, థ్యాంక్స్ అ లాట్. ఆన్సర్ ఏదండి? సౌజన్య గారు పంపించండి. అండ్ ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు పాలెంపోలే ఆలగడ్డ జిల్లా నంద్యాల నుంచి, థ్యాంక్ యూ. అండ్ ఐలవరం డోకుపర్తి గోపాలరావు గారు పంపించారు, సంవత్సరం ఓకే బట్ ఆ కాన్ఫరెన్స్ పేరేంటి, అది కూడా తెలిస్తే పంపించండి. మురళి గారు హాయ్ హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఓఫియాలజీ అంటూ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి. కోనసీమ జిల్లా మురిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు ఆన్సర్ పంపించారు అండ్ థ్యాంక్ యూ. రేణుక గోపరాజు ఫ్రమ్ కడప రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు సరైన సమాధానం, కోట శ్రీమన్నారాయణమూర్తి గారు సరైన ఆన్సర్ అందించారు, కనకారావు గారు పెడన నుంచి అండ్ రాజు ఫ్రమ్ ఏలూరు నుంచి సరైన ఆన్సర్ అందించారు, ధన్యవాదాలండి. పిఎస్ రంగారావు గారు వస్తాంబ్రం చెన్నై నుంచి, థ్యాంక్స్ లాట్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ ఆల్సో ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానాన్ని అందించారు, అక్కరపాక నుంచి రమ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ గుడ్ మార్నింగ్ మీకు కూడా శుభోదయం తెలియచేస్తూ. కోనకొండ్ల రమణారావు గారు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పని పంపించారు, ధన్యవాదాలు. విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు సరైన సమాధానం అందించారు, అలాగే వెంకట్ సురేష్ విశ్వనీల్ అండ్ రాఘవేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కాకినాడ నుంచి సరైన సమాధానం. హాయ్ ఆర్జే జేఎస్పి అంటూ ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. శివ శ్రీఫణి దేశాయిపేట విలేజ్ నుంచి మనకి సరైన ఆన్సర్ అందించారు. గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లె అన్నమయ్య డిస్టిక్ నుంచి, యువర్ వాయిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండి, ఐ డోంట్ నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు, నేను వివరిస్తాను ఆన్సర్తో సహా, అంటిల్ దెన్ స్టే ట్యూన్. గుడ్ మార్నింగ్ అంటూ సిద్ధాంతి గారు, గోలి ధర్మారావు అండ్

పద్మావతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ పంపించారు. సో వెల్, మరి 1956 ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఉపయోగించారు అని అడిగాను. సో 1956 డార్ట్ మౌత్ సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, ఈ ఒక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా అధికారికంగా ప్రయోగించారనమాట. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పౌరసత్వం పొందిన ఏఐ రోబోట్ పేరు ఏమిటి? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పౌరసత్వం పొందిన ఏఐ రోబోట్ పేరేంటి? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పౌరసత్వం, సిటిజన్షిప్ పొందినటువంటి ఏఐ రోబోట్ పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్కి వాట్సాప్ చేయండి. అందుదాన్ని మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: వింటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్పీతో 10:53 అయిపోతుంది. మన క్లాక్ లో టైం ఏంటోనండి, టైం అలా అయిపోతుంది, ఏం చేద్దాం. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఈ సమయం ఆగిపోతే, ఇలాంటివి మాటల్లోనూ ఊహల్లో మాత్రమే నిలిచిపోతాయి. సరే కానీ ఇంతకీ నా క్వశ్చన్ సంగతి ఏం చేశారు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిటిజన్షిప్ పొందిన ఏఐ రోబోట్ పేరేంటి అని అడిగాను. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపించారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ. ఇందాకటి ప్రశ్నకి నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు థ్యాంక్ యూ సో మచ్. వెల్ వెల్, హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు, నేను బాగున్నానండి థ్యాంక్ యూ. కర్నూతల్ సునీల్ నుంచి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు థ్యాంక్ యూ. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, మల్లీశ్వరి గారు ఫ్రమ్ ఒంగోల్ నుంచి, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఆన్సర్ బట్ నేను తెలుసుకున్నాను, బట్ థ్యాంక్ యూ సో మచ్, ప్రయత్నించారు కదా. అండ్ రాజు గారు ఫ్రమ్ ఏలూరు నుంచి రైట్ ఆన్సర్, కానూర్ నుంచి తాతారావు గారు సరైన సమాధానం అందించారు, ఆ స్వీట్. రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం, అలాగే శివ శ్రీఫణి దేశాయిపేట వేటపాలెం నుచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, కనకారావు గారు పెడన నుంచి, అండ్ ఆదిశేషు గారు ఫ్రమ్ ఆత్మకూరు నుంచి, అలాగే నాగలక్ష్మి గారు ఫ్రమ్ నందివెలుగు నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్స్. హాయ్ జేఎస్పి, ఒక పాట మా కోసం పాడండి, తప్పకుండా పాడతానండి. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్ అందించారు, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సరైన సమాధానాన్ని అందించారు, తో పాటుగా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, సో తో పాటుగా కాదు దాంతో పాటుగా. సో బట్ ఎనీవేస్, అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి గారు సరైన ఆన్సర్ అందించారు, ధన్యవాదాలండి మీకు కూడా. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ ప్రపంచంలోనే అంటూ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించిన మీ పేరు షేక్ మహమ్మద్ రఫీ ఫ్రమ్ వైజాగ్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ జయస్వి గారు, జానక్ గారు పాడిన పాట మీ నోట వినాలని అనుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం పాడాలని ఆలోచిస్తున్నాను, సో మీరే నాకు మంచి క్లూ ఇచ్చారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ.

0: రాఘవేంద్ర రెడ్డి గారు అండ్ విశ్వ సునీల్ సారీ విశ్వనీల్ సురేష్ వెంకట్ కాకినాడ నుంచి రైట్ ఆన్సర్, నంద్యాల నుంచి కిషోర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి నాగార్జున లక్ష్మీ గారు సరైన సమాధానాన్ని అందించారు, ప్రకాశం డిస్టిక్ కందుకూరు నుంచి కొండయ్య గారు సరైన సమాధానం అండ్ హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను, పెదరాజుపల్లె అన్నమయ్య జిల్లా నుంచి గంగరాజు గారు సరైన ఆన్సర్ అందించారు, అలాగే జోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి రైట్ ఆన్సర్ పంపించారు, హాయ్ జేఎస్పీ ఎలా ఉన్నారు నేను బాగున్నాను సౌజన్య గారు థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్, కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు రాంగ్ ఆన్సర్ అండి, ఈరోజు హరివిల్లు కూడా అదిరింది బాస్, థ్యాంక్స్ ఎ లాట్, ఒక పాట పాడగలరు తప్పకుండా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే మొత్తానికి అందరు రైట్ ఆన్సర్స్ పంపించారు, ఇందాక మీరు మెసేజ్ పెట్టారు నేను చదివానండి, మరి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఆ రోబో పేరేంటి అంటే బట్ యస్ ఆన్సర్ అయితే సోఫియా అనమాట. నాకు ఈ పాట వినగానే ఐ మీన్ ఈ మాట వినగానే ఓ పాట గుర్తొచ్చింది, నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపంచినో కాఫియా సోఫియా. సో పాటలో ఇన్ని ప్రాసలున్నాయి కానీ ఈ యొక్క ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వారసత్వం పొందిన ఏఐ రోబోట్ పేరు సోఫియా. 2017 అక్టోబర్లో సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ రోబోట్కు తమ దేశ పౌరసత్వాన్ని అందించిందన్నమాట. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎగ్జాక్ట్గా రోబోలో చిట్టి ఎలా అయితే మన భావనలని మన భావోద్వేగాలని అర్థం చేసుకోగలడో అలాగే 60కి పైగా ముఖ హావభావాలను కూడా ప్రదర్శించగలదన్నమాట ఈ యొక్క సోఫియా. ఇంతకీ ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడుకున్నాం ఏఐ గురించి అంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే, అట్ ద సేమ్ టైం వరల్డ్ స్నేక్ డే అనమాట. సో అనేకల కలిపి ఇలా మిక్సీ చేసి మీ అందరి కోసం నవరస భరిత హరివిలులో అందించే ప్రయత్నం అయితే చేశాను. సో వెల్ మరి 10:57 AM అయిపోయింది, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మంచి పాట వస్తుంది, ఐ మీన్ నేను పాడి మీకోసం వినిపిస్తాను. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
0: సో వెల్ మరి అందరూ కూడా ఒక మంచి పాట పాడండి అన్నారు కదా, సో జానక్ గారు ఆ పేరు తలుచుకుంటేనే ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభూతులు కొన్ని వేల పాటలు గుర్తొస్తాయి. సో మరి ఆవిడ మనందరి కోసం అందించిన ఎన్నో పాటల్లో ఒక మంచి పాట మీ అందరి కోసం, అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్

వెల్ మరి 10:59:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. విన్నారు కదా, ఈరోజు బోర్డర్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేశారు. కలుసుకుందాం మళ్ళా ఇంకొక సూపర్ డూపర్ హిట్ షోలో. అంటిల్ దెన్ నా కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వెయిట్ చేస్తారు కదా, అఫ్ కోర్స్ నేనైతే మీకోసం వెయిట్ చేస్తాను. ఇంకా బోల్డ్ అని కబుర్లు కూడా తీసుకొస్తాను. సో అంటిల్ దెన్ నేను మీ ఆర్జే జయస్వి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద బ్యూటిఫుల్ రెస్పాన్స్ అండ్ మెసేజెస్. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టంలో నిర్వహించిన హస్తకళ ప్రదర్శనలు కళాకారులకు ప్రత్యక్ష మార్కెట్ అవకాశాలతో పాటు జీవనోపాధికి కొత్త మార్గాలు చూపాయని, ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం అద్భుత విజయాన్ని సాధించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఔషధ గుణాలున్న మొక్కలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నందున వీటి పెంపకం, మార్కెటింగ్ దిశగా రైతులను ప్రోత్సహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ సుగంధ మొక్కల సాగు, మార్కెటింగ్ అంశంపై వైద్యారోగ్య, ఏపీ ఔషధ సుగంధ మొక్కల బోర్డు నిన్న నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చేనేత జౌళీ శాఖ మంత్రి సవిత ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. భారత్ టెక్స్ 2026 కార్యక్రమంలో పాల్గొని జాతీయ అంతర్జాతీయ కొనుగోలుదారులతో భేటీ కానున్నారు. టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారని మంత్రి కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల బీమా నమోదుపై రైతులకు అవగాహన కల్పించాలని, ఎక్కువ మంది అన్నదాతలు నమోదు చేసుకునేలా చూడాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు. అమరావతి నుంచి మండల, డివిజన్, జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న ఆయన సమీక్షించారు. రాష్టంలో వరుసగా 2 ఏడాది విద్యుత్ వినియోగదారులకు బిల్లుల సర్దుబాటు చేయబోతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలో ఎల్నినో ప్రభావంతో రోజుకు విద్యుత్ వినియోగం 280 మిలియన్ యూనిట్లకు చేరిందని, అయినప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 9:45 సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 77,409 వద్ద కొనసాగగా, మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 52 పాయింట్ల లాభంతో 24,131 వద్ద కదలాడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: Jyoti FM 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేమడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తారు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. 11:13 అవ్వడానికి దగ్గరగా ఉంది టైం. మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. అండ్ మీ అందరినీ అలరించేందుకు వచ్చేసా నేను, మీ అజయ్ చందనాని. సో మంచి మూవీ అప్డేట్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి. ఇందుకీ ఎవరికి సంబంధించిన అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు అయితే మన శంకర్ వరప్రసాద్ గారి శశిరేఖ మన కోసం వచ్చేస్తుంది అనమాట. మరి వింటూ ఉండండి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ చందనతో కలిసి.

0: నిగుమేన తయ్యలా, ఏ మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

మరి ఈ మీసాల పిల్ల సంబంధించి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటో ముందుగా నేనైతే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. మరి మన శంకర్ వరప్రసాద్ గారు అలాగే గాడ్ ఫాదర్ సైరా ఇలాగా చాలా మూవీస్ లో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార గారు సో ఇప్పుడైతే తన కొడుకుతో అంటే రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. మరి రంగస్థలం లాంటి హిట్ కాంబో అదే మన సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ తాజాగా తెరకెక్కించబోతున్న ఒక కొత్త చిత్రంలో హీరోయిన్ తో సమాన పాత్రలో ఒక కీలక పాత్ర నటించబోతున్నారట నయనతార గారు. మరి ఇప్పటికే స్టోరీ లైన్ అయితే కన్ఫర్మ్ అయింది, మరి అప్డేట్ ఏంటి, ఇంకా ఈ మూవీ ఎలా ఉంటుంది, థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా త్వరలోనే మనకి తెలుస్తాయి. మరి ఈలోపైతే ఇంకొక మంచి సాంగ్ విందాం నయనతార గారిది అండ్ మరిన్ని అప్డేట్స్ ని మీతో షేర్ చేస్తుంటా. వింటూ ఉండండి సినిమా కబుర్లు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

TFM 101.3. బెన్నీ దయాల్ అండ్ సాధన సర్గం కలిసి చక్కగా పాడిన ఒక మంచి మెలోడీ సాంగ్ సెల్యూట్ సినిమా నుంచి వినేశారు. మనం సినిమా కబుర్లో ఉన్నాం కదా, మరి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, సో ఒక ప్రముఖ నిర్మాత శ్రీధర్ గారి కొడుకు విక్రమ్ సహిదేవ్

హీరోగా నటించబోతున్న కొత్త సినిమా అప్డేట్ అయితే నేను మీకు అందించబోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ సినిమా మనకి జూన్ 4నే రిలీజ్ అవ్వాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఎప్పుడు మరి రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా అంటే ఆగస్ట్ 7న. మరి ఇప్పటికే ఈ సినిమా నుంచి మనం 2 పాటలు అయితే చూసాం అండ్ విన్నాం కూడా. మరి ఆ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, సో నిన్ననే ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ అయితే రిలీజ్ చేశారట. మరి ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే నాగవంశీ గారు తన చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేయగా, మరి ఈ సాంగ్ ఎవరు రాశారు అని అంటే అనంత్ శ్రీరామ్ గారు రాశారనమాట. అండ్ కపిల్ కపిలన్, దేవజన్ వీళ్ళిద్దరు కూడా కలిసి పాడారనమాట ఈ సాంగ్ని. మరి ఇంత రొమాంటిక్ సాంగ్ ఎంత బాగుంటుంది, మనమైతే వినాలి కదా. సో వినేయండి మరి, మీరైతే నేను కూడా వింటాను. అండ్ ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఒక వెరైటీ టైటిల్ అయితే ఉంది. అది ఏంటి ఆ టైటిల్ అంటే అనకాపల్లి అనమాట. ఒక పచ్చని పల్లెటూరు వాతావరణం మనకి కనబడుతూ ఉంటుంది. సో మరి ఇంత మంచి టైటిల్తో రాబోతున్న ఈ సినిమా మనం ఆగస్ట్ 7న అయితే చూడబోతున్నాం. మరి అది సంగతి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ మీకోసం రెడీగా ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను, అందిస్తాను. ఈలోపు అయితే మంచి సాంగ్ రౌడీ అల్లుడు నుంచి వినేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు. బప్పిలహరి గారి సంగీతంలో ఎస్పీ బాలు గారు అలాగే రాధికా గారు కలిసి పాడారు ఈ సాంగ్ ని అండ్ భువనచంద్ర గారు లిరిక్స్ అందించారు. మరి వింటూ ఉండండి ఈ సాంగ్.

0: FM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

దేవర్ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మన హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా డ్రాగన్ తో మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ సంగతి మనకు తెలిసిందే కదా. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ కనిపించబోతున్నారు, అది మనకి తెలిసిందే. అయితే ఇక సప్త సాగరాలు దాటి అనే ఒక మంచి మూవీతో ఇండస్ట్రీలో షేక్ చేసిన ఈ కన్నడ బ్యూటీ అయితే ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసిందనమాట. ఏ సినిమాతో అంటే మన డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు గారి డైరెక్షన్ లో రాబోతున్న ఒక యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ ధర్మన్ అనే సినిమాతో అనమాట. మరి ఈ సినిమాలో మనకి హీరో రజనీకాంత్ గారు అండ్ యాక్ట్రెస్ సిమ్రన్ రాశి ఖన్నా వీళ్ళు కూడా నటిస్తున్నారని అప్డేట్ అయితే ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రుక్మిణి వసంత్ గారు కూడా యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. మరి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట రుక్మిణి వసంత్. అది సంగతి అండ్ ఇంకొన్ని అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తాను ఈ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: विविध भारती एफएम 101.3
1: మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడే కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బి హ్యాపీ.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

హీరోయిన్ సిమ్రన్ అండ్ హీరో రజనీకాంత్ గారి కాంబినే మళ్ళీ మంచి సాంగ్ అయితే, అంటే మంచి ఫిలిం అయితే రాబోతోంది ధర్మన్ అని. అండ్ ఇప్పుడు మీరు విన్న ఈ సాంగ్ అయితే పేట సినిమాలో అనమాట. మరి వీళ్ళిద్దరు కాంబో ఎప్పుడు హిట్ అయ్యే కదా. మరి అలాగే చూద్దాం నెక్స్ట్ ఈ సినిమాలో ఎన్ని అప్డేట్స్ వస్తాయనేది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, నిన్ననే మన ఒక యంగ్ హీరో అదే మన కిరణ్ అబ్బవరం బర్త్డే కదా, మరి ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ సినిమాతో తనలో ఉన్న రైటింగ్ టాలెంట్ ని నిరూపించేసుకున్నారు కిరణ్ అబ్బవరం. మరి ఈసారి ఏం చేస్తున్నాడో తెలుసా, ఏకంగా కథ స్క్రీన్ ప్లే తో పాటు స్వయంగా మెగాఫోన్ పట్టి డైరెక్షన్ కూడా చేస్తున్నాడట తన కొత్త ఫిలిం కి. సో అదే K13 అని చెప్పి పెట్టారు ప్రజెంట్ అయితే. ఆ సినిమా టైటిల్ ఇంకా రివీల్ అయితే చేయలేదు. అండ్ ఈ మూవీకి సుధాకర్ చాగంటి అనే ఒక కొత్త ప్రొడ్యూసర్ పరిచయం అవబోతున్నారు. అండ్ కో ప్రొడ్యూసర్ గా సురేష్ ఎర్ర గారు అయితే ఉంటారనమాట. మరి ఈ అప్డేట్ ని మనకి ఒక మేకింగ్ వీడియో లాగా నిన్న అయితే రిలీజ్ చేసేసారు. మరి ఈ సినిమాతో మనకి అటు యాక్టర్ గా ఇటు డైరెక్టర్ గా అటు కథ స్క్రీన్ ప్లే ఇవన్నిటినీ కూడా అన్ని పాత్రలు వహిస్తూ మనకి కిరణ్ అబ్బవరం అయితే నిలుస్తారనమాట. మరి K13 ఎలా ఉండబోతుందో త్వరలో

మనం కూడా తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఈ రేపు అంటే జులై 17న ఏకంగా 9 చిత్రాలు రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో మాత్రం మనం చెప్పుకోదగ్గవి ఇంకా ఉన్నాయి అని కానీ, అండ్ హిట్ పేర్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. ఇందుకు ఏంటో తెలుసా, టక్ జగదీష్ సినిమా గుర్తుందా మీ అందరికీ? అండ్ ఆ సినిమాలో మనకి నానికి మరదల్ క్యారెక్టర్ లో మనకి ఐశ్వర్య రాజేష్ కనబడతారు కదా, మరి ఐశ్వర్య రాజేష్ భర్తగా తిరువీర్ అనే ఒక యాక్టర్ అయితే కనబడతారు. అయితే వీళ్ళిద్దరూ మరొకసారి ఒక విలేజ్ డ్రామా ఎంటర్టైనర్ గా మరొక సినిమాతో మన ముందుకు రాబోతున్నారన్నమాట. అయితే ఈ సినిమాకి భారత్ గారు డైరెక్షన్ అందిస్తారు. అండ్ సినిమా స్టోరీ ఏంటంటే, అంటే ఒక స్టోరీ లైన్ అయితే మనకి ఇచ్చేసారు, ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటి అమ్మాయి, అంటే సో కొంచెం ఇలా గట్స్ ఉన్న అమ్మాయి లాగా కనిపించే ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ అన్నమాట. సో ఆ సినిమా అయితే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఎప్పుడు రేపే అది. టైటిల్ కూడా చాలా మంచి టైటిలే పెట్టారు, ఓ సుకుమారి అనే టైటిల్ అయితే పెట్టారు. కానీ సుకుమారత్వంగా అయితే ఉండదట, ట్రాన్స్ఫార్మర్ లాంటి అమ్మాయి అట. సో చూద్దాం మరి అంత ఫన్నీ అండ్ క్రేజీగా ఉండబోతోంది సినిమా అనేది. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ గారు, లయా గారు, వీళ్ళిద్దరి జంట ఎంతో అందంగా ఉంటుంది కదా. మరి ఈ అందమైన జంట నటించబోతున్న చిత్రమే మిస్టర్ మిడిల్ క్లాస్. సో హీరో ఒక గోవిందుని భక్తుడు, అలాగే మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా. మరి ఈ గోవిందుని భక్తునిగా తన పడిన కష్టాలు, అండ్ అలాగే ఆ గోవిందుని పాత్రలో మనకి కూడా కనిపిస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట. మరి ఈ సినిమా అటు కామెడీ ఇటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలవబోతోంది. మరి ఈ రెండు సినిమాలు రేపు రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇవి మన సినిమా కబుర్లు అయితే. సో చూద్దాం అసలు ఈ మూవీస్ రేపు ఎంత అందంగా ఎంటర్టైన్ చేస్తాయి అనేది. సో అది విషయం. మరి సినిమా కబుర్లు వినేశారు కదా, మంచి పాట కూడా వినేయండి, వింటూ ఉండండి వివిధ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారంగా ప్రవేశపెట్టిన స్వచ్చరథాల ద్వారా 1 కోటి కిలోల పొడి వ్యర్థాలు సేకరించడం చారిత్రాత్మక మైలురాయిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు కృషి చేసిన ఆపరేటర్లు, పంచాయతీలు, గ్రీన్ అంబాసిడర్లు, ప్రజలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న అభినందించారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన

మాట్లాడారు. చేనేత జౌలీ శాఖ మంత్రి సవిత ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. భారత్ టెక్స్ 2026 కార్యక్రమంలో పాల్గొని జాతీయ అంతర్జాతీయ కొనుగోలుదారులతో భేటీ కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి వినియోగిస్తున్న సాంకేతికతను కేంద్ర విద్యాశాఖ అధికారులు ప్రశంసించారు. ఢిల్లీలో నిన్న కేంద్ర పాఠశాల విద్యాశాఖ అదనపు కార్యదర్శి ధీరజ్ సాహు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్టం తీసుకువచ్చిన సంస్కరణలను సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు వివరించారు. భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్టంలో మహిళలు యువతుల భద్రతకు త్వరలోనే క్యూఆర్ కోడ్ను అమల్లోకి తీసుకువస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. మహిళల భద్రతకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభయ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం సరికొత్తగా మరోసారి దాడులను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువట్రోపు ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు విస్తున్నాయని, దీని కారణంగా రానున్న 2 రోజులు రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ అలాగే యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. గుంటూరైనా గుడివాడైనా వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. National Security Advisor Ajit Doval has underscored the need for closer cooperation among BIMSTEC member countries to address economic challenges, including disruptions in global supply chains. Speaking at the fifth meeting of the BIMSTEC National Security Chiefs in New Delhi today, Mr. Doval said, "Disruptions in global supply chains have resulted in economic hardship for all the countries." He said, "There is an urgent need for BIMSTEC member countries to collaborate, take decisive actions for the mutual benefit, and find solutions through mutual discussions." Mr. Doval highlighted BIMSTEC brings together the most significant and vibrant regions of the Indian Ocean with a combined GDP of nearly $5 trillion.
5: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our

మరి నాగ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశాం కదా, మరి ఆ నాగులని అంటే ఆ పాములని చూసేందుకు మనం వెళ్లబోతున్నాం. ముందుగా అయితే గిండి స్నేక్ పార్క్ అన్నమాట. సో పేరులోనే ఉంది చూసారా, అది పాములకు సంబంధించిన ఒక అందమైన పార్క్. మరి ఇది ఎక్కడుంది ఈ పార్క్ అంటే, చెన్నైలో ఉందన్నమాట. మరి ఇది ఇది ఒక స్నేక్ పార్క్ అని చెప్పా కదా, అయితే ఇండియాలోనే ఒక ప్రముఖ రెప్టైల్ సంరక్షణ కేంద్రాల్లో ఇది కూడా ఒకటి అనమాట. అంటే చాలా మంది ఈ పాకే జంతువుల్ని చూడగానే అబ్బా అని చెప్పి చిరాకు పడుతూ లేకపోతే భయపడుతూ ఉండే స్వభావం అందరిలోనూ చాలా మందిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి వాటి సంరక్షణ బాధ్యతల్ని తీసుకున్నారనమాట. అండ్ అనేక రకాల విషపూరితమైన పాములు ఉంటాయి, అలాగే విషరహితమైన పాములు కూడా ఉంటాయి. పాము అనగానే చాలా మంది ఏమనుకుంటారు, అమ్మో ఇప్పుడు ఇది కాటేసిందంటే మనకుందే, మనకి టక్కన విషం ఎక్కేస్తుంది అనుకుంటారు. కానీ అన్ని పాములకి ఉండదట. సో కొన్ని పాములకి మాత్రమే ఉంటుంది, కొన్ని అసలు విషం లేని పాములు కూడా ఉంటాయి. మరి అంతేకాదు, ఈ పాముల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాటి ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి విషయాలపైన మనం అక్కడికి కనుక వెళ్తే మనకి శిక్షణ కూడా ఇస్తారు. అండ్ ఇలాంటి ప్లేసెస్ ఎవరెవరికి బాగా బెస్ట్ అంటే, చదువుకునే స్టూడెంట్స్ కి కానీ నేచర్ లవర్స్ ప్రకృతి ప్రేమికులు చాలా మందికి ఈ యొక్క పార్క్ అనేది బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ పాములపై మనకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు, మనకి పాము అనగానే చాలా అపోహలు ఉంటాయి కదా, అంటే అమ్మో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పామును మీరు చూసారనుకోండి, చాలా మంది ఎలా ఫీల్ అవుతుంటారు, ఇప్పుడు ఇది నా దగ్గరికి వస్తుందేమో, అమ్మో ఇది పడగ విప్పింది, ఇది నా మీద పగపట్టిందేమో, ఇలాంటి కొన్ని అపోహలు పడుతూ ఉంటారు కదా. అయితే ఇటువంటి అపోహలన్నీ కూడా తొలగించేందుకే వారు ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారట గిండి స్నేక్ పార్క్ వాళ్ళు. మరి చెన్నైలో ఉన్న గిండి స్నేక్ పార్క్ గురించి నేను మీతో షేర్ చేశాను కదా, మరొక అందమైన ప్రదేశానికి, అది కూడా ఇటువంటి పాములు ఉండే ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను ఈ మీకు తెలిసిన ప్రోగ్రాంలో. అండ్ ఈలోపు ఇంకొక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

నాగమణి నాగమణి సాంగ్ అయితే వినేశారు రోజా సినిమా నుంచి. అండ్ మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు మీకు తెలుసా మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం, అక్కడ ఎన్ని పాములు ఉన్నాయి అంటే యాక్చువల్లీ ఇది కూడా ఒక మంచి ప్లేసే అనమాట. మరి ఈ ప్లేస్ పేరేంటి ఇంతకీ అని అంటే మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ అండ్ హెర్పటాలజీ సెంటర్ అనమాట. పేరు పెద్దగానే ఉంది, అక్కడ కనిపించే పాములు కూడా అంతే పెద్దగా ఉంటాయి అనమాట. మరి ఇక్కడ ఈ ప్రదేశంలో ప్రత్యేకించి మనకి పాములతో పాటుగా ఈ మొసళ్ళు అంటే క్రొకోడైల్స్ కూడా కనబడుతూ ఉంటాయి. మరి ఇంతకీ ఎక్కడుంది ఈ ప్లేస్ అంటే గనక తమిళనాడులో ఉందన్నమాట. అండ్ ప్రత్యేకించి ఈ కేంద్రం కూడా రెప్టైల్ సంరక్షణ కేంద్రంగా నిలిచింది. అయితే ఇక్కడ నేను ఇందాక అన్నట్టు మొసళ్ళు కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు అనేక రకాల పాముల్ని ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు. అండ్ వాటిపైన శాస్త్రీయ పరిశోధనలు కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట కొన్నిసార్లు. అండ్ ఇలా నిర్వహించి ఏం చేస్తారు, వాటి యొక్క లైఫ్ స్టైల్ని అలాగే ఒకవేళ ఆ పాము గనుక కాటు వేస్తే లేకపోతే ఆ పాముకి ఉన్న మెడిసినల్ ఇవి ఉంటాయి కదా క్వాలిటీస్, ఇలాంటివన్నీ కూడా అంటే కొన్నిసార్లు మనకి పాము విషయాన్ని కూడా మెడిసిన్లు వాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి అన్నీ కూడా సందర్శకులు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారనమాట. సో కొన్ని ఈవెంట్స్ ద్వారా. అండ్ ఈ ప్లేస్ ప్రత్యేకించి మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ అండ్ హెర్పటాలజీ సెంటర్ అనే ఈ ప్లేస్ ప్రత్యేకించి ఫ్యామిలీ టూరిస్టులకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వైల్డ్ లైఫ్ లవర్స్కి అంటే వన్యప్రాణుల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. అండ్ ఇందాక అన్నాను కదా పాకే జీవులు అంటే చాలా

మందికి భయం ఉంటుందని వాటిల్లో అలా నమిలి చక్కగా కరకర ఏదో మన ఇంట్లో మనం అప్పడాలు వడియాలు తినేసినట్టు ఇతర జీవుల్ని తినేసే ఆ పాకే జీవుల్లో ఒకటి, అంటే సరీసృపాల్లో ఒకటి ఏదేనంటే ఈ మొసళ్ళు అనమాట. అండ్ చాలా షార్ప్గా ఉంటాయి వాటి టీత్ అయితే. సో మనం పాముల దగ్గర నుంచి మొసళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, బట్ ఈ రోజు అయితే మనం పాములనే చూసేసొద్దాం ఈ ప్లేస్లో. అండ్ నెక్స్ట్ ఇంకొక అందమైన ప్లేస్ నేను మీకు పరిచయం చేస్తాను, అలాగే పాములు ఉండే ప్లేస్. మరి ఆ ప్లేస్ చూడడానికన్నా ముందు ఒక మంచి రెట్రో సాంగ్ ఖైరీ సినిమా నుంచి వస్తుంది. ఈ సాంగ్ తర్వాత నేను న్యూస్ తర్వాత మళ్ళీ మీ అందరితో కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి మీకు తెలుసా ప్రోగ్రామ్.

0: తరుముకు వస్తున్నా.
1: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.

0: Need for us to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions to mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
1: Alage. కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహించడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
0: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరీలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు.

జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటీసీ 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిల ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరీలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: Shakti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: विविध भारती FM 101.3
1: ఎస్పీ బాలుగారి వాయిస్ లో మంచి సాంగ్ అయితే వినేశారు కదా దేవి సినిమా నుంచి. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఫస్ట్ లైన్ లోనే ఒక మంచి లిరిక్ అనిపించింది, నీ నవ్వే నాగస్వరమే అంటూ. సో ఒక అమ్మాయి నవ్వుని ఒక నాగస్వరంతో పోల్చారనమాట ఇందులో. ఎంత

బాగుంది కదా. మరి ఇలాంటి ఒక అందమైన ప్రదేశాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నా. అండ్ ఇది ఎక్కడ ఉంది అని అంటే బెంగళూరులో ఉందన్నమాట, ఒక అందమైన స్నేక్ పార్క్. దాని పేరే స్నేక్ పార్క్. అయితే పాములపై మనకి చాలా అపోహలు ఉంటాయి, అండ్ ఆ అపోహల్ని తొలగిస్తూ పాములపై అవగాహన కల్పించేందుకు పెంచేందుకు ఏర్పాటైన ఒక ప్రత్యేక కేంద్రం అన్నమాట ఇది. మరి ఇక్కడ చూస్తే గనుక మనకి వివిధ రకాల పాములు అలాగే వివిధ జాతుల పాములు కూడా కనబడుతూ ఉంటాయి. ఒక సంఖ్య అంటే పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో కనబడుతుంటాయి అన్నమాట. అండ్ వాటి కదలికల్ని మనం ఎలా గుర్తించాలి, అలాగే అవి వాటి యాక్షన్స్ని మనం ఎట్లా పరిగణించాలి, అండ్ ఒకవేళ అది కాటు వేయాలనుకుంటే ఎలా ఉంటుంది, దాని యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నిటిపైన మనకి శిక్షణ కూడా ఇస్తారట అక్కడికి వెళ్తే. అండ్ అలాగే ఈ ప్లేస్ ఎంతమందికి బాగా ఉపయోగపడుతుంది అని అంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి, అలాగే రీసెర్చ్ చేస్తూ ఉంటారు చూసారా పాముల గురించి తెలుసుకుందామని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉంటారు చూసారా, అట్లాంటి వాళ్ళకి ఈ ప్లేస్ బెస్ట్ అన్నమాట. అండ్ ఇంకా మాట్లాడుకుందాం, అండ్ మెయిన్ అండ్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది పాములకు సంబంధించి. మన ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన నాగులు మనకి కనబడతాయి అన్నమాట ఇక్కడ. అవేంటి, ఆ ప్లేస్ ఏంటి, ఈ ప్లేస్ గురించి నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం, వింటూ ఆనందించండి.

ఎస్ మంచి సాంగ్ అయితే అలా వినేశారు శ్రేయా ఘోషల్ వాయిస్ లో. మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, అండ్ మరి చివరిగా అందమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం. అంతేకాదు ఇది కేవలం అందంగా ఉండడం మాత్రమే కాదు, అత్యంత విషపూరితమైన ప్లేస్ అన్నమాట. అంటే విషపూరితమైన పాములు ఉన్న ప్లేస్ ఎక్కువగా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే. అండ్ పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది, అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి. మరి ఈ ప్లేస్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు, ఏమన్నా తెలుసా, కింగ్ కోబ్రా రాజధాని అని చెప్పి. మన ప్రపంచంలోనే అతి పెద్ద విషనాగు అయిన కింగ్ కోబ్రాని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. మరి కేవలం ఈ కింగ్ కోబ్రాస్ మాత్రమే కాదు, అనేక రకాల పాములు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు దట్టమైన అడవులు అలాగే వర్షపాతం కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసే వచ్చేయచ్చు అనమాట. అంటే పాములతో పాటుగా అందమైన అడవుల్ని అలాగే వర్షపాతంతో కూడిన ప్రదేశాన్ని అన్నిటినీ కూడా చూసేయచ్చు. అండ్ అంతేకాదు పాముల జీవన వైవిధ్యం గురించి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఈ పాముల లైఫ్ స్టైల్ని మనం గనుక గమనించాలి, తెలుసుకోవాలి అని అంటే అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటరే బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ అడవి అందాలతో పాటు పాముల జీవన విధానాన్ని కూడా ఇక్కడికి వెళ్ళి చూసొచ్చేయచ్చు.

సో ఇది మనం మీకు తెలుసా ప్రోగ్రామ్, అందమైన ప్రదేశాల్లో విషపూరితమైన అలాగే విషరహితమైన మనందరినీ భయపెట్టే పాముల్ని అలా చూసేసి వచ్చేసాం కదా. సో చివరిగా మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం. అండ్ పాముల్ని మనం చూడగానే చాలా మంది నాట్యం ఆడుతాయి అంటారు కదా, సో అట్లాంటి పాట అనమాట స్నేక్ డ్యాన్స్. సో ఆ పాటతో వచ్చేస్తోంది రాకాస మూవీ నుంచి. మరి వింటూ ఉండండి మీకు తెలుసా ప్రోగ్రామ్ లో చందనతో కలిసి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
4: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
3: నాకు వేడివేడిగా గారెలు తినాలని ఉంది డాడీ.
5: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.

0: అది లేకపోతే ఏంటబ్బా చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్ మిక్సీ వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
1: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
0: నిన్నొక్కదాన్నే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
1: అయితే ఓకే, ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రభుత్వ ప్రజల ప్రైవేట్ పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్టంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార ప్రత్యేక వేదిక కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, పర్యాటక విభాగం అభివృద్ది కోసం ప్రత్యేక నిధులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట బీజేపీ నేతలు రాజమహేంద్రవరం నుంచి పోలవరం సందర్శన యాత్ర చేపట్టారు. ఈ ర్యాలీని పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అన్ని రకాల ఇంజనీరింగ్ అభివృద్ది పనులను

గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆమె ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశాన్ని ఈ రోజు నిర్వహించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈ రోజు చేపల వేటకు పెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22 ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. రైల్వే టికెట్లను వేగంగా సులభంగా తీసుకోగలిగేలా ఐఆర్సీటీసీ నూతన బీటా వర్షన్ వెబ్సైట్ నిన్న అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ బుక్ చేయడానికి అవసరమైన దశల్ని గణనీయంగా తగ్గించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న 2 రాష్టంలోని ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే యానంలలో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:48 అయిపోయింది. మనం ఎంట్రీ చేశాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళ ధీరాలో ఎవరి గురించి తెలుసుకోబోతున్నామనంటే ఈ రోజు ఆమె జయంతి అనమాట. మరి ఇంతకీ ఎవరు ఆమె అంటే ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలన్నమాట. మన ఇండియాకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఎందరో ధీరులున్నారు, మరి వాళ్లల్లో ఈమె కూడా ఒకరన్నమాట. మరి ఈవిడ ఎవరు, ఆమె లైఫ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అంతేకాదు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ధైర్యవంతమైన స్త్రీగా మనం ఎలా ఎదగాలి అనే విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ ధీరాలో. మరి ముందుగా అయితే ఒక మంచి పాట వినేద్దాం, వింటూ ఉండండి ధీరా ప్రోగ్రామ్ చందనతో కలిసి ఓన్లీ ఆన్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

గంగా నిల్సాయ్. 1909 జులై 16న జన్మించారన్నమాట ఈవిడ. అయితే అరుణ గారు ఎప్పుడూ కూడా అన్యాయాన్ని ఎదురు నిలవడం, అలాగే సమాజం కోసం పనిచేయడమే అలవాటుగా మార్చుకున్నారు. అలాగా మన భారతదేశ స్వాతంత్ర పోరాటాల్లో ఒకటైన క్విట్ ఇండియా ఉద్యమం, మనందరికీ తెలిసిందే కదా, 1942లో జరిగిన ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక కీలక పాత్ర కూడా పోషించారన్నమాట. అంతేకాదు, ఈ క్విట్ ఇండియా మూమెంట్ లో భాగంగా బ్రిటిష్ వారి ఆంక్షలను కూడా అస్సలు లెక్క చేయకుండా ఉద్యమకారులందరికీ నాయకత్వాన్ని కూడా వహించారన్నమాట. మరి ఇలాంటి పోరాటాలు ఎన్నో కూడా చేశారు. మరి ఇంకా తెలుసుకుందాం ఆవిడ గురించి. ఇప్పుడైతే భారతీయుడు సినిమా నుంచి మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

0: विविध भारती FM 101.3
1: చిత్ర గారి వాయిస్ లో మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం నీరాలో తెలుసుకోబోతున్నాం అరుణ ఆసిఫ్ అలీ గారి గురించి అనమాట. మరి చరిత్ర తిరగేస్తే స్వాతంత్ర పోరాటంలో ఎందరో ధీర మహిళలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఒక ధీర మహిళ ఈరోజు జయంతి అనమాట. ఆవిడే అరుణ ఆసిఫ్ అలీ. మరి స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఈమె ధైర్య సాహసాలు ఎంతో ప్రత్యేక

ఎస్, మారుతీయుడి నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి మనం తెలుసుకుందాం అరుణ ఆసఫ్ అలీ గారి గురించి. ఇవాళ మన ధీరాలో మరి ఇందాకైతే క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె యొక్క ధైర్య సాహసాల గురించి తెలుసుకుందాం కదా. ఇంకొన్ని విషయాలు నేను మీకు పంచబోయే ముందు ఇప్పుడైతే సమయం 1:20 అవుతుంది, మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆ తర్వాత మనం తెలుసుకుందాం ధీర ప్రోగ్రాంలో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: సుస్థిర అభివృద్ది నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న మంత్రి కొలుసు పార్థసారథి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులు, ఆర్థిక శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్టంలో పీపీపీ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలను సమీక్షించారు. పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టులు పీపీపీ కింద చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సుస్థిర అభివృద్ది నమూనాలో పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం సాయంత్రం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నిర్వహించే జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ కమిటీకి చైర్మన్గా ఉన్నట్లు తెలిపారు. ఆసియాలోనే 3000 ఎకరాల విస్తీర్ణంతో తిరుపతి జంతు ప్రదర్శనశాల అతిపెద్దదని పేర్కొన్నారు. టీటీడీ సహకారంతో దీనిని మరింత అభివృద్ది చేస్తే పర్యాటకులను

0: ఆకర్షించడంతో పాటు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు. అంతకుముందు శాసనసభాపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నీటిని నిన్న విడుదల చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎలినోవో సందర్భంగా ప్రతి నీటి బొట్టు కూడా ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. ఆ ప్రకాశం జిల్లా బాపట్ల గుంటూరు దగ్గర నుండి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా వరకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి 10,000 నీరుని విడుదల చేయగలిగామనంటే ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ కి ఇది ఒక నిదర్శనం. ఎగువ ప్రాంతం నుంచి ఒక డ్రాప్ వాటర్ కూడా కృష్ణా నదికి రానటువంటి రోజుల్లో కూడా ఆ పట్టిసేమే ఈ రోజు ఈ యొక్క కృష్ణా డెల్టా స్థిరీకరణకి ఒక గుండెకాయలాగా మరి ఉపయోగపడినటువంటి పరిస్థితి.
0: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈరోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు, అలల ఉధృతిపై ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా మత్స్యకారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే లైఫ్ జాకెట్లతో పాటు ఇతర భద్రతా పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు పోలవరం మోదీవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రను ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యురాలు డి పురంధేశ్వరి, రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించారు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేంద్రం 20,750 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, పనుల పూర్తికి అవసరమైన అదనపు నిధులను కూడా అందిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
2: దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరంకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్టు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు వస్తున్నా, తాగునీరు వచ్చే అవకాశం ఉంది వస్తున్న విషయం కూడా మనం తెలుసు. ప్రధానంగా లబ్ధి రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. కృష్ణా బేసిన్ కి దాదాపు 80 టీఎంసీలు పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉందో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్దికి అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీక్ష సమన్వయ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల వంటి అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నీలో ప్రభావం ఉన్నందున తాగు సాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీబీజీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22న ఉద్యోగ మేళ

నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జయ్య చౌదరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా శుద్ది కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రాష్టంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2026 పదవ తరగతి పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్కు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు 2 సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై gov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుస్థిర అభివృద్ది నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్ 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్ క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్ పాలసీ అప్డేట్స్ రివైవల్ పేపర్లెస్ ఈకేవైసీ
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా
3: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య

0: సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఒక మంచి సాంగ్ తో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ చెప్పేశాం మన ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు చెప్పా కదా అరుణ ఆసఫ్ అలీ గారి గురించి నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను కొన్ని విషయాలు. అండ్ ఇందాక మనం తెలుసుకున్నాం క్విట్ ఇండియా ఉద్యమంలో ఆవిడ చేసిన ధైర్య సాహసాలకు గాను అక్కడ ఉన్న బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయన్నమాట. మరి అంతేకాకుండా ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మన భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసి ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని కూడా నింపారు అరుణ గారు అన్నమాట. అండ్ అంతేకాదు ఆమెకున్న ధైర్యం చూసి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం వారు చాలా ఆశ్చర్యపోయేవారట. మరి ఉద్యమ కాలంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వెనకడుగు వేయని ధైర్యశాలి ఈ అరుణ ఆసఫ్ అలీ గారు.

అండ్ దేశ స్వేచ్ఛ కోసం తను ఎన్నో త్యాగాలను కూడా చేశారు. అవి నేటికి చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నమాట. మరి దేశ స్వాతంత్ర అనంతరం, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆవిడ జీవితం అంతా కూడా ప్రజాసేవకే అంకితం చేసేశారన్నమాట. మరి ఆ విధంగా ఎంతో దేశ సేవ మనకి అందించిన అరుణ అసఫ్ అలీ గారైతే భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ అనే సత్కారాన్ని కూడా పొందారు. అండ్ ఆ తర్వాత భారతరత్న కూడా అందుకున్నారు. ఇక 1996లో ఆమె మరణించడం జరిగిందన్నమాట. మరి అరుణ అసఫ్ అలీ లాంటి ధైర్యశాలిగా నేటి సమాజంలో మనం మెలగాలి అని అంటే ఏం చేయాలో ఇవాల్టి ధీరాల్లో నేను మీతో షేర్ చేయబోయే ముందు ఇంకొక మంచి పాట వినిపించేస్తున్నాను. వింటూ ఆనందించండి ధీర ప్రోగ్రాంలో చందనతో కలిసి.

ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో మంచి సాంగ్ అయితే వినేశారు బిజల్ సినిమా నుంచి. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల ఆడపిల్లలకి ఎంత అన్యాయం జరుగుతోంది అనేది. దానికి కారణం ఏంటంటే, అమ్మో ఈ టైంలో నేనేం చేయలేను అని అనుకునే ఒక చిన్న ఇదన్నమాట, అధైర్యం అన్నమాట. మరి ఈ రోజు మనం తెలుసుకున్నాం కదా ఒక స్వాతంత్ర సమర యోధురాలు గురించి, అదే అరుణ గారి గురించి. మరి ఆమెలాగా మనం కూడా ధైర్యంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉండాలి అని అంటే ఏం చేయాలి తెలుసుకుందాం. అసలు ఈ ధైర్యం అంటే ఏంటి? భయం లేకుండా ఉండడమా? కాదు, భయం ఉన్నప్పటికీ సరైన నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగడం. సో అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే, ముందుగా మన పైన మనకి నమ్మకం ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు కాబట్టి. సో ఇతరులు ఏమనుకుంటారో అన్న భయాన్ని పక్కన పెట్టేసి లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మనం చదువుకుంటున్నా, లేకపోతే ఏదన్నా ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఏమన్నా రీసెర్చ్ చేస్తున్నా, ఏ రంగానికి సంబంధించి అయినా సరే, స్త్రీ యొక్క బలమైన ఆయుధాలు ఏంటి అంటే తనకున్న విద్య, తనకున్న తెలివి, తనకున్న ధైర్యమే అన్నమాట. సో పరిస్థితి ఎదుర్కోగల శక్తి, మానసిక శక్తి ఉండాలి. అప్పుడు శారీరక శక్తి ఎంత తక్కువ ఉన్నా సరే ఆ సందర్భాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి మన ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆడవారు ఎవరైతే ఉంటారో, అండ్ అలాగే ఏ యొక్క వయసు వారైనా సరే, ఎవరైనా సరే, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అండ్ అంతేకాదు, ప్రతి విషయం కూడా కొత్త విషయాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం చేస్తూ ఉండాలన్నమాట. ఒక నిత్య విద్యార్థిని లాగా తన లైఫ్ని కొనసాగిస్తూ ఉండాలి. సో అప్పుడే ఇప్పుడున్న సమాజంలో మనం బ్రతకడానికి ఒక మంచి రూట్ మ్యాప్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకా తెలుసుకుందరు కానీ ఇంకొన్ని విషయాలు, ఎలా ఉండాలి ధైర్యంగా అనేది, ధైర్యశాలిలా ఎలా ఉండాలి అనేది. అండ్ ఈలోపు ఇంకొక మంచి సాంగ్ మీకోసం వినిపించేస్తున్నాను, సాకిని ఢాకిని సినిమా నుంచి అనమాట. మరి వింటూ ఉండండి ధీర ప్రోగ్రామ్.

సో గూస్ బంప్స్ వచ్చే సాంగ్ అన్నమాట ఈ సాంగ్. అయితే మనం విన్నాం సాకిని ఢాకిని సినిమా నుంచి. మరి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఒక ధైర్యశాలిగా ప్రతి స్త్రీ మెలగాలి అని అంటే ఏం చేయాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను కదా. మరి ఇందాక మాట్లాడుకున్నాం, ప్రతిరోజు కూడా ఒక నిత్య విద్యార్థినిలాగా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, తనపై తాను నమ్మకంగా ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి అని చెప్పి. మరి వీటన్నిటితో పాటు ఉండాల్సిన మరొకటి ఏంటి అంటే ఆర్థిక స్వావలంబన. మరి ఇది కూడా స్త్రీకి చాలా ముఖ్యమైనదే. మరి ఇవి కూడా అంటే ఆర్థిక స్వావలంబన కూడా ఒక స్త్రీకి ధైర్యాన్నిస్తుంది. తమ అవసరాల్ని తామే తీర్చుకోగల ఒక ఆర్థిక స్థితి అనేది ప్రతి స్త్రీకి ఉండాలి. అప్పుడే స్వేచ్ఛ అనేది ఏర్పడుతుంది, వాళ్ళు ధైర్యంగా కూడా ఉంటారన్నమాట. సో ఆర్థికంగా బలంగా ఉన్న స్త్రీలు ఎప్పుడూ కూడా తమ కుటుంబానికి అలాగే సమాజానికి కూడా ఆధారంగా నిలుస్తారన్నమాట. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చేసే పనులు కూడా మరొక ఎత్తు. మనం చాలా విషయాల్లో ఆడవాళ్ళు ఏంటంటే చాలా విషయాల్లో మగవారి మాట వింటూ ఉంటారు. అంటే కొడుకుల మాట వినే తల్లులుంటారు, అలాగే తండ్రి మాట వినే కూతుర్లు ఉంటారు, భర్త మాట వినే భార్య ఉంటుంది, అలాగే చక్కగా వాళ్ళ చుట్టుపక్కల అన్నదమ్ముల మాట వినే అక్క చెల్లెలు కూడా ఉంటారు. ఇలా అందరూ చాలా మంది కనబడుతూ ఉంటారు మన చుట్టూత. కానీ ప్రతి విషయంలో కూడా వినడం అనంటే కరెక్ట్ కాదు కదా. కొన్ని సందర్భాల్లో మనం లేదు, కాదు, వద్దు ఇలాంటి పదాలను ఉపయోగించాల్సిన అవసరం రావచ్చు. కానీ అలాంటప్పుడు అవి చెప్పగలగడమే. అంటే నేను ఈ పని నేను చేయలేదు, లేదు, కాదు, లేకపోతే వద్దు, ఈ పని వద్దు, ఇలా ఏదో ఒకటి ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్పగలగడమే గొప్ప ధైర్యం అన్నమాట. మరి ఈ విషయాల పైన మనం ఎప్పుడూ కూడా రాజీ పడకూడదు. ఈ మూడు పదాలని చెప్పే విషయంలో మరి ధైర్యంగా ధర్మంగా నిలబడడానికి మనం ఏదైనా ఒక సందర్భంలో ఇలాంటి మాటలు మనం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు స్పష్టంగా తెలియజేయగలగాలి. సో అవే మన ధైర్యానికి తొలి మెట్టుగా నిలుస్తాయి. మరి ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత సమాజంలో మీకు బాగా ఉపయోగపడతాయి. మరి ఇది వాళ్ళ మన ధీరా ప్రోగ్రామ్. అండ్ చివరిగా ఒక మంచి పాటతో ఎండింగ్ ఇస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మంచి సాంగ్స్ నేను మీకు వినిపిస్తూ ఉంటాను. వింటూ ఆనందించండి.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2 o'clock 31 minutes 54 seconds. I am Indi. Welcome to Sunday Sunday. సో ఇప్పటి నుంచి 4 o'clock వరకు మనందరం కలిసి చక్కగా సందడి చేసేద్దాం. మరి నాతో కలిసి మీరు కూడా సందడి చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0866248814 వాట్సాప్ నంబర్ అన్నమాట. మరి ఇంకా మొదలెడదామా మన సందడి సందడి. ముందుగా అయితే మన లిజినెస్ చాలా మంది వెయిటింగ్ అనమాట, మెసేజెస్ చేస్తూ ఎవరెవరు పంపించారు ఏంటి ఒకసారి చూసేద్దాం. ఓకే, మరి ఎవరు పంపించారు అంటే అప్పలరాజ్ గారు పడి నుంచి పంపించారు. ఎలా ఉన్నారు చందన గారు, భోన్ చేశారా, వెల్కమ్ టు సందడి అంటున్నారు. అండ్ ఇక మీ క్రియేటివిటీతో మాతో ఆడుకుంటారని మాకు అర్థమవుతుంది, చూద్దాం ఏమవుతుంది అనేది అంటున్నారు. చూద్దాం, నేను కూడా చూడాలి ఇవాళ ఎవరెవరి ముఖ చిత్రాలు ఎలా మారతాయి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్

గిఫ్ట్ పంపించారు శంకర్ గారు రాజల్ నుంచి. అండ్ అలాగే ఎలా ఉన్నారు అక్క అంటూ పరుష నంద్యాల నుంచి, అండ్ మీ యాంకరింగ్ సూపర్ అంటూ పంపించింది. హాయ్ థ్యాంక్ యూ. అండ్ నేనైతే బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మువ్వా మండలం నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ గారు పంపించారనమాట, రామన్నపేట నుంచి. ఓకే. అండ్ అలాగే వివిధ భారతి సందడి సందడికి వెల్కమ్ అంటున్నారు. ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహపాను గారు. అండ్ శాంతినగర్ నుంచి ఓకే అక్కడ పంపించారు వెల్కమ్ అంటూ. అండ్ పెదకాకాని నుంచి పద్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా వెల్కమ్ అంటూ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఓకే. అండ్ అలాగే వెల్కమ్ అంటూ పంపించారు మండూర్ నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ అన్నమాట. సో ఇప్పుడు మన సందడే సందడి మొదలవ్వడానికి ముందు మీరు ఒక పాట విన్నారు కదా, సో ఈ ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అదేం పాట? అదొక డబ్బింగ్ ఫిలిం లోని పాట, తెలుగులోకి డబ్ అయిన ఒక ఫిలిం సాంగ్ కదా. మరి అలాగా మన తెలుగులో డబ్ అయిన కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంది. ఓకే, ఆ టైటిల్ కూడా తెలుగు టైటిలే ఉంటుంది, మీరు కంగారు అస్సలు పడద్దు. మన కమల్ హాసన్ గారు నటించిన ఒక తెలుగు డబ్ ఫిలింకి ముందు రెండు అక్షరాలని జోడిస్తే హీరో విజయ్ తలపతి నటించబోతున్న అప్కమింగ్ ఫిలిం, అది కూడా డబ్బింగే, తెలుగు డబ్బే. సో ఆ ఫిలిం రాబోతుంది, ఏంటి ఆ సినిమా తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేయండి. ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్న క్వశ్చన్ ని, కమల్ హాసన్ గారు నటించిన ఒక తెలుగు డబ్ ఫిలింకి ముందు రెండు అక్షరాలని జోడిస్తే హీరో విజయ్ తలపతి అప్కమింగ్ ఫిలిం వస్తుంది, అదే సినిమా తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం అందరి వాడు సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు. అఖండ నుంచి మనం సందడి సందడిలో ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, కమల్ హాసన్ గారు నటించిన ఒక సినిమా, అది తెలుగు డబ్ అన్నమాట. సో తెలుగు డబ్ ఫిలిం కి ముందు ఒక రెండు అక్షరాలని జోడిస్తే హీరో విజయ్ తలపతి నటించబోతున్న అప్కమింగ్ ఫిలిం అయితే వస్తుందన్న. మరి అదే సినిమా అని అడిగాను, మన లిజినెస్ ఆన్సర్స్ అయితే చేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు. సో మండూర్ నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, వెల్కమ్ అంటూ అండ్ వెల్కమ్ అండి మీకు కూడా. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ గా పంపించేశారు. అండ్ అప్పలరాజ్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్వి ప్రకాష్ గారు కర్ణాటక నుంచి పంపించారు, హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే లక్ష్మి గారు పంపించారు గొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేర్ విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా నంద్యాల నుంచి పరుష కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పూర్ణచంద్రరావు గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు, వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు, ఓకే. అండ్ అలాగే హరికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు గోనెగండ్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ చేశారు. అండ్ అలాగే కలమందలపాడు నుంచి ఖసీం గారు, ముద్దవలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ అండి ఎలా ఉన్నారు, భోజనం చేశారా అంటూ కోడ్మూర్ నుంచి విశ్వేశ్వరయ్య గారు అడుగుతున్నారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, ఓకే. అండ్ మరి ఆన్సర్ అయితే ఇది కాదనుకుంటా, ఇది ఆన్సరా కాదా లేకపోతే బై మిస్టేక్ పంపించారా ఒకసారి అయితే చూసుకోండి, నా భోజనం అయితే అయిపోయింది. అండ్ అలాగే చందనాజీ, మీరు వచ్చినప్పుడు డేట్ స్పెషల్ వినిపించలేదు బట్ నేను వినలేదు అనుకుంటా, చందన గారి సందడి సందడికి స్వాగతం పలుకుతూ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. ఈ రోజు డేట్ స్పెషల్ కాదు కానీ డే గురించి అయితే చెప్పా, అది కూడా మన మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో స్నేక్స్ డే స్పెషల్ అనమాట. ఈరోజు అలా పాముల్ని అలా చూపించేశాను మన లిజనర్స్ కి. నెక్స్ట్ ఇంకా అక్కర్పాక నుంచి రమ్మ గారు పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ సుధాకర్ గారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ సందన, సూపర్ సాంగ్ బట్ నాకైతే క్వశ్చన్ అర్థం కాలేదు అంటున్నారు గంగరాజు గారు పెదరాజుపల్లి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆన్సర్ ఎగ్జాంపుల్గా ఇస్తా దానికి. మన్మధుడు సినిమా ఉంది కదా నాగార్జున గారిది, దాని ముందు నవ అనే రెండు అక్షరాలను యాడ్ చేస్తే ధనుష్ నటించిన నవ మన్

అదుడు వస్తుంది, తెలిసిందే కదా. సో అదేవిధంగా కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంది, దాని ముందు రెండు అక్షరాలు చేరిస్తే విజయ్ తలపతి సినిమా వస్తుంది. అది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంక గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ పంపించారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ శుభోదయం చందన, వినోదపు విజ్ఞానపు కాదు కాదు విజ్ఞాన వినోదపుబడి ఆత్మీయ ఆనందాల ఓడి తీయని మీ పలుకుల సవ్వడి ఉప్పొంగు ఆనంద భాష్పాల తడి చిలిపి ప్రశ్నల అలజడి శ్రోతల జవాబుల జడి మన సందడే సందడి అంటున్నారు. వావ్, అదిరిపోయింది మీ ప్రాసల ముడి. నేను కూడా ఇచ్చా ఎండింగ్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి, ఇంతకీ ఆన్సర్ ఏది సుమి పంపించండి. నెక్స్ట్ ఇంకా శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు ఎవరనంటే శ్రోతలకు కూడా శుభ మధ్యాహ్నం చెప్తూ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారన్నమాట వెంకటేష్ గారు, శ్యామల గారు. ఓకే. అండ్ అలాగే మై నేమ్ దీపిక అంటూ ఆన్సర్ సేతుపతి అంటున్నారు. కాదు ఈ ఆన్సర్ అయితే. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారనమాట, వరుణుడి కోసం కరుణించవా వరుణదేవాన్ని పిలిచినా కూడా కరుణ కలగట్లేదు అంటున్నారు. ఈ నెలలో విడుదల కాబోతున్న చిత్రం అంటూ కూడా క్లూ ఇచ్చేశారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ చేద్దాం మనం కూడా. నేను కూడా ఈసారి పాట మీ అందరి తరపున మన వరుణ్కి అలా షేర్ చేస్తానన్నమాట. సో నేను కూడా తీవ్రంగా కృషి చేస్తా వరుణ్, ప్లీజ్ ఇక్కడ మా విజయవాడ అండ్ పరిసర ప్రాంతాల వాళ్ళు కొంచెం మీకోసం ఎదురు చూస్తున్నారు రా అంటూ అడుగుదాం అనమాట. అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి పంపించారు జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ప్రొద్దుటూరు నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేష్ గారు, అంబికా గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేష్ రెడ్డి గారు ఆదోని నుంచి చందనాజీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే నాగార్జున గారు లక్ష్మీ బడియాంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి పెద్దమస్తానరావు గారు, శ్రీనివాసానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అనురాధ గారు పంపించారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమేష్ గారు అనంతపూర్ నుంచి పంపించారు, ఒక ముక్క పంపించారు అంటే కమల్ హాసన్ గారు ఫిలిం పంపించారు, విజయ్ దళపతి ఫిలిం కూడా పంపించాల్సింది. సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తున్నా ఈ క్వశ్చన్కి. అండ్ అలాగే రాఘవేంద్ర కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ తిమ్మప్ప గారు. అండ్ అలాగే శిల్పా గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బాగున్నారా అమ్మ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మళ్ళీ పంపించారు ఎందుకండి, ఇందాక చెప్పేశాను ఈ ఆన్సర్ని. అండ్ అలాగే బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వినాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాటి బండ్ల నుంచి గోపి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి కమల్ హాసన్ గారి వన్ ఆఫ్ ద డబ్బింగ్ ఫిలిం ఏంటి అని అంటే నాయకుడు అనమాట. అండ్ ఈ నాయకుడు అనే సినిమాకి రెండు అక్షరాలు జోడించామంటే ముందు తలపతి, విజయ్ తలపతి అప్కమింగ్ ఫిలిం వస్తుంది అన్నాను కదా, అదే జన నాయకుడు. సో తెలుగు టైటిల్ అయితే జన నాయకుడు అని చెప్పి ఉంటుంది. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. అండ్ క్వశ్చన్ ఏంటి అనంటే అమ్మలో ఉండే సగం, నాన్నలో రెండో సగం, ఈ రెండు కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది? అమ్మలో ఉండే సగం, నాన్నలో రెండో సగం కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866-248-8814. అండ్ ఇప్పుడైతే ఢమరుకం నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది, జస్ప్రీత్ జజ్ అలాగే సునీత గారు కలిసి పాడగా, డిఎస్పీ కంపోజిషన్ లో సాహితి గారు లిరిక్స్ అందించగా. వింటూ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ది పనుల్లో భాగంగా సింగపూర్ ప్రతినిధుల బృందం భూసమీకరణ గ్రామాల్లో ఈ రోజు పర్యటించింది. ఈ సందర్భంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు, భవిష్యత్ అభివృద్ది ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారులు ఈ బృందానికి వివరాలు అందించారు. సీబీఎస్ఈ ప్రణాళికలో 9వ తరగతి నుంచి 3వ భాషను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 6వ తరగతి నుంచే 3వ భాషను బోధించడం సమంజసమని, అలాగే 3వ భాషగా హిందీని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో రాష్టంలోని పాడేరు, పిడుగురాళ్ల వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. కృష్ణా జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కానూరు గ్రామంలో జూట్ బ్యాగుల తయారీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 24న అన్ని పాఠశాలల్లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్ మీటును విజయవంతంగా నిర్వహించాలని విజయనగరం కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని దర్గామిట్ట దండుకాలవ సమీపంలో ఎంఎస్ పైప్లైన్ అత్యవసర మరమ్మతుల కారణంగా రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి ఉదయం వరకు లేక్యా కాలనీ, చంద్రమౌళి నగర్, పరమాత్మనగర్, సున్నపుబట్ట నగర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. శనివారం సాయంత్రం నుంచి సరఫరా యథావిధిగా పునరుద్ధరించబడుతుంది. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లోయర్ సీలేరు ప్రాజెక్టు డొంకరాయి ప్రధాన ఆనకట్ట నుంచి గోదావరి డెల్టా 3 ప్రధాన కాలువలకు 3000 క్యూసెక్ల నీటిని అదనంగా విడుదల చేస్తున్నట్లు డ్యాం ఏడీఈ కాళ్ల శివశంకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని 11 జిల్లాల్లో 135 ఏఈఈ పోస్టుల నియామకానికి జూన్ 25న నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అచ్యుతాచారి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. భారత సైన్యం 2027 ఏప్రిల్లో ప్రారంభమయ్యే

8వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ కోర్సుల్లో చేరడానికి అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఎస్ఎస్సీ వెబ్సైట్ను చూడవచ్చు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్ కు చేరింది. ఫిఫా వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి అర్జెంటీనా ఫైనల్ కు చేరుకుంది. ఈ నెల 19న జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో అర్జెంటీనా తలపడనుంది. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఎస్ వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. చూద్దాం ఎవరు పంపించారనేది. అప్పలరాజు గారు పెడన్ నుంచి, అలాగే వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే బ్రహ్మం గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. కొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు. ఇంకో రెండు అక్షరాలు యాడ్ చేయండి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పెదకాకాని నుంచి
1: This is Akashvani, the news read by Valsa Williams. National Security Advisor Ajit Doval has underscored the need for closer regional cooperation to tackle evolving security challenges amid global geopolitical conflicts. He said BIMSTEC member states need to work together and take decisive actions for their mutual benefit. He was speaking at the fifth meeting of the BIMSTEC national security chiefs in New Delhi today. Mr. Doval highlighted the importance of stronger cooperation among BIMSTEC member countries to address emerging security challenges and promote regional development.
2: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
1: Mr. Doval said the world is witnessing conflicts and geopolitical uncertainties, and the countries are also facing multi-domain security threats amplified by rapid technological advancements. He underscored the need for closer cooperation among BIMSTEC member countries to address economic challenges, including disruptions in global supply chains. Defence Minister Rajnath Singh has emphasized that the government's endeavor is to build an India where borders are not only secure but also the most connected. He said the government is ensuring the development and national security progress on the same path. Addressing the Border Road Organization Tech Symposium in New Delhi, Mr. Singh highlighted that advanced infrastructure has always been the hallmark of a developed civilization. The Supreme Court today voiced concern over the introduction of a third language in class 9 under the CBSE curriculum, observing it would increase the stress level of students. The Apex Court has suggested that it be introduced in class 5 or 6 so that students can cope with it. A bench of Justices B.V. Nagaratna and R. Mahadevan orally asked the centre to not introduce a third language in class 9 level. The remarks were made during the hearing of the Tamil Nadu government's plea.

ఆగడు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా మనమున్నాం సందడి సందడిలో. నేను అడిగిన క్వశ్చన్ చాలా మంది విని ఆన్సర్స్ చేసేసారు. మరి క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని అంటే ఒకే సంఖ్య అనమాట, అంటే ఒక అక్షరం ఎలాగో ఏకాక్షరం లాగా ఏక సంఖ్య అనుకోండి. సో నా ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే నా వెనకాలన్న నెంబర్ వస్తుంది అని చెప్తోంది ఒక సంఖ్య. అదేంటి తెలిసి నాకు ఆన్సర్ చేయండి అన్నాను. మరి మన లిజనర్స్ అయితే ఆన్సర్ చేశారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చేశారో. నేను క్వశ్చన్ అడిగిన వెంటనే నాకు ఫస్ట్ ఒక కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. మరి ఎవరు పంపించారో చూద్దాం. అండ్ నాకైతే ఆన్సర్ చేశారు అప్పలరాజు గారు పడి నుంచి, అండ్ వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. ఈ నెంబర్ అయితే కాదు. అండ్ అలాగే ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు శ్యామల గారు, వెంకటేష్ గారు, అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. సారీ అడగగానే ఫస్ట్ వచ్చింది ఈ మెసేజ్ అనమాట, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఎస్పీ ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి, కాటం రాయడు అస్సలు కాదు. అండ్ అలాగే రాజుగారు పంపించారు, శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా అనంతపురం జిల్లా నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇంకొక నెంబర్ అలా ముందుకెళ్ళిపోవాలి. అది నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు 001 అట, కాదు ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా కామర్తి శంకర్ గారు రాజోలి నుంచి పంపించారు ఇందాకటి దానికి ఆన్సర్. అండ్ ప్రసాద్ గారు పాలకొల్లి నుంచి ఆన్సర్ చేశారు, బట్ ఇదైతే కాదు అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. నాకైతే పంపించారు బ్రహ్మం గారు ఖమ్మం నుంచి అనమాట. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ రామ్ గారు బెంగళూరు నుంచి చేశారు, అండ్ దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇప్పుడు మీ ఆన్సర్ ఉంది చూసారా, ఆ ఆన్సర్ తర్వాత కూడా అది రావాలి. మీరు ఇక్కడ ముందిచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేస్తే అప్పుడు ఈ ఆన్సర్ అయితే అవ్వదు. ఓకేనా? బెంగళూరు నుంచి శ్రీనివాస్ వర్మ గారు. అండ్ అలాగే గోల్నపల్లి నుంచి పంపించారు గోర్ధన్ గారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. హరికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు గోనెగండ్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఆన్సర్ చేశారు, మీరు పంపించిన నెంబర్ని సగం చేయండి అదే ఆన్సర్ అయిపోతుంది. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి మీరు ఆ వచ్చే తర్వాత నెంబర్ని పంపించారు, బట్ ఆన్సర్ అది అవ్వదు. ఓకేనా? అండ్ అలాగే ఉమామహేశ్వరి గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి సేమ్ భాస్కర్ గారు లానే పంపించారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. బట్ మీరు ఇక్కడ 2 ఆన్సర్స్ పంపించారు కదా, ఆ రెండిట్లో ఇక్కడ ఏదైతే ముందు ఉందో ఆ రెండింటిని యాడ్ చేశారు, బాగానే ఉంది. కానీ ఈ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దాని తర్వాత ఉండేది సింగిల్ డిజిట్ అవుతుంది, కానీ డబుల్ డిజిట్ అవ్వదు. సో దాని ముందు ఆన్సర్ ఇంకోటి చేశారు కదా, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి తిరుమలయ్య గారు, ఆండాల్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. గోలుకాందోడి నుంచి ఎల్లప్ప గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి ఆన్సర్ చేశారు, సో ఇదైతే కాదండి. అండ్ అలాగే ఆన్సర్ అంటూ పంపించారు ఎవరు, పదకాక నుంచి పద్మ గారు, సో ఇది కూడా కాదండి. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శోభారాణి గారు, రంగారావు గారు ఫ్యామిలీ ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన్ నుంచి నరసన్న గారు, శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరోకొండ నుంచి ఈశ్వరయ్య గారు ఆన్సర్ చేశారు, ఇది ఆన్సర్ కాదు, ఇంకోటి ఉంది నెంబర్ చెప్తాను. అండ్ ఉంగుటూరు నుంచి పంపించారు సురేష్ బాబు గారు అండ్ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటూ పంపించారు ఎవరు ఇంతకీ ఆన్సర్, మీ పేరైతే లేదు బట్ ఇట్స్ ఓకే, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటున్నారు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, అమలాపురం నుంచి సీతామహాలక్ష్మి గారు. అండ్ ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం జిల్లా నుంచి ఆన్సర్ చేశారు, సో ఇది కూడా ఆన్సర్ కాదు. అండ్ అలాగే రిజ్వాన్, శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ అందరూ 0 ఆన్సర్ అవ్వదు, ఇంకా అంటే వేరే ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అండ్ హాయ్ చందన అంటూ పంపించారు ఎవరు అంటే విజయవాడ నుంచి భార్గవి గారు, ఆన్సర్ అయితే బట్ ఇది ఆన్సర్ కాదండి. కానూరు నుంచి తాతారావు గారి జవాబు అంటూ పంపించారు. వీటన్నిటిలో మీరు మధ్యలో పెట్టిన నెంబర్ ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అండ్ అలాగే హాయ్ చందన అంటూ పంపించారు అంకయ్య గారు బందర్పల్లి నుంచి. ఈ మొత్తం 4 నెంబర్స్ అయితే పంపించారు కానీ వీటిల్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు. అండ్ అలాగే భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు ఫ్యామిలీ, ఈ నెంబర్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ మిస్డ్ థర్డ్ క్వశ్చన్ చందన అంటున్నారు.

రాజు గారు. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళినప్పుడు అప్పుడు అప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు ఫ్యామిలీ నున్న నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి ఆన్సర్ చేశారు. సో క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ ఒకటి, బట్ 3 + 2 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 4కి ముందున్న నెంబర్స్ ని రెండింటిని యాడ్ చేస్తే 4 తర్వాత వచ్చే నెంబర్ అవుతుంది, అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెంబర్ 4 ఈజ్ ద ఆన్సర్. మరి 4 ముందున్న నెంబర్ ని దాని ముందున్న నెంబర్ తో యాడ్ చేస్తే 4 తర్వాత ఉన్న నెంబర్ వచ్చింది. ఓకే, దాన్ని బట్టి మీరేం అర్థం చేసుకుంటున్నారు, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో 2 + 3 అన్నారు, కొంతమంది 3 + 2 అన్నారు. ఎలా చేసినా అంటే ముందు నుంచి వెనక్కి వెళ్ళా, వెనక్కి నుంచి ముందుకు వెళ్ళా, ఎలా అయినా కూడా అదే కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి అందరూ కూడా. మన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్ని మనం చూస్తూ ఉంటాం, వాటిలో కొన్ని టైటిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 3RR సినిమా, అండ్ ఒకే అక్షరం పక్క పక్కన వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా, అలాగా ఒకే పదం పక్క పక్కన వచ్చే సినిమాల పేరు మీరు నాకు చెప్పాలి. నేను 3RR అని ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను, దాన్ని ఎవరు ఆన్సర్లో మెన్షన్ చేయకండి. 3RR అనే సినిమా 6RR, ఇలా 3 అక్షరాలు పక్క పక్కనే వచ్చినట్టు కనిపిస్తుంది కదా, అలా ఒకే పదం పక్క పక్కన వచ్చే తెలుగు సినిమా పేర్లు. మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. అండ్ ఇప్పుడు మీకోసం రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట వచ్చేస్తుంది హరిహర వీరమల్ల, సినిమా నుంచి వింటూ స్టే ట్యూన్.

ఎస్, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం ఉన్నాం సందడి సందడిలో. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకే పదం పక్క పక్కన వచ్చేలాగా మన తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి, మరి అవన్నీ పంపించండి, అంటే వాటిలో ఒకటో రెండో పంపించినా చాలు అని మన లిజినెస్ ని అడిగాను కదా. అబ్బాబ్బా, ఒక్కొక్కళ్ళు టాలెంట్ భలే ఉందిలే ఈ రోజు ఈ క్వశ్చన్ కి మటుకు. సో ఒక్కొక్కళ్ళు చాలా డిఫరెంట్ గా పంపించారు. ఎక్కడ కూడా నాకైతే రిపీట్ ఆన్సర్ ఒక్కళ్ళ దాంట్లో కూడా కనబడలేదు. మరి అందరూ కూడా కరెక్ట్ ఆన్సరే. మరి ఎవరెవరు ఏం పంపించారో చూసేద్దాం. అప్పల్ రాజు గారు పంపించారు.

ఉపడన్ నుంచి అండ్ వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి 5 ఆన్సర్స్ పంపించారు, అన్ని కూడా కరెక్ట్. అండ్ అలాగే భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మం గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కొండారెడ్డి గారు సిద్ధావతి నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు చెరుకుపాల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ రామలక్ష్మి గోవాలి నుంచి నరసన గారు, శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి, అలాగే బనగానేపల్లి నుంచి రిజ్వాన్ పంపించారు. ఇదైతే అక్షరం కిందకు వస్తుంది. అండ్ కొంతమంది పంపించారు ఈ ఆన్సర్ని, ఆ మూవీ ఒకటి, నాన్న ఒకటి, ఈ రెండు కూడా అక్షరాల కిందకు వస్తాయి. నేను అడిగింది పదం. అండ్ ఇంకొకటి రారా అనే సినిమా కూడా పంపించారు కొంతమంది, ఇవన్నీ అక్షరాల కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షర అండ్ ఫ్యామిలీ సేమ్ ఆ మూవీ పంపించారు. సో అది కాదు, ఆలోచించండి. అండ్ మురహరి యశోద గారి ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మండూరు నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు నేనున్నాను సినిమా ఆట, అంటే ఒకే అక్షరాన్ని తీసుకున్నారు, ఒకే అక్షరం వచ్చేలాగా. బాగుంది ఆన్సర్, బట్ ఇదైతే అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామచరణ్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ఇమాబి జైనాబ్ ఫ్యామిలీ పంపించారన్నమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ కరీముల్లా గారు ఆ మూవీ నాని మూవీ అంటున్నారు, రెండు కూడా కాదు. అండ్ అలాగే కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సమీరా బేగం కొలిబార్ నుంచి పంపించారు, సో ఆ మూవీ కాదు. అండ్ అలాగే ఎస్, ఇదైతే సాంగ్ కదా మీరు పంపించింది, ప్రభాకర్ రావు గారు. ఈ సినిమా పేరైతే లేదనుకుంటా, ఓకేనా, కొమరంభీం జిల్లా నుంచి. అండ్ అలాగే సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు, ఓకే, కిందది ఓకే, పైనది హీరో ఎవరో తెలుసా, నాకైతే తెలియదు, బట్ పంపించండి మీరు తెలిస్తే కనుక. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటరెడ్డి గారు మళ్ళీ పంపించారు ఆన్సర్ని. అండ్ అలాగే తిరుమలై గారు, ఆండాలు గారు పంపించారు పుట్పాక నుంచి, ఓకే, ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఈగా అంటున్నారు, రెండు కాదు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు ఆన్సర్స్ ని ఎవరు అని అంటే కల్పనాదేవి గారట, ఓకే. వీటిల్లో కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి, అది విషయం. అండ్ అలాగే వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, పార్టీ బండ్ల నుంచి గోపి గారు పంపించారు ఆ మూవీ అంటూ. అండ్ అలాగే ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి, కిందది కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, నందిగామ్ నుంచి ఉమా గారు అండ్ రామ్ గారు ఇద్దరు కూడా పంపించారు, రాముని మించిన రాముడు కాదండి, అవదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, నాని నాన్న రెండు కాదు. అండ్ ఇలాగే పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు, కామ్రేడ్ చందన గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు సారీ కానూరు నుంచి తాతారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రేణుకా గారు గుంటకల్ నుంచి పంపించారు ఆ మూవీ అంటూ. అండ్ వెస్తాంబరం చెన్నై నుంచి రంగారావు గారు పంపించారు, పేరే పంపించారు ఆన్సర్ ఎక్కడండి. అండ్ అలాగే మస్తానరావు గారు, చినమస్తానరావు గారు, పద్మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ అంకయ్య గారు బందర్బల్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఇవి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి మీకు ఆన్సర్ కింద తీసేసుకుందరు కానీ, అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, బట్ ఈ ఆన్సర్ని దాచిపెట్టుకోండి, ఎప్పుడైనా మీ ఆన్సర్ ఇది కరెక్ట్ అవుతుంది. నేను అడిగింది పక్క పక్కనే వచ్చే పదాలన్నమాట, అంటే ఒకటే పదం పక్క పక్కన వస్తుంది, ఆలోచించండి, చాలా ఈజీ ఇది. అండ్ అలాగే శోభారాణి గారు ఫ్యామిలీ నున్న నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే పుండరీకాక్ష అంటూ పంపించారు, కాదు కదా ఆన్సర్, ఎవరు మీ పేరు అదేనా, ఓకే మీ పేరైతే ఓకే, కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారు, పెద్దగూడెం నుంచి శబానా గారు పంపించారు అంటూ కాదు. అండ్ అలాగే సూపర్ ఆన్సర్స్ అయితే పంపించారు ఎవరు, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్స్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస్ గారు పంపించారు జడ్చర్ల నుంచి, ఓకే. ఇదైతే దీన్ని ఏమంటారంటే మేల్ అండ్ ఫీమేల్ వర్డ్స్ అయిపోతాయి కదా ఇవి, సో అదైతే కాదనమాట, జెండర్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిలిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, పడని నుంచి ప్రభాకరరావు గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరంటే అక్కర్పాక నుంచి రమ

గారు అండ్ దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ధర్మవరం నుంచి రాఘవేంద్ర గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే నాసికా గారు, వేణు గారు దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మరి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెంబర్స్ ఆన్సర్ ఎలానో అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటూ సంధ్య అడుగుతుంది. ఇంకొక 3 ఆన్సర్స్ ఉన్నాయి, అవి కూడా చూసేసి నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సంధ్య. అండ్ నెక్స్ట్ ఇంకా నందిగామ నుంచి మణికంఠ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే మంచి పాటలు వినిపిస్తున్నారు, మా ఫేవరెట్ సాంగ్స్, మీ షో సాంగ్స్ సూపరో సూపరో అంటున్నారు పోలయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు చేశారు, నంద్యాల నుంచి భానుముక్కలు పంపించారనమాట, భానుముక్కల నుంచి సర్దార్ గారు పంపించారట, ఓకే అండి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు మళ్ళీ ఆన్సర్ చేశారు, ఎందుకండి ఒకసారి చేయాలి కదా. అండ్ కొలిపారి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే కోడుమూరు నుంచి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఇదైతే అవ్వదు అంటే పక్కన అక్షరం మారిపోయింది కదా, రెండు పదాలు ఉన్నాయి పక్క పక్కనే బట్ ఒక అక్షరం అయితే యాడ్ అయిపోయింది కదా, ఇలా కాదు ఇంకా ఉన్నాయి చాలా మూవీస్ నేను చెప్తా. ముందు ఈ ఆన్సర్ అయితే వినేసేయండి, పక్క పక్కన వచ్చే పదాలు అంటే ఒకే పదమే పక్క పక్కన వస్తాయన్నమాట. సో అలాంటి సినిమా ఏమి ఉన్నాయంటే చాలా ఉన్నాయి మన దాంట్లో అండ్ చాలా మంది పంపించారు కరెక్ట్ ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్స్ ఏంటో చూసేద్దామా. అండ్ క్లూ కింద నేను ఆల్రెడీ RRR సినిమా ఇచ్చాను కదా, అది జస్ట్ అక్షరం మాత్రమే, అలా పక్క పక్కన పదాలు కూడా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఏవే ఉన్నాయి అని అంటే నువ్వే నువ్వే, ఆశ ఆశ ఆశ, మనీ మనీ, శివుడు శివుడు శివుడు, లాహిరి లాహిరి లాహిరిలో, డబ్బు డబ్బు డబ్బు, క్షణక్షణం, గోవిందా గోవిందా, రామ రామ కృష్ణ కృష్ణ, సిరిసిరి మూవ, దొంగ దొంగ, కబడ్డీ కబడ్డీ, గోపాల గోపాల, నారీ నారీ, నడుము మురారి అండ్ నీవల్లే నీవల్లే, టిక్ టిక్ టిక్, మళ్ళీ మళ్ళీ, ఇది రాణి రోజు, ఇలా చెప్పుకుంటూ పోతే మన టైం అయిపోతుంది. చాలా మూవీస్ అయితే ఉన్నాయి, మరి ఇవి అన్నమాట కరెక్ట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, ఆన్సర్ చేసేయండి. మరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హీరో వెంకటేష్ వీళ్ళిద్దరి సినిమాల్ని కలిపితే వచ్చే శ్రీకాంత్ మూవీ ఏది, తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. హీరో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హీరో వెంకటేష్ సినిమా కలిపితే వచ్చే శ్రీకాంత్ మూవీ ఏది, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి ఈ సాంగ్ వింటూ. మరింతకీ ఆ నంబర్స్ ఆన్సర్ ఎలా వచ్చింది అనేది నేను రివీల్ చేస్తాను. మనకి మ్యాథ్స్ లో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి 0 నుంచి 9 వరకు ఉంటాయి. అందులో నేను అడిగిన క్వశ్చన్ ప్రకారం చూస్తే ఇది ఒక సింగిల్ డిజిట్ నెంబర్, దాని ముందున్న నెంబర్ని ఆ ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే ఆ నెంబర్కి వెనక ఉన్న నెంబర్ వస్తుంది, అది నా క్వశ్చన్ కదా. మరి 0, 1, 2, 3 ఇలా ముందు నుంచి చూస్తే కనుక 0+1 ఏమవుతుంది, 1 అవుతుంది. కానీ పక్కన 1 పక్కన ఉన్న 2 అనే నెంబర్ రాదు, 2+1 3 అవుతుంది కానీ 4 అనే నెంబర్ అవుతుంది. కానీ 3+2 అనేది 4 తర్వాత వచ్చే 5 అవుతుంది, అది ఆన్సర్ అనమాట. సో నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్, అది సంగతి. మరి ఇప్పుడైతే చిన్న సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి సందడి సందడిలో. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వెంకటేష్ సినిమా కలిపితే వచ్చే శ్రీకాంత్ సినిమా ఏంటో ఆలోచిస్తూ ఆన్సర్ చేయండి ఈ సాంగ్ వినేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి.

దేవరా నుంచి సాంగ్ వినేశారు సందడే సందడిలా మనమున్నాం. జూనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ వీళ్ళిద్దరి చిత్రాలని కలిపితే వచ్చే శ్రీకాంత్ సినిమా ఏది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ చేశారు, బట్ ఈ క్వశ్చన్ కి అయితే అతి తక్కువ ఆన్సర్స్ వచ్చాయి. మరి చూద్దాం ఎవరెవరు ఏమేం పంపించారో చూద్దాం. అండ్ ఆన్సర్స్ విషయానికి వస్తే తెలియడం లేదు తల్లి అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. ఇట్స్ ఓకే, నేను చెప్తాను. అండ్ అలాగే ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు వసంతలక్ష్మి గారు. అండ్ అలాగే ఎవరు పంపించారు నెక్స్ట్, ఇంకా వెంకటరెడ్డి గారు అండ్ అప్పలరాజు గారు ఇద్దరు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి జయన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు కర్ణాటక నుంచి, తారక రాముడు

అంటున్నారు కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి. బాగున్నారా జనార్దన్ రావు గారు? అండ్ నెక్స్ట్ ఇంకా పోలయ్య గారు ఆలకడ్డ నుంచి పంపించేవారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి వెంకటేష్ గారు శ్యామల గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం నుంచి రాజేశం గారు సరోజిని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ముండ్రాయి గ్రామం నుంచి మోహన్ గారు సుభద్ర గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దీపిక గారు ప్రగతి నగర్ నుంచి పంపించారు. ఓకే, ఈ మూవీ ఆన్సర్ ని నేను క్వశ్చన్ కింద మారిస్తే ఏమనొస్తుంది అని అంటే వెంకటేష్ అనే పేరు అంటే హీరో పేరు వచ్చే శ్రీకాంత్ మూవీ అవుతుంది. కానీ నేను అడిగింది వెంకటేష్ నటించిన సినిమా పేరుని అండ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా పేరుని రెండింటిని కలిపితే వస్తుంది శ్రీకాంత్ సినిమా, అదే సినిమా కనుక్కోండి దీపిక. అండ్ అలాగే నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఖడ్గం అనుకుంటున్నారట రేణుకాదేవి గారు, కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చందన గారు ఎప్పట్లానే ఈ రోజు సందడి కూడా సూపర్ సక్సెస్ అయింది మీ క్రియేటివిటీతో, పోటీ పడి గెలవడం కష్టమైనా ట్రై చేశాం అంటున్నారు అప్పలరాజ్ గారు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా పడే నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ షబీన గారు కురబాల్కోట్ నుంచి మా నాన్నకు పెళ్లి అంటూ పంపించారు. పెళ్లి ఒక సినిమా, నాన్న ఒక సినిమా అవుతుంది, బట్ ఈ రెండు కూడా మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ వెంకటేష్ అయితే కాదు కదా, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మంచిర్యాల నుంచి పద్మరాణి గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వడియంపేట నుంచి నాగార్జున గారు లక్ష్మి కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఈ క్వశ్చన్ కి. మరింతకీ ఆన్సర్ ఏంటి రివీల్ చేయబోయే ముందు ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది. సర్దార్ గారు పంపించారు అనుకుంటున్నా అంటూ కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా నుంచి. అండ్ అలాగే మా నాన్నకు పెళ్లి అంటున్నారు అనంతపూర్ నుంచి అనురాధ గారు. సో ఇది కాదండి, ఇంకొక ఆన్సర్ ఉంది, నేనైతే రివీల్ చేసేస్తున్నాను. మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆది అండ్ వెంకటేష్ సినిమా లక్ష్మి, ఈ రెండింటిని కలిపితే వచ్చే శ్రీకాంత్ సినిమా ఆది లక్ష్మి అన్నమాట. అండ్ నమస్తే మేడం, శుభ సాయంత్రం అంటున్నారు జనార్దన్ రావు గారు. ఓకే, గుడ్ ఈవినింగ్. అండ్ చివరిగా ఇంకొక క్వశ్చన్ అడిగేసి సూపర్ సిక్స్ క్వశ్చన్స్ అనిపించేసుకుందాం ఈ రోజు కూడా. మరింతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే హీరో నాని హీరో నాగార్జున వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఒకటి ఉంది, మరి ఆ సినిమాలో దాగి ఉన్న హీరో కార్తీక్ సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. హీరో నాని హీరో నాగార్జున కలిసి నటించిన సినిమాలో దాగి ఉన్న కార్తీక్ సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి స్టూడియో.

ఎస్ ఉపనం నుంచి చిట్టి పాట అయితే వినేశారు కదా. అండ్ మనం సందడి సందడిలో చివరిగా ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, మరి ఏంటంటే నాగార్జున అలాగే నాని వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలో ఉన్న కార్తీక్ సినిమా ఏది అన్నాను. ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి, మరి చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అపల్రాజ్ గారు అలాగే వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కనకారావు గారు పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటకల్ నుంచి రేణుక గారు కార్తికేయ అనే సినిమా అంటున్నారా, సో అది కాదు ఇంకోటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా జయరామ్ అంటూ జయరామ్ గారు రాధ గారు ఇద్దరు కూడా కోడుమూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భవానీ గారు మొగల్ రాజపురం నుంచి పంపించారు, వాళ్ళ టైటిల్ పంపించారు, ఇందులో ఉన్న కార్తిక్ టైటిల్ ఏది? ఓకే, నెక్స్ట్ ఇంకా సేమ్ అదే నాగనాథ్ గుప్తా గారు కూడా అలానే పంపించారు. అండ్ మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కొల్లిపారి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఒక సాంగ్ పాడండి చందన అంటూ అడుగుతున్నారు, ట్రై చేస్తానండి మురళి గారు. అండ్ అలాగే గోపి గారు పంపించారు పార్టీ బండ్ల నుంచి, సేమ్ అంతే నాగార్జున నాని మూవీ పంపించారు, మరి అసలు ఆన్సర్ ఏది? అండ్ నెక్స్ట్ ఇంకా ఆర్ఎన్ పంపించడం ఎందుకు విష్ణు గారు అయ్యప్ప దగ్గర నుంచి, సో ఎడిట్ చేశారు కదా మొత్తానికి, ఇట్స్ ఓకే హాఫ్ మార్క్స్ ఇచ్చేస్తున్నా మీకు. అండ్ కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే ఉందిలే. నెక్స్ట్ ఇంకా పదకాక నుంచి పద్మ గారు కరెక్ట్ ఆన్సర్ అదేనా అంటూ తిరుపతి నుంచి సాయి శిరీష అడుగుతున్నారు, సో దాన్ని కొంచెం కట్ చేస్తే కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తే అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇంకా నెల్లూరు నుంచి మజ్ను సినిమా అంటూ అంటున్నారు ఎవరు అని అంటే అంకయ్య గారు బందర్పాల నుంచి. ఓకే, మజ్ను అనేది కార్తీక్ మూవీ కాదనుకుంటా. అండ్ అలాగే ఊపిరి మూవీ అంటున్నారు శ్రీనివాస్ గారు జడ్చర్ల నుంచి. ఊపిరిలో కార్తీక్ నాగార్జున ఉన్నారు, నాని లేడు యాక్చువల్లీ. అండ్ దీపిక గారు హైదరాబాద్ నుంచి పంపించారనమాట, సో నాని నాగార్జున సినిమా పంపించారు, మరి కార్తీక్ సినిమా ఏది? అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తెలియడం లేదు మూవీస్ కదా ఆన్సర్ చెప్పలేకపోతున్నా అంటున్నారు జానకి గారు శ్రీనివాస్, జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నేను చెప్తాను. అండ్ అలాగే అనంతపూర్ నుంచి కాదు కానూర్ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే చేశారు. అండ్ అలాగే నా పేరు శివ అనుకుంటున్నారు, ఇందులో నాగార్జున గారు ఫిల్మ్ ఉంది బట్ ఇదైతే ఆన్సర్ అవదు. అండ్ రాజేష్ గారు అంబికా గారు అండ్ ఫ్యామిలీ పంపించారు మహారాష్ట్ర నుంచి. ఎందుకు అవదు అని అంటే ఇందులో నాని ఉండడు కదా, నా పేరు శివ అనే మూవీలో అది అనమాట సంగతి. అండ్ ఊపిరి సినిమా అంటున్నారు ఎవరు, పెదగూడెం నుంచి శబానా గారు, సో ఊపిరి కాదు. అండ్ అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కొండయ్య గారు ప్రకాశం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే నాగార్జున నాని కలిసి నటించిన సినిమా దేవదాస్. సో దేవదాస్ లో మనం ఇంగ్లీష్ లో గనక దేవదాస్ అని చెప్పి రాస్తే గనక అందులో ఫస్ట్ 3 లెటర్స్ దేవ్, అదే అనమాట కార్తీక్ నటించిన సినిమా పేరు. అది సంగతి పోలే గారు కూడా సేమ్ ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. మరి ఇది మన సందడి సందడి, సో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అక్క ఈరోజు మీ షో సూపర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చేసినందుకు థ్యాంక్ యూ అంటూ సంధ్య అయితే పంపించింది. ఓకే సంధ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కూడా సో ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ ఇచ్చేస్తున్నాను, మరి నెక్స్ట్ మీ అందరినీ వివిధాలు కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడీ టవర్లను పరిశీలించారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 17 వరకు జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్సభ సచివాలయం సభలోకి ప్రవేశించేవారు స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాల వంటి ఎలాంటి నిఘా ఆధారిత గ్యాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదని బులెటిన్ విడుదల చేసింది. నూతన ఫ్లైఓవర్ల నిర్మాణానికి స్థానికులు తమ భూములు అందించి సహకరిస్తే మరింత అభివృద్ది సాధిస్తామని, అందుకు నష్టపరిహారం అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పిమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, దీంతో ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అమర్ రాజాకు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో పలు రైళ్లు ఆపాలని, రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. నెల్లూరు జిల్లా వరికంకుపాడు మండలం కాకొల్లువారిపల్లిలో ఉపాధి పథకం కింద 1.65 కోట్లతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్, ఎంపీలు భాష్యం రామకృష్ణ, వేమిరెడ్డి ప్రభాకర్లు ఈరోజు ప్రారంభించారు. అనకాపల్లి జగన్నాథస్వామి రథయాత్రను ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 119 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 14/2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3
1: ఫోర్ ఓ క్లాక్ 8 మినిట్స్ 54 సెకండ్స్ దాటిపోయింది. మనం ఎంట్రీ చేశాం వివిధ ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ వివిధలో ఒక దర్శకుని దర్శకత్వంలో వచ్చిన మంచి పాటలు అయితే మనం వినబోతున్నాం. మరి మంచి దర్శకులు చాలా మంది ఉన్నారు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో. మరి వారందరిలో దర్శకేంద్రులు అనే పేరు సంపాదించుకున్న దర్శకుని పాటలు వినకపోతే ఎట్లా? మరి దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రాబోతున్న మంచి పాటలు వింటూ ఆనందించండి వివిధ కార్యక్రమంలో.

ముందుగా అయితే వేటగాడు అనే సినిమా నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి వస్తుంది మంచి పాట. మరి పాటలు అయితే వింటూ ఆనందించండి వివిధ ప్రోగ్రాంలో.

ఎస్పీ బాలుగారు, ఎస్ జానకి గారు కలిసి పాడిన పాట జగదేకివీయుడు అతిలోక సుందరి నుంచి వినేశారు. నెక్స్ట్ మీ కోసం మంచి సాంగ్ అయితే వస్తుంది అల్లప్రియుడి నుంచి ఎస్పీ బాలుగారు చిత్ర గారు పాడగా, వింటూ ఆనందించండి. అండ్ దీని తర్వాత ఆఖరి పోరాటం సాహస వీరుడు సాగర కన్య పెళ్లి సందడి నుంచి పాటలు వస్తాయి. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి

0: ఎంత ఆలస్యంగా చెప్తావో 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సాహస వీరుడు సాగర్ కన్య చిత్రం నుంచి పాట అయితే వినేశారు వివిధ కార్యక్రమం. వివిధ కార్యక్రమంలో మనమున్నాం. సో మరి నెక్స్ట్ మీకోసం పెళ్లి సందడి చిత్రం నుంచి పాట అయితే వచ్చేస్తుంది. శ్రీకాంత్ నటించిన చిత్రం. మరి ఈ పాట వినగానే మనకి గుర్తొచ్చేస్తారు రాఘవేంద్రరావు గారే. మరి అంత మంచి పాట మీకోసం వినిపిస్తున్నారు వివిధాలు. వింటూ ఆనందించండి.

0: भारती एफएम 101.3।
1: राम नालो नीकु नच्चिंदेंटी?
2: नु बा मात्लाडुतो सीता, नु मात्लाडुतुंटे अला विनालनिपिस्तुंदे।
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

జుమ్మన్ నినాదం సినిమా నుంచి కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మంచి పాట అయితే వినేశారు. మరి చివరిగా ఈ వివిధ ప్రోగ్రామ్ లో లేటెస్ట్ పెళ్లి సంద డి నుంచి మరొక మంచి పాట వచ్చేస్తోంది. మరి ఈ పాటతో వివిధ కార్యక్రమానికి బాయ్ చెప్పేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 లో వివిధ ప్రోగ్రామ్.

0: Hello dear friends, welcome to our musical vanilla program. Musical endukantunnarante ivvala manamu music and paatala gurinchi maatladukuntunnam. So this is your RJ Chetan welcoming you all. పాటలు పాడటం చాలా మందికి ఇష్టం. మహిళలు ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు చిన్నపిల్లలను బుజ్జగించటానికి, వారికి గోరుముద్దలు తినిపించటానికి. అమ్మ పాడే పాటలు అమృతంలా ఉంటాయి. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేనైనా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయేదాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యు ఆర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. ఎస్, యూ హెర్డ్ ఇట్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది, మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మై

0: సీక్రెట్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరు అంతే, కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. సిఓపీడీతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు వదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనేలేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతమున్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు, ఫీజులు, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలు దాటి 28 సెకండ్లు. ఇప్పుడు వినండి

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఈనాటి వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం పురస్కరించుకుని మాటలు పాటలతో కూర్చున్న కార్యక్రమం వింటారు సమర్పణ శ్రీమతి జే నిర్మల.
5: న్యాయం అంటే సమాజం చేత విధిగా గుర్తించబడిన సంప్రదాయకములైన నియమాలు, ఇంకా ప్రభుత్వంచే చట్టంగా రూపొందించబడిన నియమాల సముదాయం. న్యాయశాస్త్రం న్యాయం గురించి, దాని పుట్టు పూర్వోత్తరాలను గురించి, దాని పరిణామాన్ని గురించి తెలియజేస్తుంది. 19వ శతాబ్దం తర్వాత న్యాయశాస్త్ర సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. సత్యం ఈ జీవితానికి ఊపిరి వంటిది. ఎదుటివారి హితం కోరేవారు న్యాయాన్ని పాటిస్తారు, న్యాయం కోసం పాటుపడతారు. న్యాయం యొక్క పుట్టు పూర్వోత్తరాలను, దాని పరిణామాన్ని తెలియజేసే శాస్త్రమేనండి ఇది. పూర్వం ఈ న్యాయ సూత్రాలను దైవ నిర్మితాలని, మతానుగుణంగా ఉండాలని మధ్యయుగాల అంతం వరకు వివిధ దేశాల్లో నమ్మేవారు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో ఆధునిక న్యాయశాస్త్ర సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. ఈ న్యాయంలో మమత, సమత, మానవత్వం కలిసి ఉంటాయి. మనిషి ఎంత గొప్పవాడైనా నేరం చేస్తే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు చట్టానికి పట్టుబడక తప్పదు. పాట విందామా?

సునేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది.

0: ಶಿಲ್ಲ ತೀರ್ಪು.
1: న్యాయం అనేది నీతి శాస్త్రానికి సంబంధించినది. ఇది నీతి, సత్యం, హేతువుల చట్టం, ప్రకృతి నియమం, సమానత్వం మొదలైన అంశాలపై ఆధారపడిన ఒక నీతి అంగం. సంస్కృత న్యాయములంటే సంస్కృత లోకోక్తులు. న్యాయశాస్త్రం తప్పు ఒప్పులలోని నిజాలను నిర్ధారిస్తుంది. ఈ న్యాయం గురించి వాదించేవారు న్యాయవాదులు, అంటే లాయర్స్. వారి వాదనలు విని న్యాయాన్ని నిర్ధారించేవారు న్యాయమూర్తులు. ప్రభుత్వానికి న్యాయశాస్త్ర సలహాలిచ్చేవారిని అటార్నీ జనరల్ అంటారు. ప్రభుత్వం తరపున అత్యున్నత న్యాయస్థానాల్లో కూడా వీళ్ళు వాదిస్తారు. నిందితుడు దోషి అవునా కాదా అని నిర్ధారణ చేయటం కొరకు న్యాయస్థానం చేత నియమించబడే పంచాయతీదారులను జ్యూరీ అంటారు. ఈ ప్రక్రియ అంతా జరిగే ప్రదేశాన్ని న్యాయస్థానం అంటారు. ఆదిమ కాలంలో తెగ నాయకులు, మత నాయకులే న్యాయాధిపతులు, పంచాయతీలు న్యాయస్థానాలు. క్రమంగా న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలు అభివృద్ధి చెందాయి. 19వ శతాబ్ది నాటికి నేరాల స్వభావాన్ని బట్టి రకరకాల న్యాయస్థానాలు ఏర్పడ్డాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు, మొబైల్ కోర్టు, ట్రిబ్యునల్స్, ప్రివీ కౌన్సిల్, ఆర్బిట్రేషన్, అంతర్జాతీయ న్యాయస్థానం. ఇప్పుడు పాట విందాం.

మనం జీవిస్తూ ఇతరులను కూడా జీవించనివ్వడం సామాన్య న్యాయసూత్రం. అందుకే సత్యం జీవితానికి ఊపిరి వంటిది. న్యాయశాస్త్రంలో సివిల్ లా, క్రిమినల్ లా అనే రెండు ముఖ్య శాఖలున్నాయి. సివిల్ లా అంటే పౌరన్యాయం, క్రిమినల్ లా అంటే నేర న్యాయం. సివిల్ లా పౌరుల హక్కులకు, ఆస్తికి సంబంధించిన సూత్రాలను నిర్దేశిస్తుంది. క్రిమినల్ లా అంటే నేరాలను నిర్వచిస్తూ వాటికి శిక్ష విధించే న్యాయం. ఇంకా పర్సనల్ లా ఉంది, మత సూత్రాల ప్రాతిపదికపై ఆస్తికి, వారసత్వానికి, వివాహానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే న్యాయం. ఇకపోతే లేబర్ లా, ఇది కార్మిక వివాదాలకు సంబంధించిన న్యాయం. వాణిజ్య న్యాయం అంటే వాణిజ్యపరమైన వివాదాలను పరిష్కరించేది. ఇంకా అంతర్జాతీయ న్యాయం అంటే వివిధ దేశాల మధ్య సంబంధాలను, లావాదేవీలను శాసించే న్యాయం. నేరాన్ని ఒక సాంఘిక సంఘటనగా పరిగణించి దానిని గురించి సమగ్రంగా తెలుసుకోవచ్చు. క్రిమినాలజీ అంటే నేరాలు సంభవించడానికి గల కారణాలు, నేరాలు విచారించే పద్ధతులు మొదలైన వాటిని విశదపరచే శాస్త్రం. నేరాలను నిర్వచిస్తూ ఏ నేరానికి ఏ శిక్ష పడాలి అని తెలియజేసే చట్టం శిక్షాస్మృతి అంటారు. ఫారెన్సిక్ సైన్స్ అంటే నేరం చేసినప్పుడు నేరస్తుని వేలిముద్రలు, వారు ఉపయోగించిన ఆయుధాన్ని పరిశీలించి నేర నిర్ధారణ చేసే శాస్త్రం. ఇక రిట్ అంటే తెలుసా? ప్రభుత్వం లేదా సంస్థ ఇచ్చే ఉత్తర్వు వలన తనకు నష్టం కలిగినప్పుడు దానిని రద్దు చేయాలని హైకోర్టులో వ్యక్తి దాఖలు చేసే దరఖాస్తు. ఇంకా మీరు వినే ఉంటారు వారెంట్ అంటే శోధా చేయడానికి, ఆస్తిని సోదా చేయడానికి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి మెజిస్ట్రేట్ జారీ చేసే ఉత్తర్వు. హెబియస్ కార్పస్ అని వినుంటారు. విచారణ లేకుండా చట్టవిరుద్ధంగా నిర్బంధించబడిన వ్యక్తిని విడుదల చేయమని కోర్టుని అభ్యర్థిస్తూ దాఖలు చేసే రిట్ పిటిషన్. మనం ఎప్పుడూ వింటుండే మాట యువర్ ఆనర్ అంటే మీరు గౌరవనీయులు అని న్యాయమూర్తిని సంబోధించే మాట. స్టే అనే మాట విన్నారా? విచారణ పూర్తయ్యే వరకు సంస్థ తన ఉత్తర్వులు అమలు చేయకూడదని కోర్టు ఇచ్చే

0: దేశం. ఇంకా జామీన్ అనే మాట కూడా వినుంటారు. అంటే ఒక వ్యక్తి ఖైదు చేయబడినప్పుడు ఆ వ్యక్తి సొంత హామీపై కాని ఇతరుల హామీపై కాని అతని విడిపించటాన్ని జామీను అంటారు. రిమాండ్ అంటే నేరస్తుణ్ణి విచారించే వరకు జైలులో ఉంచటానికి కోర్టు జారీ చేసే ఉత్తర్వు. పెరోలు అంటే బంధువులు ఆప్తులు చనిపోయినప్పుడు శిక్ష అనుభవిస్తున్న ఖైదీని నిర్ణీత కాలం పాటు కొన్ని షరతులకు లోబడి విడుదల చేయటం. ఇప్పుడు పాట.
1: ధర్మతుల భారం

0: న్యాయం, ధర్మం, నీతి, నియమం ఇవన్నీ గెలుస్తాయి అనేది నానుడి. కానీ నందిని పందిగా నమ్మించైనా అన్యాయం గెలవాలన్నది ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితి. మీకు తెలుసా, నీతిని నమ్ముకుని బ్రతికేవారిని లోకం తక్కువ చేస్తుంది, నోరు పెట్టుకుని బ్రతికేవారికి ఊరంతా దండం పెడుతోంది. మానవత ఎరుగక చరితనే మలినం చేసేస్తున్నారు కొందరు. ప్రేమతత్వం ఆహుతైపోతోంది, రాక్షసత్వం రక్త గంగై పొంగి పొరలిపోతోంది. ఎక్కడ చూసినా అన్యాయం ప్రబలిపోతోంది. కులం పేరున సమరం, మతం పేర మారణ హోమం, మత విద్వేషం, ధర్మనాశనం, జీవన్ మరణం, సజీవ దహనం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. శాంతి అహింసలకు పరమాదర్శమైన ఈ వేదభూమి యుద్ధభూమిగా మారిపోతోందండి. గాంధీగారు నెహ్రూగారు చూపిన శాంతి నేల రాలిపోతోంది. న్యాయం ఎక్కడ? కామ ముష్కరులు స్త్రీలను అపహరించుకుపోతున్న వారి నుంచి స్త్రీమూర్తికి న్యాయం జరగాలి. జన్మనిచ్చే త్యాగమూర్తికి న్యాయం జరగని నాడు ఈ దేశం వల్లకాడే. మరి పాట విందామా?
1: ఈ దుర్యోధన దుశ్శాసన దు

స్థానం కాదది మీ జన్మస్థానం. మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా

న్యాయాన్ని వినటం, ఆచరించటం మనం చేయాల్సిన పని. జీవితమంటే సుందర స్వప్నం కాదు. కర్తవ్యం, ఫలాపేక్షరహితంగా జీవుడు కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి. మానవుడు తోటి మానవుని యథాశక్తిగా జీవింపచేయాలి, ఆనందింపచేయాలి. సర్వజనుల సంక్షేమాన్ని న్యాయపరంగా కోరాలి. జాతి న్యాయం, కుల న్యాయం, మత న్యాయం, స్వంత న్యాయం, ఇలా అన్ని న్యాయాలను మానవులు పాటించినట్లయితే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. నేటి యుగంలో అన్యాయం మితిమీరిపోతోంది. న్యాయాన్ని వదిలి అన్యాయాన్ని ప్రజలు ఆచరిస్తున్నారు. ఇది మనిషి సుఖజీవితానికి ఏమాత్రం ఉపయోగపడదు. ఎవరి

భావాలు వారికి ఉండొచ్చండి, కానీ ప్రతి వ్యక్తి విశాల హృదయంతో ప్రపంచంలోని అన్ని విషయాలను తెలుసుకోవడం అవసరం. అంతేకాదు, నేరం చేసిన వాడిని శిక్షించడం ప్రధానం కాదండి. నేరం చేయడానికి ఏ పరిస్థితులు పురుకొల్పుతున్నాయో వాటిని తొలగించడం చాలా ముఖ్యం. న్యాయం చేయటంలో ఆలస్యం జరగడం అంటే అన్యాయం చేయడంతో సమానమే కదా. ఉభయ పక్షాల వాదన వినకుండా తీర్పు చెప్పడం కూడా అన్యాయమేనండి. అందుకే న్యాయం మీరే చెప్పండి, గాయం కూడా మీరే మాన్పండి, ప్రేమతత్వం పెంచుకోండి, న్యాయాన్ని విని ఆచరించడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు పాట విందామా?

0: మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం పురస్కరించుకుని మాటలు పాటలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు.

ఈనాటి వనితాలోకం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి

0: కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఓంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి.

0: ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వినండి

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెగ్యులర్ ప్రతిపాదకన ప్రొబేషనరీ ఆఫీసర్ ఇంకా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6,715. బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా 1,900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట 1,100, కెనరా బ్యాంక్ 1,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 పోస్టులు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 550, ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 504, పంజాబ్ సింధ్ బ్యాంక్ 161. మొత్తం ఇన్ని పోస్టులున్నాయి. అర్హత వచ్చి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయస్సు 20 నుండి 30 మించకూడదు. ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంకా పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ 21/1/2026. వెబ్సైట్ వివరాలకొస్తే https://www.ibps.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://www.ibps.in.

ఇప్పుడు వినండి, దూకుడు చిత్రం కోసం రాహుల్ నంబియార్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు ఎస్ తమన్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వింటారు. కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదుల పింఛన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిపాలనా సంస్కరణల ప్రజా ఫిర్యాదుల విభాగం ప్రదానం చేసే ఈ గవర్నెన్స్ జాతీయ పురస్కారాలు 2026లో భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్కి స్వర్ణ పథకం లభించింది. జాతీయ ఆరోగ్య పరిశోధన ప్రధాన ప్రాజెక్ట్ ఐసీఎంఆర్ మైండ్స్ కింద ప్రతిష్టాత్మక కార్యక్రమం పౌర కేంద్రక సేవా ప్రదానం కోసం కృత్రిమ మేధ, ఇతర ఆధునిక సాంకేతికతల వినియోగం ద్వారా ఆవిష్కరణలకు గాను కేటగిరీ 2 కింద ఈ ఘనత దక్కింది. ఈ మేరకు డీఏఆర్పీజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ రాష్ట సమాచార సాంకేతిక కమ్యూనికేషన్ల శాఖ మంత్రి కల్నల్ రాజవర్దన్ రాఠోర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ వి శ్రీనివాస్, డీఏఆర్పీజీ పెన్షన్లు ఇంకా పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్లా

వర్మ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ నెల 1-2 తేదీల్లో రాజస్థాన్లోని జైపూర్లో 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఎన్సీఈజీ 2026లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అసాంక్రమిక వ్యాధులతో పాటు మానసిక మాదక ద్రవ్య వ్యసన రుగ్మతుల నిర్ధారణ పరీక్షలు నిర్వహణను కూడా ఏకీకృతం చేస్తూ ఐసీఎంఆర్ రూపొందించిన పరిశోధన అధ్యయన కార్యక్రమమే మైండ్స్. ఇందులో భాగంగా వైద్యపరమైన నిర్ణాయక వ్యవస్థ సిడిఎస్ఎస్ను సంస్థ తయారు చేసింది. ప్రామాణిక మానసిక ఆరోగ్య పరీక్షలు, అంచనాలు, అనుసరణ, సాధారణ నిర్వహణ వంటి కార్యకలాపాల్లో నిపుణుల ద్వారా శిక్షణ పొందిన నిపుణులు కాని క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ఇంకా ప్రదాతలకు కొన్ని సేవలు బదిలీ కోసం ఈ నిదర్శనాధారిత డిజిటల్ నిర్ణయ మద్దతు వ్యవస్థ వీలు కల్పిస్తుంది. సేవలు ప్రదానంపై పర్యవేక్షణ, నిపుణులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రత్యక్ష అడ్మినిస్ట్రేటివ్ డాబ్ బోర్డులు సహా వినియోగదారులను నిమగ్నం చేయడం, ప్రామాణిక డిజిటల్ స్క్రీనింగ్ అసెస్మెంట్ వర్క్ఫ్లో, పాత్ర ఆధారిత వైద్య మార్గనిర్దేశం, ఆఫ్లైన్ కార్యకలాపాలు, బహుభాషా సదుపాయం, గేమిఫైడ్ ఫ్యూచర్లు వంటివి ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉంటాయి. నిరంతర ఆరోగ్య సంరక్షణమే విధానమే దీని ప్రధాన బలం. ఇక క్రమబద్ధ రెఫరల్, ద్విదిశాత్మక బ్యాక్ రెఫరల్ వంటి వాటికి ఇది మద్దతునిస్తుంది. తద్వారా నిపుణులు సంక్షిప్త కేసులపై దృష్టి సారిస్తే ఆరోగ్యం నిలకడగా రోగులు తమకు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో తదుపరి సంరక్షణ సేవలు పొందటం వీలవుతుంది. దీనివల్ల పుణులు సమయం సద్వినియోగం కావటమే కాకుండా ప్రామాణిక మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలందించడంలో క్షేత్రస్థాయి సిబ్బందికి సాధికారత లభిస్తుంది. క్రమం తప్పకుండా చికిత్స పొందే విధంగా పరిస్థితులను మెరుగుపరుస్తుంది. తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై భారం తగ్గడంతో పాటు సంరక్షణ ప్రక్రియలో రోగులు మధ్యలోనే చికిత్స మానేయడాన్ని నివారిస్తుంది. ఈ కార్యక్రమం ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో వివిధ సంస్థల సహకారంతో అమలు చేస్తూ ఉన్నారు. ఈ మేరకు అస్సాంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్, గువాహటి, ఇంకా గుజరాత్లో అహ్మదాబాద్లోని గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, హర్యానాలో ఎయిమ్స్, న్యూఢిల్లీ, కర్ణాటక, బెంగళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్, మధ్యప్రదేశ్లో భోపాల్లోని ఎయిమ్స్, ఒడిశాలో భువనేశ్వర్లోని ఎయిమ్స్, పంజాబ్లో చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ PGIMIR ద్వారా సేవలు అందుతున్నాయి. తమకు ఈ జాతీయ గుర్తింపు లభించడంపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలు పరిష్కారం దిశగా డేటా ఆధారిత విస్తరణీయ సాంకేతిక కార్యకలాపాలకు ICMR మార్గనిర్దేశం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న సంస్థలు రాష్ట ఆరోగ్య వ్యవస్థలతో సహకారం ద్వారా దేశంలోని ప్రజలందరికీ చౌకగా, ప్రామాణిక, అధిక నాణ్యత గల ఆరోగ్య సంరక్షణ వేదికలను సమకూర్చడానికి ICMR నిబద్ధతతో కృషి చేస్తోంది అని పేర్కొన్నారు. అస్సాం, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఇంకా ఈ రాష్ట్రాలు ఆరోగ్య శాఖల సహా ఆయా రాష్ట్రాల మానసిక ఆరోగ్య ఎన్సీడీ కార్యక్రమ బృందాలు, జిల్లా ఆరోగ్య అధికారులు, ప్రధాన పరిశోధకులు, సహప్రధాన పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, క్షేత్రస్థాయి బృందాల మధ్య సన్నిహిత సహకారంతోనే ICMR మైండ్స్ విజయం సాధ్యమైంది. అదండి, మీరు ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి సైరా నరసింహారెడ్డి చిత్రం నుండి హరిహరన్ పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు అమిత్ త్రివేది.

యువవాణి యువజనుల కార్యక్రమంలో మరొక దేశభక్తి గీతం విందాం. బడిబంతులు చిత్రం నుండి ఘంటసాల బృందం ఆలపించిన ఆత్రేయ గీతం. సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో గొర్రెల మేకల నుంచి మాంసం అధికం చేయటానికి సూచనలు. ఈ అంశం గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం జంతు జన్యశాస్త్రం జంతు పెంపకం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సుష్మగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంత గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 ఇంకా 8:40 9:30 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. ఈరోజు రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్

ఢిల్లీ కేంద్రం నుండి 10 గంటలకు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో కర్ణపర్వం 3వ భాగం ప్రసారమవుతుంది. 10 గంటలకు ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారాలు. రేపటి మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు ప్రబోధగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు, ఇంకా నాతియా కలం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీ సిఎం నజీర్ అహ్మద్. 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం విశేషాలు, సమర్పణ శ్రీమతి జె నిర్మల, ఇంకా శతవసంత సాహితీ మంజీరాలు, దుర్బాక రాణా ప్రతాప్ సింగ్ చరిత్ర గురించిన విశేషాలు చదివినవారు శ్రీమతి కె సుభాషిణి. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన చిత్రగీత కదంబం వింటారు. 9:00 చిత్రలేక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు వింటారు. 10:00 క్యాచ్ ది రైన్ కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి శ్రీ ఎం శివప్రసాద్, అదనపు కమిషనర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ, పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. 10:20 ఇంకా 12:40 1:30 ఇంకా 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 12:05 ఇంకా 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, రేపు 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు, అరుణ ఆసఫ్ అలీ గారి గురించిన వివరాలు చదివినవారు శ్రీమతి కె రాజా ప్రవీణ. ఇంకా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఇంకా మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, రేపు సాయంత్రం 6:30 వైద్య విజ్ఞానం కార్యక్రమంలో దంత సమస్యలు, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి దంత వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ సుమన్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరుకు పంటను ఆశించిన చీడ పురుగులు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల వ్యవసాయ అధికారి వి గిరిధర్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 ఇంకా 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, రేపు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన తీన్మార్ చిత్రం నుండి పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ఉంటుంది. ఇవి ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 6:04 దాటి 17 సెకండ్లకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధి

0: సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఉడాన్ 2.0 పథకం అమలుపై జరిగిన కార్యశాలలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లో విమాన కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వివరిస్తూ,
1: License has been recently given from the DGCA to operate the airport. So all the construction work, all the work that is required to start operations has been done. We have requested the Honorable Prime Minister for a date because it is such a prestigious and important project for the state of Andhra Pradesh and for the North Andhra region. We feel justice is going to be done only when Honorable Prime Minister comes and inaugurates it. So we are just waiting for the date. Within a month, we are going to start the operations from there.
0: ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూలతో మంత్రి వర్చువల్గా ఈరోజు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిరంతరం సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో రాజీ పడొద్దని సూచించారు. హాస్టల్స్లో సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రులు 100% సంతృప్తి రావాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హెచ్ఓడీ భవనాలను పరిశీలించారు. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సచివాలయం శాఖాధికారులు, ఉద్యోగులు సుమారు 16,000 మంది ఒకే చోట పనిచేసే విధంగా 5 ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ 70% ఆదాయం అందిస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఆదాయం ఇస్తుందని ఆయన వెల్లడిస్తూ,
2: అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి ఒక్క రూపాయి మనం పెట్టవలసిన అవసరం లేదు. అమరావతి 100,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆసరాగా నిలబడబోతోంది. తమిళనాడుకి ఒక చెన్నై, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు ఏ మాదిరిగా అయితే ఆదాయాన్ని 80% రాష్ట్రానికి అందిస్తున్నాయో, అమరావతి ద్వారా రాష్ట్రానికి అటువంటి ఆదాయాన్ని సృష్టించేటువంటి విధంగా ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్ ఆయనతో మాట్లాడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక స్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

0: వ్యాప్తంగా 1750 మంది విభిన్న ప్రతిభావంతులకు 23 కోట్ల రూపాయలు వెచ్చించి ద్విచక్ర వాహనాలు అందిస్తున్న నేపథ్యంలో గుంటూరులో ఆ వాహనాలను కేంద్ర మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వాహనాలు విద్య, వైద్యం వంటివి పొందడానికి లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు.
1: విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా 3000 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15000 రూపాయలు ఇవ్వటం, ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించటం, ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో ఉపాధి కోసం కానీ హాస్పిటల్కి వెళ్లటం కోసం కానీ సొంత కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1750 మందికి సౌకర్యం కల్పించటం.
0: జగన్ 2.0 సూపర్ యాప్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేసిన కంటెంట్ను డిలీట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో తామే ఒక యాప్ తీసుకువచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం పంచుకోవచ్చని, అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటారని వివరించారు. భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 2 వన్డే క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నగరం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న బలమైన అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. वैश्विक भूराजनैतिक संघर्षावधौ सुरक्षा आर्थिक संकटं सम्मुखीकरणाय बिम्स्टेक सदस्य राष्ट्रेषु दृढ क्षेत्रीय सहयोगस्य भारतेन महती अनिवार्य

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: విజయవాడ బ్రాంచ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు, భక్తి గీతాలు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: భక్తి కుసుమాలు, భక్తి గీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు.

మీరింతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:04 దాటి 42 సెకండ్లు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత

భక్తి శ్రద్దల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ఐసీఏఆర్ 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ ఏఐ, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకు ఇచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయ నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడక మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్దల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహాండి, బిజే, చేరా, పహాండ్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల 3 భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చారణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ

భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు

0: సాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హీ కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ మే 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్దం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్దతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్దల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: వెంకటేశ్ అన్న, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్నీ వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం కదా. వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
2: నిజమే చిన్నమ్మ, మనమేం చేస్తమి? పోటీ ఇవ్వడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తమి, నేల పాడు చేసుకుంటమి.
1: మరది అందుకేనయ్యా పెద్దల మాట సర్దిమూట అంటారు.
2: బాగా చెప్తివి చిన్నమ్మ, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ వెనకటి సేద్యం చెయ్యండి అనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 కోట్లు ఖర్చు చేయాలని ఉండదంట.
1: చాలా మంచి పని కదా వెంకటేశం. వెనకటి మాదిరి పశువుల పెంటేనా కోళ్ల పెంటేనా ఆకులు అలుములు దొక్కేదైనా ఇవన్నీ భూమికి చేరిస్తే మరి భూమి బంగారం కాదంటయ్యా.
2: అది సంగతి, నేల తల్లిని కాపాడితే మరి మన పంట పండినట్టే కదా. మరి మనోళ్ళందరికీ చెప్పు ఈ మాట.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाएं कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్.
6: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెల మేకల నుంచి మాంసం అధికం చేయడానికి సూచనలు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం జంతు జన్యశాస్త్రం జంతు పెంపకం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సుష్మగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
7: అందరికీ నమస్కారం. నా పేరు సుష్మ. నేను పశువైద్య కళాశాల తిరుపతి నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం గొర్రెలు మేకల నుంచి మాంసం అధికం చేయడానికి సూచనలు తెలుసుకుందాం. ముందుగా గొర్రెల మేకల పెంపకం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించుకుందాం. గొర్రెల సంఖ్యలో మన రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ఈ జీవాలు ఉన్ని మరియు మాంస ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా కొన్ని 100 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమకూరుస్తున్నాయి. మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా కుటుంబాలు ఇవాళ జీవాల పెంపకంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. ఈ విధంగా సన్న చిన్నకారు రైతులు భూమి లేని నిరుపేదలకు ఉపాధిని కల్పిస్తున్నాయి, తద్వారా గ్రామీణ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. కానీ మన దేశంలో గొర్రెల ద్వారా వచ్చే ఉత్పత్తులు అంటే మాంసము, ఉన్ని ప్రజల జీవిత అవసరాలకి ఏమాత్రం చాలటం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్ని జాతి గొర్రెలు లేవు, కేవలం గొర్రెలను మాంసం ఉత్పత్తి కోసమే పెంచుతారు. ఈ మాంసం ఉత్పత్తి కూడా తక్కువే, సుమారు 15 కిలోల మాంసం వరకు ఒక్కొక్క గొర్రె నుంచి పొందగలము. అదే ఐరోపా ఖండంలో అయితే గొర్రె ఒకటి లేత వయసులోనే 22 కిలోల దాకా మాంసం ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక గొర్రె పిల్లల పుట్టడం కూడా తక్కువే. సుమారు 100 గొర్రెలు 60 నుంచి 70 పిల్లలను సంవత్సరానికి ఇస్తాయి. అదే విదేశీ గొర్రెల్లో 2 రెట్లు అంటే 120 నుంచి 140 పిల్లలు పుడతాయి. అందువలన మన దేశీయ గొర్రెల్లో మాంసం ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మాంసంలో 1/3 మేకల

లభిస్తుంది. అలాగే పాల ఉత్పత్తిలో 3% మేకపాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది. ఆవులు గేదెల పెంపకంతో పోలిస్తే మేకల పెంపకం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందుకని ఈ మేకలను పేదవాని ఆవుగా పరిగణిస్తారు. గొర్రెలతో పోలిస్తే మేకలు అన్ని రకాల శీతోష్ణ పరిస్థితులని, వర్షాభావ పరిస్థితులని సమర్థవంతంగా తట్టుకుంటాయి. మేకల పెంపకానికి పెట్టుబడి తక్కువ, పాకలపై పరికరాలపై ఖర్చు తక్కువగా ఉంటుంది, మరియు మేకలలో పునరుత్పత్తి వేగంగా ఉంటుంది. ఇవి 18 మాసాల్లోనే 2 ఈతలు ఈనేసి 2-3 పిల్లలను కనే సంతానోత్పత్తి శక్తి కలిగి ఉంటాయి. తక్కువ వయసులోనే ఎదకు వస్తాయి, సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ మేకల్లో, అందువలన వ్యాధులు తక్కువగా సోకుతాయి. ఈ మేకలకు ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. అదేంటంటే, ఇవి నేల మీద గడ్డిని కాకుండా చెట్ల ఆకులు నేరుగా తినటం వలన వాటికి భూమి నుండి సోకే నట్టల వ్యాధులు ప్రమాదం తక్కువ. తద్వారా చికిత్సకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది ఈ మేకల్లో. ఒక మాటలో చెప్పాలంటే, గొర్రెల మేకల పోషణ పశువు పోషణ కంటే లాభదాయకంగా ఉంటుంది. గొర్రెల మేకల ద్వారా మాంసం ఉత్పత్తి అధికం చేయాలంటే పశుపోషకులు వీటి పునరుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచాలి. పునరుత్పత్తి అనేది అనేక సంక్లిష్టతరమైన శరీర ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటించడం వలన పునరుత్పత్తి అధికమై రైతులకు దిగుబడులు అధికమవుతాయి. పల్లె ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. గొర్రెలలో మేకలలో శరీరం తీరు, తత్వము, మేతమేసే విధానాల్లో తేడాలు ఉన్నప్పటికీ పునరుత్పత్తి విషయంలో సామీప్యం ఉంటుంది. జీవాల పునరుత్పత్తి వాటి పెంపకం మీద ఎంతో ఆధారపడి ఉంటుంది. ఆర్థిక స్తోమతను బట్టి, అవసరాలను బట్టి, పచ్చిక బయలు లబ్ధిని బట్టి ఏ ఒక్క పద్ధతినైనా రైతు పాటించవచ్చు. సాధారణంగా గొర్రెల పెంపకం 3 రకాలుగా ఉంటుంది. 1, పూర్తిగా ఆరుబయట పెంచే పద్ధతి, లేదా విస్తృత పద్ధతి అంటారు దీన్ని. ఇది మన దేశంలో సాధారణంగా ఆచరించే పద్ధతి. జీవాలను పగలంతా 6 నుంచి 8 గంటల పాటు బయట తిప్పుతూ అడవుల్లో పచ్చిక బయళ్ళలో జీవాలను మేపుతూ ఉంటారు. బయట దొరికే చెట్ల ఆకులు, ముళ్ళ పదులు, కలుపు మొక్కలు, తీగలు గడ్డిపైనే పూర్తిగా ఆధారపడతాయి. ఈ జీవాలకి దానా కానీ ఇతర ఘనపదార్థాలు కానీ ఇవ్వరు. అందువలన పిల్లల్లో పెరుగుదల అంతగా ఉండక మాంసం ఉత్పత్తి కొరకు చాలా కాలం పోషించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో 1 హెక్టార్ భూమి కేవలం 2 జీవాలకే సరిపోతుంది. మన దేశంలో రాను పచ్చిక బయళ్ళ విస్తీర్ణత తగ్గుతుంది. సంవత్సరంలో 4-5 నెలలు తప్ప మిగతా సమయంలో తగినంత గడ్డి లభ్యం కానందువల్ల మేకలు, గొర్రెలు బలహీనంగా ఉంటాయి. అందువలన వాటికి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాదు. 2వ పద్ధతి ఏంటంటే పాక్షిక పద్ధతి, లేదా సెమీ ఇంటెన్సివ్ పద్ధతి. ఈ పద్ధతిలో జీవాలు కొద్ది సమయం పచ్చిక బయళ్ళలో మేపి ఎక్కువ సమయం పాకలో ఉంచి మేత, దానా, నీరు అందిస్తుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో బయట పచ్చిక దొరకనప్పుడు షెడ్లలో ఆహారం ఎక్కువగా ఇవ్వాలి. ఈ పద్ధతిలో ఆహార లోపం వలన వచ్చే జబ్బులు తక్కువ, పునరుత్పత్తి వ్యాధులు మరియు ఇతర వ్యాధుల పేరు కూడా తక్కువగా ఉంటుంది. పునరుత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమమైనది. 3వ పద్ధతి వస్తే సాంద్రత పద్ధతి, లేదా ఇంటెన్సివ్ పద్ధతి. ఆధునిక గొర్రెల మేకల పెంపకంలో ఈ పద్ధతి చాలా ప్రాముఖ్యత పొందుతున్నది. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పద్ధతి. ఈ పద్ధతిలో జీవాలను ఎల్లవేళలా పాకలో ఉంచి ఎండుగడ్డి, పచ్చిమేత, దాణా అందుబాటులో ఉంచుతారు. విశ్రాంతిగా మేత తీసుకోవడం వలన బరువు త్వరగా పెరుగుతాయి. ఈ పద్ధతిలో బయట తిరిగి మేసే శక్తి వృధా కాకుండా ఉంటుంది. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకుని పునరుత్పత్తిని పెంచవచ్చు. చిన్న సన్నకారు రైతులు ఈ పద్ధతిని అవలంబించడం కష్టతరమైనది. కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి మన ప్రాంతంలో సెమీ ఇంటెన్సివ్ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఈ గొర్రెల మేకల పునరుత్పత్తి అధికం చేయాలంటే రైతు కొన్ని ముఖ్యమైన అంశాల్లో జాగ్రత్త వహించాలి. అవి, 1, జీవాల ఎన్నిక. మన వాతావరణాన్ని తట్టుకోగలిగే మేలుజాతికి చెందిన శ్రేష్టమైన మగ ఆడ జంతువులను ఎన్నుకోవాలి. ముఖ్యంగా విత్తనపు మేకపోతు, పొట్టేళ్ళు ఎన్నికకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇవి 1/30 నుంచి 50 మేకలను, గొర్రెలను దాటడానికి ఉపయోగపడతాయి.

వస్తాయి. పోతులను ఎన్నుకునేటప్పుడు జాతి లక్షణాలు, శరీర సౌష్ఠవం, కండర పుష్టి, ఆరోగ్యం, లైంగిక శక్తిని జాగ్రత్తగా గమనించాలి. బాగా పాలిచ్చే తల్లుల సంతానం నుంచి పోతులను ఎన్నుకోవాలి. వయసు 2 సంవత్సరాలు ఉండాలి. గొర్రెలు, ఆడమేకలను ఎన్నిక కూడా ఇదే విధంగా ఉండాలి. పొదుగు బాగా ఎదిగి మెత్తగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండి పాలిచ్చే స్వభావం ఉన్న ఆరోగ్యంగా ఉన్న జీవాల ఎంపిక చేసుకోవాలి. ఈ పునరుత్పత్తిని అధికం చేయాలంటే 2వ సూచన ఏమిటంటే గృహవసతి. ఆధునిక జీవాల పెంపకంలో విడివిడిగా షెడ్లు నిర్మించాలి. అవి పాలిచ్చే జంతువులకు, వట్టిపోయిన జీవాలకు, ప్రసూతి జీవాలకు పిల్లల షెడ్లు, విత్తనం పొట్టేళ్ల షెడ్లు, జబ్బును పడిన వాడికి షెడ్లు, ఇట్లా వేరువేరుగా షెడ్లను నిర్మించాలి. దాణా మరియు సామాన్లు భద్రపరిచేటందుకు అదనంగా ఇంకొక షెడ్ నిర్మించాలి. 3వ సూచన ఏమిటంటే జత కలిపే విధానం లేదా చులు కట్టించటం. మనకు తెలుసు, ఒక పోతని 30 నుంచి 50 ఆడజీవాలు దాటానికి ఉపయోగపడుతుందని. ఈ జీవాలు ఏడాది పొడవునా ఎదకు వస్తాయి. ఎదకవచ్చు కాలానికి 2 వారాల ముందు వాటికి 200 నుంచి 250 గ్రాముల మిశ్రమ దాణ, పోతుకు 300 గ్రాముల దాణను గ్రాసాలతో పాటు అదనంగా ఇవ్వాలి. గొర్రెలు, మేకలు ఈనిన 2 మాసాలకు ఎదకు వచ్చి చూలు కడతాయి. ఇవి 1 నుంచి 3 రోజుల వరకు ఎదలో ఉంటాయి. చూలు కట్టకపోతే తిరిగి 21 రోజులకు మళ్ళీ ఎదకు వస్తాయి. తరువాత సూచన ఏమిటంటే చూడులో ఉన్న జీవాలను ఎలా యాజమాన్యం చేయాలనే తెలుసుకుందాం. గొర్రెల మేకలలో చూడి కాలం 5 నెలలు. చివరి 6 వారాల్లో పిండం పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వాటిని వేరు చేసి 200 నుంచి 500 గ్రాముల మిశ్రమ దాణాన్ని ఇవ్వాలి. పచ్చిమేత, చెట్ల ఆకులు బాగా మేపాలి. 1-2 రోజుల్లో ఇనుతుందనగా వాటి పొదుగు పరిమాణం పెరిగి బిగుతుగా ఉంటుంది. వాటిని ప్రసూతి షెడ్లోకి మార్చాలి. నేల మీద మెత్తగా ఉండటానికి ఒరిగెట్టుపరచాలి. ఈనే ముందు జంతు అటు ఇటు తిరుగుతూ కలతగా ఉంటుంది. మాటిమాటికి పడుకుని లేస్తూ ఉంటుంది. ఈయన 2-3 గంటల్లో మాయపడుతుంది. నొప్పులు ప్రారంభమైన గంటలోగా ఈనలేకపోయినా, 10 గంటల్లోపు మాయపడకపోయినా వైద్య సహాయం తీసుకోవాలి. మేకలలో కవలల పుట్టుక సర్వసామాన్యం, కానీ ఇది గొర్రెల్లో అరుదైన విషయం. చూలుతో ఉన్న గొర్రెలను జాగ్రత్తగా చూసుకోవాలి. పుట్టే పిల్లల ఆరోగ్యం, పెరుగుదల అనేది తల్లి ఆరోగ్యంపైన ఎంతగానో ఆధారపడి ఉంటుంది. అందువలన ఈ చూడులో ఉన్న జీవాలను జాగ్రత్తలు తీసుకొని మంచిగా ఎటువంటి అనారోగ్యం లేకుండా చూసుకోవాలి. పుట్టిన పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పుట్టిన తర్వాత పిల్లలకు తప్పనిసరిగా వీలైనంత త్వరగా జున్నుపాలు తాగించాలి. 3 నెలల వయసు వచ్చిన తర్వాత పిల్లలను తల్లుల నుంచి వేరు చేసి వాటికి ప్రత్యేక దాణా ఇవ్వాలి. వాటికి చిక్కుడు జాతి గ్రాసాలు, చెట్ల ఆకులు పుష్కలంగా అందించాలి. ఉప్పు, లవణ మిశ్రమం ఇటుకలను షెడ్లలో వేలాడతీయాలి. పిల్లలు అనారోగ్యంతో చనిపోతే రైతుకు చాలా నష్టం. ఈనాటి పిల్లలే రేపటి గొర్రెలు, మేకలు అని రైతు గ్రహించి వాటి ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో తగు చర్యలు తీసుకోవాలి. వయసు పెరుగుదల కన్నా శరీర బరువు ముఖ్యమని గమనించాలి. పిల్లల వయసు 1 సంవత్సరం దాటిన తర్వాత జత కలపాలి. ఆహారం సరిగ్గా లేకపోయినా మరియు యాజమాన్య పద్ధతులు సరిగా లేకపోయినా జత కలిపే వయసు 15 నుంచి 24 నెలల వరకు ఆలస్యం అవ్వచ్చు. తరువాత పద్ధతి ఏమిటంటే పిల్లలు పాలిచ్చే మేకలను, గొర్రెల యాజమాన్యం ఎట్లా చూసుకోవాలని తెలుసుకుందాం. మనకు తెలుసు, చిక్కుడు జాతి గ్రాసాలైనటువంటి ల్యూసర్ను, బర్సీము, అలసంద, పెసర, సిరాట్రో ఇటువంటి చిక్కుడు జాతి గ్రాసాలు, ధాన్యపు జాతి గ్రాసాలైనటువంటి జొన్న, సజ్జ, మొక్కజొన్న, చెట్ల ఆకులు, వేప, తుమ్మ, రావి, అవిస, దిరిసెన, సుబాబులు వీటికి పుష్కలంగా ఇవ్వాలి. ఈ పాలిచ్చే మేకలు, గొర్రెలకు 400 గ్రాముల మిశ్రమ దాణా ఇస్తే పాల దిగుబడి పెరుగుతుంది. దానివలన పిల్లల పెరుగుదలకు తోడ్పడుతుంది. తరువాత అంశం ఏంటంటే వాటి ఆరోగ్య సంరక్షణ ఎలా చేసుకోవాలి. జననేంద్రియ సంబంధమైన జబ్బుల వలన పునరుత్పత్తి కుంటుపడుతుంది.

0: గొర్రెలు మేకలు సక్రమంగా ఎదుగు రావకపోవటం, గర్భంలో పిండం నిలవకపోవటం, గర్భస్రావం జరగటం లాంటి పరిస్థితులు రైతుకు మనోవేదనను, ఆర్థిక నష్టాన్ని కలుగు చేస్తాయి. పిల్లలకు పాలివ్వటానికి ఇష్టపడిన తల్లులను గుర్తించి మంద నుంచి వేరు చేయాలి. జీవాలకు సాధారణంగా వచ్చు వ్యాధుల్లో ఏమంటే ముసర, గాలికుంటు, చిట్టుక మొదలైనవి. వీటికి సకాలంలో పశు వైద్యుని పర్యవేక్షణలో టీకాలు వేయించాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. షెడ్ల చుట్టూ చెట్లను పెంచుకోవాలి. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. సరైన పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని సమకూర్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే జీవాలు ఆరోగ్యంగా ఉండి పునరుత్పత్తికి అవకాశాలు అధికమవుతాయి. ఈ జీవాలను అమిత వేడి చలి ఉన్నప్పుడు రక్షించితే పునరుత్పత్తి అధికం చేయవచ్చు. ఈ పునరుత్పత్తి అధికం చేయడానికి మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే నిరుపయోగమైన జీవాలను ఏరివేయాలి. ప్రతి సంవత్సరం 10% జీవాలను ఏరివేస్తే మంచిది. అంటే వాటిని వత్సాలకు పంపించాలి. బలహీనమైనవి, సరిగ్గా పెరుగుదల లేనివి, ముసలివి, పిల్లలను పెట్టలేని గొర్రెలు, పిల్లలకు సరిగా పాలు ఇవ్వని వాటిని, దీర్ఘకాలికంగా జబ్బులు ఉన్నవాటిని, జనజనేంద్రియ వ్యాధులు ఉన్నవాటిని, పుట్టుకతోనే జబ్బులు ఉన్న జీవాలను మందలో నుంచి వేరు చేయాలి. పునరుత్పత్తికి అవసరం లేని పిల్లలను విత్తులు కొట్టాలి. చివరిగా ఈ పునరుత్పత్తిని అధికం చేయాలంటే ముఖ్యమైన అంశం ఏంటంటే రికార్డుల నిర్వహణ. ప్రతి పిల్ల పుట్టిన తేదీ, వాటి తల్లిదండ్రుల వివరాలు, పుట్టినప్పటి బరువు, అది ఆడదా మగదా అంటే లింగ నిర్ధారణ, ఎదగు వచ్చినప్పుడు దాని వయసు, తల్లి నుంచి వేరు చేసినప్పుడు దాని బరువు, ప్రతి నెలా బరువులో వచ్చిన పెరుగుదల మొదలైన వివరాలను పొందుపరచడం వలన శాస్త్రీయ పద్ధతిలో జీవాల పునరుత్పత్తికి మార్గం సులువు అవుతుంది. పిల్లల పెరుగుదలను బట్టి తల్లిదండ్రులు ముందుగా ఎన్నిక చేయడానికి, జతకలపడానికి వీలవుతుంది. రైతు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే జీవాల పునరుత్పత్తిపై శ్రద్ధ ఎంతైనా అవసరం. కేవలం పునరుత్పత్తి ద్వారా జీవాల సంఖ్య పెంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. పుట్టిన పిల్లల నుంచి ఎదిగిన గొర్రెలు మేకల ఆహార పోషణ, సంరక్షణ, ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అమితమైన జాగ్రత్త వహించాలి. అవసరమైతే సమీపంలో ఉన్న పశు వైద్యుని సలహాలను, సహాయాన్ని తీసుకోవాలి. మాంస ఉత్పత్తికి జీవాల పునరుత్పత్తి మొదటి మెట్టుగా పరిగణించాలి. శాస్త్రీయ పరిజ్ఞానం వృద్ధి చెందిన ఈ రోజుల్లో గొర్రెల మేకల యాజమాన్యం మరియు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం సంవత్సరం పొడుగునా సాఫీగా కొనసాగించే పరిజ్ఞానం రైతులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కావున జీవాల పెంపకం కూడా పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమలాగా అభివృద్ధి చెందడానికి ఔత్సాహిక యువకులు ప్రయత్నం చేయాలి. కొంతమంది రైతులు సాంద్ర పద్ధతిలో బ్యాంకు రుణాలతో గొర్రెల మేకల ఫామ్లు ప్రారంభించడానికి ముందుకు వస్తున్నారు. అటువంటి వారు మంచి అవగాహనతో శాస్త్రీయ పద్ధతులతో గొర్రెలను పోషిస్తే అధిక లాభాలను పొందవచ్చు. థ్యాంక్ యూ.
1: మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెల మేకల నుంచి మాంసం అధికం చేయడానికి సూచనల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం జంతు జన్యశాస్త్రం జంతు పెంపకం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సుష్మగారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇప్పుడు వినండి ఒక జానపద గీతం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరి అయిన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ

0: అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772466605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు, సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి. శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 to 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 224606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
0: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
0: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు వినండి వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారితాధికారి శ్రీమతి ఎస్ వసంతబాయి గారితో పరిచయం.
1: వికసిత భారత్
0: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో
2: హైదరాబాద్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

0: ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చిన నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
0: మేడం, బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య, ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
1: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొనిపోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
0: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్ నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
1: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు, అంటే CMPO లు పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ CMPO లు వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క బాల్య వివాహ ముక్త భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
0: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది, PCMA 2006 ప్రకారం ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
1: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలు నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహం నిర్వచనము, అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా Section 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు, అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష, మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే, బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య వివాహం జరిపేశారు అనుకుందాం, అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్లు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కాని, కాజీలు కాని, రిజిస్టార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరైన ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది, మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
0: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
1: ముఖ్యంగానండి, తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు గాని, లేకపోతే

0: విద్యార్హతలు లేకోకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతూ ఉన్నాయండి.
1: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
0: జిల్లా స్థాయిలోనండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్ధంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన పీసీఎంఏ 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే సెక్షన్ 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ వారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సీఎంపీఓలు ఉంటారు. వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కాగ్నిజబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు. వీరి పరిధిలో సీడీపీఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098, ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అందగానే ఇందాక చెప్పినటువంటి సీఎంపీఓలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
1: మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
0: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబరు. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
1: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
0: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళ మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలరని భావిస్తున్నాను.
1: మేడం, ఇప్పుడు బాల్య వివాహాలు జరగబోతున్నట్లు మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఇందాకన్నారు తక్షణ చర్యలు తీసుకుంటారని, ఎలా తీసుకుంటారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది మీ తరపు నుండి?
0: ఇందాక మనం చెప్పుకున్నాము 1098 కి అందరూ కూడా బాల్య వివాహం జరుగుతుంది అన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన వెంటనే సంబంధిత శాఖలైనటువంటి అంగన్వాడీ వాళ్ళు, మహిళా పోలీసు, అంగన్వాడీ సెంటర్ లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ వివాహం జరగబోయే ఇంటికి లేదా మండపానికి వెళ్తారు. బాలిక వయస్సు ఫస్ట్ ధృవీకరించుకుంటారు. అది ధృవీకరణ ఎలా చేసుకుంటారంటే ఆధారు లేకపోతే పాఠశాల యొక్క రికార్డు ఇవన్నీ తీసుకుని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు, క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే. అవసరమైతే మ్యాజిస్ట్రేట్ కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్టు, ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐపీసీ 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకో ఉంటారు. వరుడు, తల్లిదండ్రులు, పూజారులను కూడా హెచ్చరిస్తారు, లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు కానీ రోజు ఫాలోఅప్ అయితే చేయబడతాయి. అవసరమైతే బాలికను బాలికా సదనమునకు తరలిస్తారు. ఇక్కడ సిడబ్ల్యూసీ అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
1: వసంతాబాయి గారు, బాలికల విద్య, వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
0: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60-80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివి

0: అయితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90-95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక జయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి. దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
1: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
0: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరు పిల్లలు చదువుకునేలా విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
1: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
0: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు, మీరు సమాజం చూస్తోంది, ఇంటి గౌరవం భారం తగ్గుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస, ప్రమాదంలో గడిపేస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే లేదా ఉద్యోగం చేస్తే, తన కాళ్ల మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికీ ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
1: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పించిన ఈనాటి ఈ వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు, చిత్రగీతాలు కార్యక్రమంలో. ముందుగా వినండి బన్నీ చిత్రం నుండి మురళి ఎంఎం శ్రీలేఖ పార్థసారథి పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.

0: డిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: విజయవాడ బ్రాంచ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
4: చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బిల్లా చిత్రం కోసం హేమచంద్ర మాళవిక ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు మణిశర్మ.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
5: చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మురారి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ ఆలపించిన శుద్ధాల అశోక్ తేజ గీతం. సంగీతం అందించిన వారు మణిశర్మ.

0: ధరలు సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సంక్రాంతి చిత్రం నుండి కార్తీక్ చిత్ర ఆలపించిన పోతుల రవికిరణ్ గీతం. సంగీతం అందించిన వారు ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా బిజినెస్ మ్యాన్ చిత్రం కోసం సుచిత్ర ఎస్ తమన్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం. సంగీతం అందించిన వారు ఎస్ తమన్. తిరిగి 8:40 చిత్రకుసుమాలు కలుసుకుందాం. ఇప్పుడు చివరి పాట.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. రథయాత్ర ప్రారంభంతో పూరి పవిత్ర నగరం భక్తి పార్వశ్యంలో మునిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు రథాలపై కొలువుతీరగా శంఖారావాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాలతో మూడు రథాలు లక్షలాది మంది భక్తుల నడుమ శ్రీగుండిచా ఆలయం వైపుగా ముందుకు సాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి ఈ రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహత్తర ఊరేగింపు సమయంలో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రలతో కలిసి భక్తులను కలుసుకోవడానికి బయటకు వస్తారనేది ఒక ప్రసిద్ధ నమ్మకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆ మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశ ప్రజలకు ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని

0: రాష్ట్రపతి ఆకాంక్షించారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్యం వంటి విలువలను ప్రతిబింబిస్తుందని, భారతదేశపు గొప్ప నాగరిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రథయాత్రను భారతదేశపు శాశ్వత ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ పండుగ వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవలకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్, అనుసంధానం చేయబడిన ఈ రైలును స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఈ రైలును గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించినప్పటికీ ఈ మార్గంలో ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి చండీగఢ్కు వెళ్లి అక్కడ ఆరోగ్య, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలలో 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జలంధర్ను కూడా సందర్శించనున్నారు. ఆ ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కంటోన్మెంట్తో సహా పునర్నిర్మాణం చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. దేశ అభివృద్ధి, జాతీయ భద్రత రెండూ ఏకకాలంలో పురోగమించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ టెక్ సింపోజియంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సరిహద్దులు సురక్షితంగా ఉండటమే కాకుండా అనుసంధానించబడిన నూతన భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన నాగరికతకు ఆధునిక మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయన్నారు. నేడు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలే రాబోయే సంవత్సరాలలో దేశ నాగరికతను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ పౌరుడు నాగరికతకు దూరంగా ఉన్నట్లు భావించకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ
1: బీఆర్ఓ రాష్ట్ర కి ఏక అనివార్య శక్తి బనా రహేగా ఔర్ ఇస్కే లియే లగాతార్ నయీ నయీ టెక్నాలజీ అప్నాతే రహనా ఆజ్ కే సమయ్ కి యే సబ్సే బడీ జరూరత్ హై. యుద్ధ కా పెహలా మోర్చా కభీ కభీ సీమా పర్ నహీ బల్కి ఉస్ సడక్ పర్ బన్తా హై జో సైనిక్ కో సీమా తక్ పహుంచాతీ హై. ఇస్ లియే జో సడక్ బనాతా హై వహ్ భీ రాష్ట్ర కి సురక్షా కా ఉతనా హీ బడా ప్రహరీ హై. బీఆర్ఓ నే పిఛలే 6.5 దశకో మే అప్నే మోటో త్రమేణ సర్వం సాధ్యం అర్థాత్ శ్రమ్ సే సబ్ కుచ్ సంభవ్ హై కో పూరీ తరహ్ సే సాకార్ కియా హై.
0: భద్రత, ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ సభ్యదేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్యదేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయన్నారు. బిమ్స్టెక్ సభ్యదేశాలు తక్షణమే సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడిపి దాదాపు $5 ట్రిలియన్గా ఉందని అజిత్ దోవల్ పేర్కొంటూ
2: We strive to achieve a great future sharing prosperity and resilience for all our people. We have advanced and strengthened cooperation in fighting terrorism, combating transnational organized crime, cyber threats, meeting maritime challenges, and we are poised to combat new and emerging threats together.
0: వాతావరణ మార్పులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యానవన పంటల దిగుబడులను సాధించిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ఇప్పుడు రైతులతో కలిసి పనిచేయడానికి నేరుగా పొలాలకు వెళ్తున్నారని చెప్పారు. కేత్ బచావో అభియాన్ కింద ఎల్నినో ప్రభావానికి గురయ్యే అవకాశమున్న 728 జిల్లాలకు 1657 శాస్త్రీయ బృందాలు చేరుకుని సుమారు 1,00,000 మంది రైతులతో సంప్రదింపులు జరిపాయని ఆయన వెల్లడించారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ను ప్రారంభించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద యువ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలలో

0: ఆవిష్కరణలు చేయడానికి జాతీయ స్థాయిలో పోటీ పడతారని చెప్పారు. ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉడాన్ 2.0 కార్యశాల గురించి కేంద్ర మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ, ఈ నూతన పథకం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం అర్హతను విస్తరిస్తుందని, విమానయాన సంస్థలకు మద్దతును 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచుతుందన్నారు. అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు కార్యాచరణ నిర్వహణకు మద్దతునిస్తుందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తదుపరి దశ కోసం ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతునివ్వడం, నిర్వహణ మరమ్మత్తు, ఓవరాల్ MRO వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడిస్తూ,
1: the last 10 years we have laid a strong foundation for civil aviation through the Udaan scheme. We have created 90 aerodromes and then we have serviced more than 669 routes, 1.66 crore people of the country, and most of them who come from lower income, neo middle class and middle class, they have been able to utilize the Udaan scheme. So this has been the success for the last 10 years, and the government of India has given an outlay of 29,000 crores for the next 10 years for this.
0: భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 37 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి అవుట్ అవగా శ్రేయస్ అయ్యర్ 60 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వాతావరణం. రాబోయే 7 రోజుల్లో తూర్పు ఈశాన్య భారతదేశం, పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్లలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. రానున్న 3-4 రోజులు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరి జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవదాసు చిత్రం కోసం కార్తీక్ సుజాత ఆలపించిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు చక్రి

చిత్రకుస్మాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. గుండెజారి గల్లంతయిందే చిత్రం నుండి అనూప్ రూబెన్స్, శ్రావణి బృందం ఆలపించిన కృష్ణ చైతన్య గీతం. సంగీతం అందించిన వారు అనూప్ రూబెన్స్.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెళ్లి సందడి చిత్రం కోసం మనో ఎంఎం కీరవాణి శ్వేతనాగ ఆలపించిన జొన్న విత్తలు గీతం. సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో చివరిగా హలో గురు ప్రేమ కోసమే చిత్రం నుండి యాజీన్ నిజార్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం అందించినవారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం తిరిగి 9:30 ప్రసారమవుతుంది ఈరోజు రాత్రి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్పై మా ప్రసారాలను వింటున్నారు శ్రోతలు. రేపు 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం విశేషాలు వినవచ్చు. సమర్పణ శ్రీమతి జె. నిర్మల. ఇంకా శతవసంత సాహితీ మంజీరాలు, దుర్బాక రాణా ప్రతాప్ సింగ్ చరిత్ర గురించిన విశేషాలు కూడా వినవచ్చు. చదివిన వారు శ్రీమతి కె. సుభాషిణి. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 9:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆహా చిత్రం కోసం వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన సిరివిన్నెల గీతం. సంగీతం అందించిన వారు వందేమాతరం శ్రీనివాస్.

your lives for the sake of love, poor fellows. But we

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో తరువాత కింగ్డమ్ చిత్రం నుండి సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం. సంగీతం అందించిన వారు అనిరుద్ధ్ రవిచందర్.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం ఎమ్మెల్యే కార్తికేయన్ చిత్ర ఆలపించిన సాహితీ గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా వినండి, నిన్ను కోరి చిత్రం కోసం కార్తీక్ చిన్నమై పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు గోపీ సుందర్.

మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం రేపు రాత్రి 8 గంటలకు తిరిగి ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్పై మా ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో కర్ణపర్వం 3వ భాగం ఇప్పుడు వింటారు.

బ్రహ్మజ్ఞాని అయిన వ్యాసమహర్షికి ప్రణామం చేసి కర్ణపర్వం తృతీయ భాగం ప్రసంగిస్తాను. కర్ణుని నాయకత్వంలో రెండవ రోజు యుద్ధం జరుగుతోంది. కర్ణుడు మధ్యందిన మార్తాండుని వలె విజృంభించాడు. ధనుర్జ్యాటంకృతి దిగ్దిగంతములా మారుమ్రోయగా పాండవాగ్రజునిపై కవిసినాడు. ధర్మజుడు పరిగించిన బాణాలను వారించి చాపమును తృంచి మైమరువు భేదించగా అది సూర్యునికి అడ్డంగా ఉన్న మెరుగుతోడి మేఘం గాలికి కొట్టుకొని వైదొలగినట్లు ఊడిపోయింది. మణిమయ ఆభరణాలతో సుందరమైన కౌంతేయాగ్రజుని శరీరం నక్షత్ర సహితమైన ఆకాశం వలె ఉండి కర్ణుని బాణహతి చేత రక్తమయమై చిగుళ్లతో ఉన్న కల్పవృక్షం వలె ఉన్నది. ఇట్టి స్థితిలో కూడా యుధిష్ఠిరుడు సార్థకనాముడై చెలించకుండా రాజధర్మ దీక్షాబద్ధుడై నిలిచాడు. దర్పించి ఎదిర్చిన ధర్మనందనుని గాయపరిచి అతని సూతుని చంపి కేతువును తృంచాడు కర్ణుడు. ఇంతలో సాత్యకి శిఖండి దూసుకొనొచ్చి రాధేయుని అడ్డి అతని బాణాల చేత విరధులైనారు. కర్ణుడు వారిని వదిలి మరల ధర్మనందనుని పరీక్షితాంగుని చేయగా ధర్మజుడు యుద్ధరంగం నుంచి వెదక్కి మర్రిపోయాడు. అట్లు పోచున్న అతనిని వెంబడించి కర్ణుడు, ఓ ధర్మరాజా, సుక్షత్రియ కులంలో పుట్టి ధర్మాధర్మములను తెలిసినవాడవై ప్రాణాలకి భయపడి యుద్ధభూమి నుండి పారిపోవుట తగునా? రాజనీతి నీకు తెలియనట్లున్నది, బ్రాహ్మణాచార వేదివి కదా, హాయిగా యాగాధ్యయనములలో కాలం గడపరాదా? యుద్ధం మాని ఇంటికి పో, లేక కృష్ణపార్థుల దగ్గరకైనా పో, మీ ప్రాణం తీయునిరే, పోపో అని హేళనగా అన్నాడు. కుంతికి తానిచ్చిన

మాటకు కట్టుబడి కర్ణుడింతకు పూర్వమే భీముని, నకుల సహదేవులను వదిలిపెట్టాడు. ఇప్పుడు పాండవాగ్రేసరిని చంపే అవకాశాన్ని కూడా వదులుకొన్నాడు. సిగ్గుతో ధర్మరాజు అక్కడి నుండి తొలగిపోగా అతని సైన్యం కూడా వెనుతిరిగింది. కర్ణుడు, ధార్తరాష్ట్రుడు ఆ సైన్యాన్ని వెంబడించిపోగా ధర్మరాజు తిరిగి వారిని ఉత్సాహపరిచి యుద్ధోన్ముఖుల్ని చేశాడు. వృకోదర పురస్సరంగా పాండవ సైన్యం విజృంభించింది. భీమసేన సైనేయులు, ధృష్టజ్యుమ్నాది అధిక ప్రౌరులు తమ శౌర్య ప్రతాపాగ్ని జ్వాలలు మండించగా గురుబలం భయపడి పారిపోయింది. ఎంతో కష్టంతో కర్ణుడు ఆ మూకలన్నింటినీ మరలా పురికొల్పి భీమసేనని ఎదిరించాడు. అప్పటికే ధర్మజుడు శృతకీర్తి సెందనమెక్కాడు. సాత్యకి, దృష్టజ్యుమ్నులకు ఆ రాజుని క్షేమంగా చూసుకోండి అని అప్పగించి తాను కర్ణుంతో తలపడ్డాడు భీమసేనుడు. ఈనాడు తానో కర్ణుడో ఎవరో ఒకరు తెగుట నిశ్చయము అని, నరనాథుడైన ధర్మనందనుని కాచుకొని యుద్ధం చేయండి అని భీముడు వారికి చెప్పి కర్ణుని దశ తేరుపోనిచ్చాడు. శల్యుడు కర్ణునితో, అనిరాత్మజుడు మనపై ఎత్తివచ్చాడు చూచితివా కర్ణ, ఆ వత్సు విధానం చూస్తే తన కోపానికి మనలను ఆహుతి చేసేట్లే ఉన్నాడు, జాగ్రత్త సుమా. అలిగిన మూడు లోకములనైనను చీరికి చేకొనండి తండు, అలఘు పరాక్రమ స్ఫురణుడు అర్జున సూనుడు ఆత్మపుత్రుడున్ పులిసిర కాని కోపమున పొంగడు నాడును నాడున్, ఇంత దోర్బలమును శౌర్యసారము తిరంబై చూపరు మెచ్చచూపుమీ అని భీముని పరాక్రమాన్ని తేలిగ్గా అంచనా వేయవద్దని, అప్రమత్తుడవై యుద్ధం చేయమని హెచ్చరించాడు. కర్ణుడు, అవును, అతడు కీచక శతాన్ని చంపినవాడు, బలాఢ్యుడుగా ప్రసిద్ధికెక్కినవాడు అయిన వృకోదరుడని తెలుసులే, కానీ అతన్ని మదమణచడం నాకొక లీలా మాత్రం, రథం నాతనికి ఎదురుగా పోనీ అన్నాడు. మద్రభూపతి భీముని దిక్కుగా రథం తోలుకొని పోయాడు. కర్ణభీముల యుద్ధం భయంకరంగా సాగింది. ఒకరిపై ఒకరు బాణాలు కురిపించుకున్నారు. నారాచములు వేయించుకొని, కత్తళాలు చీల్చుకొని అంగాలు గాయపరుచుకున్నారు. కళ్ళ నిప్పులు రాలుచుండగా భీముడేసిన ఒక భల్లం పిడుగుపడ్డట్లుగా కర్ణుని వక్షస్థలంపై పడి కర్ణుడు మూర్ఛపోయి రథంపై పడిపోయాడు. అతని సైన్యమంతా భయంతో చిందరవందరగా పారిపోయింది. అనిలజుడు తన రథమును కర్ణుని రథం దగ్గరగా రానిచ్చి, ఈ నీచుని నాలుక తెగొస్తాను అని కత్తి దూయబోగా శల్యుడు అతని వారించి, భీమా, ఇతడు మూర్ఛదశలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో నాలుకను కోసినట్లయితే ఇతడు మరణిస్తాడు. కర్ణుని చంపుటకు అర్జునుడు ప్రతిన పూనినాడు కదా, నీవు చంపినట్లయితే అర్జునుడు నొచ్చుకుంటాడు, కనుక వదిలిపెట్టు అన్నాడు. భీముడది గ్రహించి, నిజమే, ధర్మరాజును కర్ణుడింత అవమానించాడు అనే కోపంతో ఆ విషయమే మర్చిపోయాను. నీవు గుర్తుకు తెచ్చి మేలు చేశావు. ఈ దురాత్ముడు ఆనాడు సభలో ద్రౌపదినన్న అసభ్యములైన మాటలు విని కూడా ధర్మరాజునడగల గౌరవంతో కోపం దిగమ్రింగుకున్నాను. ఆ ప్రతీకారం ఈనాడు తీర్చుకోవాలి అనుకున్నాను. కానీ నేనట్లు చేసినట్లయితే మానధనుడైన ధనంజయుడు తన ప్రతిజ్ఞ వ్యర్థమై దుఃఖభారంతో మరణిస్తాడు. ఈ ప్రమాదం నీవు గుర్తు చేయడంతో వారించబడింది. నీవు చేసిన మేలుకి కృతజ్ఞుణ్ణి అన్నాడు. భీముని చేతిలో కర్ణుడు పొందిన అవమానాన్ని చూచి దుర్యోధనుడు తమ్ములను, కుమారులను భీమునిపైకి పంపాడు. భీముడు ధార్తరాష్ట్రుల్లో ఆరుగురిని, అనేక సైనికుల్ని మట్టుపెట్టగా ఇంతలో కర్ణుడు తెప్పరిల్లి క్రుద్ధుడై మరల భీముడిపైకి యుద్ధానికి వచ్చాడు. మారుతి వేసిన ఒక వాడి బల్లెం కర్ణుని వక్షస్థలంలో గుచ్చుకొన్నది. కర్ణుడు కంపిస్తున్న పర్వతం వలె ఘూర్ణితాకారుడై ఒక్కసారిగా అనేక శరములను భీమునిపై వేసి అతడి గుర్రాల్ని పడవేశాడు. భీముడు తన గదం తీసుకుని రథం దిగి కర్ణునిపైకి పోయాడు. అప్పుడు కౌరవసేనలోని ఏనుగులు సూర్యుని కప్పివేసే మేఘాల వలె భీముని కప్పివేశాయి. భీముడా ఏనుగులని మావటీలతో సహా కింద పడేశాడు. శకుని 3000 ఆశ్విక దళంతో అతనిపై విజృంభించగా ఆ వాయునందనుడు దారుణ రణం అనర్చి నాశనం చేశాడు. ఇంతలో రాధేయుడు ధర్మరాజుతో పోరుచు అతని రథసారథిని చంపగా ధర్మరాజు ఆ రథాన్ని తోలుకొని వెనుదిరిగిపోతున్నాడు. అంగపతి అతన్ని వెంబడించుట చూచి భీముడు అడ్డుకొన్నాడు. భీముడికి, సాత్యకి, కర్ణునికి కృప సౌబల కృతవర్మ అశ్వత్థామలు సహాయులై నిలిచారు. ఇరువాగులు ఉప్పొంగి ప్రవహించడంతో నెత్తురు వరదలై పారింది. భూదేవి ఎర్రని ముసుగు ధరించినట్లు కనిపించింది. అస్త్రశస్త్రపాతముల చేత నెత్తురు కమ్మిన శరీరములు ఓడి ఏనుగులు గైరిక నిర్జరములతోటి పర్వతాల వలె అగుపించాయి. ఒక వంక సంక్షప్తకులు అర్జునుని రథముపై ఉరికారు. అర్జునుడు అందులో కొందరిని తునుమాడి కృష్ణునితో సగర్వంగా, రథం కదలడానికే వీలు లేకుండా సైన్యమిట్లా ఆక్రమింపగా నేను

తప్ప ఏ రాజపుత్రుడైనా ఇట్లు విక్రమింప నేర్చునా అంటాడు. చూడు కృష్ణ, ఇప్పుడేమి చేయుదునో అని భుజంగాస్త్రం వేసి వైరి సైన్యం అంతటినీ ఒక్కటిగా కట్టివేశాడు. త్రిగర్త దేశాధిపతి వెంటనే గరుడాస్త్రం వేయగా గరుడపక్షులు వచ్చి నాగపాశాన్ని చీల్చివేచాయి. సుశర్మ వెంటనే గాంధీవిపై తూపులు పరపి మూర్ఛిల్ల చేశాడు. అర్జునుడు ఆ విధంగా మూర్ఛపోయి రథంపై పడడంతో కౌరవ సైన్యమంతా సుశర్మ వేటుకి అర్జునుడు చచ్చెను అని పెద్దగా సంతోషంతో అరిచారు. అంతలోనే అర్జునుడు తేరుకుని విలయాంతకుని వలె విజృంభించి 10,000 మంది సంక్షప్తకులను యమపురి కంపాడు. శిఖండి కృపాచార్యంతో తలపడి ఓడి తొలగిపోయినాడు. ధృష్టజ్యుమ్నుడు కృపాచార్యుని పరాభూతిని గావించాడు. అశ్వత్థామ ధర్మరాజు నిద్రించి ఒక దశలో పాండవుల పని ఇంకా అయిపోయింది అనేట్లుగా చేయగా ధర్మరాజు సుస్థిరుడై నిలిచి, ఓ గురుపుత్ర, బ్రాహ్మణుడవయ్యుండి జపతపములతో కాలం గడపవలేగాని నీకు యుద్ధము చేయుట తగునా? నీవెంత మిడిసిపడినా మమ్మల్ని గెలవలేవు. కౌరవులను మేమెట్లయినా గెలిచి తీరుతాం అన్నాడు. అశ్వత్థామ ఏమీ మాటలాడక అంపవెల్లిలో ధర్మజుని ముంచెత్తి అతడు యుద్ధభూమి నుండి వైదొలగునట్లు చేశాడు. దుర్యోధనుడు కవలలపై విజృంభించి ధృష్టజ్యుమ్నునిచే విరధుడైనాడు. అర్జునుడు సంక్షప్తకులను ఓడించి కౌరవ సైన్యంపై విజృంభించగా సింహాన్ని చూచిన లేళ్లవలే వారంతా పారిపోయినారు. అశ్వత్థామ అర్జునునితో తలపడదల్చి ఆ ఫల్గుని బిగ్గరగా పిలిచి, బ్రాహ్మణుడగుటచేత నను తగియడు అతిథిగా మనంబున తలంచి నీవు మన్నించదవేని వచ్చద నీ పాలికి అనగా సంగ్రామమొసగుము ఆతిథ్యముగన్ అని గడుసుగా పోరాటమునే ఆతిథ్యంగా అడిగాడు. అశ్వత్థామతోడి పోరులో అర్జునుడు కొంత మెత్తపడసాగాడు. అప్పుడు పద్మనాభుడు కోపించి, ఏమిది అర్జున, నీ చేతిలో గాంధీవం స్థిరంగా లేదా? రెక్కల బలం కొరవడిందా? లేక బ్రాహ్మణుడు గురుసుతుడు అనే గౌరవంతో సరిగా పోరాడదలుచుకోలేదా అని హెచ్చరించేసరికి అర్జునుడు రోషసంరంభంతో, నన్ను నా గాంధీవమునే చులకన చేస్తావా? చూడు నా ప్రతాపం అని గురుతనూజుని అస్త్రప్రతానమును, ధనువును, కేతనాన్ని తునుమాడాడు. ఇంతలో అంగ వంగ నిషాద కళింగ బలాలన్నీ అర్జునునిపై పడగా అదను చూచుకొని అశ్వత్థామ అతన్ని, సారథి అయిన కృష్ణుని కూడా మరింత బాధించాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని పురికొల్పుతూ, అర్జున, వీని ఏపు అణిచివెయ్యి. తెగులుకి తగ్గ మందు వేసి రోగం వెంటనే మాన్సకపోతే అది ప్రాణాంతకం అవుతుంది సుమా. కాని అని ప్రోత్సహించాడు. దాంతో అర్జునుడు విజృంభించి గుణాన్ని సారించి, శిరమున కంఠదే

అగ్గురుసుతు తేరు కయ్యమునకున్ కడు దవు తొలంగ భువరా. ఆ విధంగా అర్జునుని పరాక్రమానికి తాళలేక అశ్వత్థామ వైదొలగిపోయి కర్ణుని దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడు తరువాత మగధపతిని చంపి ధృష్టజ్యుమ్నుని అశ్వత్థామ బారి నుండి రక్షించాడు. రాధేయుడంతలో పాండవేయ పాంచాలాది యోధులను కలచివైచి మరల ధర్మరాజుని మార్కొని అతని శిరస్త్రాణాన్ని పడేసి రథ్యములను కూల్చివేశాడు. ధర్మజుడు సహదేవుని తేరెక్కగా కర్ణుడు వారిరువురినీ గాయపరిచాడు. శల్యుడంతలో జోక్యం చేసుకున్నాడు. చేసుకుని కర్ణునితో ఇట్లా అంటాడు, కనుగొని శల్యుడిట్లని ఏ కర్ణునితో, ఇది ఏల ధర్మనందనుపై ఆగ్రహించదు హితం బగు కార్యమే, ఇమ్మహీషున్ని వనింతెగటార్చినట్లయినా అర్జునుడు ఉత్కట శోక రోషముల్పెనగొన నిన్నున్ కౌరవులన్ పీనుగు పెంటలు చేయకుండునే. అయినా అర్జునుని రూపుమాపినచో అది నీ శౌర్యానికి నిదర్శనం కాని ధర్మజుని చంపి ఏమి ఫలం? ఇలా అంటూ శల్యుడు కర్ణుని దృష్టిని మరల్చి ధర్మరాజును రక్షించే ప్రయత్నం చేశాడు. కర్ణ, అదిగో అటుచూడు, దుర్యోధనుడు భీముని చేతిలో పడిపోతున్నాడు. ఇప్పుడు కనుక దుర్యోధనుడు వాయునందని చేతిలో మరణిస్తే నీవు ధర్మరాజుని కవలల్ని చంపడం వృధా కదా. ముందు దుర్యోధనుణ్ణి రక్షించు అన్నాడు. కర్ణుని దృష్టి అటు మరలగానే ధర్మరాజు నకుల సహదేవతలతో పారిపోయి శిబిరంలో తలదాచుకున్నాడు. శిబిరంలోకి వెళ్ళి తన ఒంటికి గుచ్చుకున్న బాణాలన్నీ పీకించుకున్నాడు ధర్మరాజు. అయినా హృదయానికి నాటిన పరాభవ శల్యం అతన్ని దహించి వేస్తోంది. నకుల సహదేవుల వంక చూచి ఇంకా మీరిద్దరూ భీముని దగ్గరికి వెళ్ళండి అని పంపేశాడు. అశ్వత్థామతో భీకర యుద్ధం చేస్తున్న అర్జునుడికి ఈ విషయాలు ఏమీ తెలియలేదు. తనను కృష్ణుని నొప్పించిన అశ్వత్థామను భీకరోదగ్రుడైన అర్జునుడు నుగ్గుగా కొట్టి తరిమివేశాడు. గురుపుత్రుడే అతను ధాటికాగలేక పారిపోవడాన్ని చూసిన దుర్యోధనుడు కర్ణునితో, నీవు తప్ప పాండవుల నోడి

పలకజాలిన వారు లేరు, విక్రమించమని ప్రోత్సహించాడు. ఆనాడు తనను ఓడించి విడిచిపెట్టిన భీమునిపై కర్ణునికి కోపం కంఠదగ్నంగా ఉంది. బాల్యమాది అర్జునునిపై ఉండే మాత్సర్యం అది సరేసరి. ఇవి రెండూ కలిసి భీమార్జునులిద్దరినీ మట్టుపెట్టాలి అనే నిర్ణయానికి వచ్చాడు కర్ణుడు. శల్యునికి తన ప్రతాపం చూపించి అతడికి తనపై గల అభిప్రాయం తప్పు అని రుజువు చేయాల్సిన బాధ్యత ఇంకొకటి ఉన్నది. ఈ స్థితిలో కర్ణుడు, కనుగొను మిప్పుడేను మురఘస్మరూపార్థుని భీమసేను నింతుని మెద అస్త్ర సంపదయు దోర్విభవంబు

0: చేయాల్సిన బాధ్యత ఇంకొకటి ఉన్నది. ఈ స్థితిలో కర్ణుడు, కనుగొనుమిప్పుడేను మురఘస్మరూపార్థుని భీమసేను నింతుని మెద అస్త్ర సంపదయు దోర్విభవంబును శౌర్యసారమున్ జనులకు నెల్ల తెల్లముగా నాదగు పూనిక సారమీద మేదిని కురునాథుడొక్కడే అతి స్థిర సౌఖ్యత నేలునట్లుగన్ అని శల్యునితో రథం చాలా నేర్పుగా నడపాల్సుమా అంటాడు. ఈర్ష్య, కోపం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, కర్తవ్య దీక్ష ఇవన్నీ కలిసి ముప్పిరిగొన్న ఆ సమయంలో కర్ణుడు దుర్నిరీక్ష తేజోవిరాజితుడైనాడు. శత్రు సమూహాన్ని సర్వసంహారం చేసే భార్గవాస్త్రం ప్రయోగించాడు. ఆ మహనీయ ఆయుధ విన్యాసం ఎలా ఉన్నది?
1: ఘోరానేక శరకృతిన్వరగి సంక్షోభంబుగా వింసుచున్ తేరుల్ తృంగగవరణంబులు ధరంత్రంగ అశ్వాలి నుగ్గై రక్తంబున తేలగా భటజయం వత్యంత చూర్ణీకృతాకారత్వంబు భజింప కేళిసలిపెన్ కౌంతేయ సైన్యంబునన్.
0: కర్ణుని చేతి నుండి విడలిన ఆ అస్త్రం రథాలను విరగ్గొట్టింది, ఏనుగులను గుర్రాలను కింద పడేసింది, భటులంతా నుగ్గునుగ్గైనారు. ఆ విధంగా పాండవ సైన్యంపై వీరవిహారం చేసింది భార్గవాస్త్రం. సైనికులందరూ హాహాకారాలు చేస్తూ, ఓ అర్జున, శ్రీకృష్ణ మమ్మల్ని రక్షించండి అంటూ దీనంగా వేడుకొన్నారు. గాంధీవి అది చూచి కృష్ణంతో ఇలా అన్నాడు, తేరిచూడరాకుండా ఉన్న ఆ కర్ణుని చూచావా కృష్ణ? ఆ దర్పము, ఆ కోపము, ఆ ఉగ్రత మండిపోతున్నాడు. ఇప్పుడు మనం ఎదిరిస్తే ఓటమి తథ్యం. నేర్పుగా తప్పుకోవాలి. జయార్థులమైన మనం మూర్ఖంగా ప్రవర్తించరాదు. అదను చూచి శత్రువును ఎదుర్కొనవలసి ఉంది.
1: పట్టపగలింటి సూర్యుని పగిదిన్ కర్ణుడు గ్రమూర్తి అయి వెలుగుతునున్నవాడు. పట్టపగలింటి

అడయవచ్చు అంటూ ఉండగా కృష్ణుడు భీముని కోసం చూశాడు. కర్ణుని మార్కొని భీముడు యుద్ధం చేయడం కనిపించింది. దృష్టజ్యుమ్న శిఖండి సాత్యకి ద్రౌపదేయాది రథికులు అతనికి అండగా ఉన్నారు. సరే, అంత ప్రమాదం లేదు, కొంతసేపటి వరకు భీముడు నిలువరించి పోరాడగలడు అని నిశ్చయించుకున్నాడు కృష్ణుడు. పార్థుడు కొంత అలసట తీర్చుకొని వచ్చిన పిదప కర్ణునెదిరించుట మేలు అని నిర్ణయించాడు. రథమును దూరంగా తీసుకుని పోయి, అర్జున, మనం అశ్వత్థామతో పోరాడుతున్నప్పుడు ధర్మరాజు కర్ణునితో యుద్ధం చేయడం చూశాను. ఇప్పుడు ధర్మరాజు ఎక్కడా కనబడటం లేదు. కర్ణుని చేతిలో గాయపడ్డాడో ఏమో. ఆ రాజు స్థితి చూచివచ్చి నీవు కర్ణునితో తలపడుదువుగాని, పోదం రా అన్నాడు. అర్జునుడప్పుడు యుధిష్ఠిరుడు రణభూమిలో లేకుండుటను గమనించాడు. అయ్యో, అన్న ఏమైనాడో అనుకుని మరల తమకు సర్వరక్షకుడైన అచ్యుతుడుండగా ఆపద ఎట్లు వచ్చును అనే విశ్వాసంతో బహుశ కర్ణుని నారాజములు ఒడలంతా గుచ్చుకున్నవి కదా, ఆ శారీరక మనోబాధలు తీర్చుకొనుటకు శిబిరానికి వెళ్ళి ఉండవచ్చునులే అని సమాధానపడ్డాడు. అయినా యుధిష్ఠిరుడైన తమ అన్న అట్లు యుద్ధభూమి నుండి తాత్కాలికంగా అయినా శిబిరానికి పోవడం అతడికి బాధ కలిగించింది. ద్రోణాచార్యునంత వీరంతో పోరాడి కూడా అక్షీణధృతితో సమరక్షోణిలో నిలిచిన అగ్రజుడు చివరికి కర్ణుని చేత ధైర్యమును కోల్పోయిన కదా అని వ్యధ చెందాడు. భీముని చెంతకేగి, నీవు అన్నేమైనాడో చుచ్చిరా, నేను సేనాముఖమున ఉంటాను అన్నాడు. భీముడు తానట్లు పోరాటం మధ్యలో వెళ్లినచో జనులు తనను పోరుకు భయపడి పారిపోయేనంటారు కాన, తాను పోను అన్నాడు. అర్జునుడు, నాకు పోవటకు వీలులేదు, సంక్షప్తకులు నాపైకి వచ్చుతున్నారు అని ఆ వచ్చే సైన్యాన్ని చూపించాడు. వారిని కూడా నేనే ఎదిరిస్తాను, నీవు పోయి ధర్మజుని అరసిరా అని భీముడు అర్జునుడిని పంపించాడు. అర్జునుడు అంగీకరించి కృష్ణునితో, మా అన్నను చూచే వరకు నాకు ఆతృతగా ఉన్నది, మనసు కలత చెందుతున్నది, తొందరగా రథం పోని అన్నాడు. కృష్ణుడు భీమునితో, ధర్మరాజు క్షేమం తెలుసుకుని రావలసి ఉన్నది కాన తాము పోతున్నామని, కురుసైన్యమును ఎదిరించి గెలుపుకొనుమని దీవించినట్లుగా చెప్పి రథం త్వరత్వరగా పోనిచ్చాడు. కృష్ణార్జునులు శిబిరానికి వచ్చి ధర్మనందుని మందిరానికి వెళ్లారు. అక్కడ ఒంటరిగా ధర్మరాజు పడుకొని ఉన్నాడు. అమ్మయ్యా, క్షేమంగా ఉన్నాడు కదా అని ఊరడిల్లి వారు అతనికి నమస్కారం చేశారు. కర్ణుని చేతాను పడిన పరాభవానికి కుతకుతలాడుతున్న ధర్మరాజు, కృష్ణార్జునులు కర్ణుని వధించి ఆ శుభవార్తతో తన చెంతకు వచ్చారు అని అనుకుని సంతోషించాడు. తాననుభవించిన మనోవ్యధ కప్పిపెట్టుకున్నా ఆగలేదు. తానోడినది ఒక సాధారణుడి చేతిలో కాదు, అసమాన వీరుడా కర్ణుడు, అందుకే తాను వెనుదిరగవలసి వచ్చింది అని తన చర్యను సమర్థించుకోవడం అనుకోకుండానే అతని మాటల్లో కనిపిస్తుంది. సురలైనంచెలమెత్తి

కర్ణు నిరణక్షోణింజయిం పంగనెర్తురే అవ్వీరుడు జమదజ్ఞ కలిశాస్త్రుండు యుద్ధతేజంబునందొర సప్తార్చికి లావునన్ పవనుతో తుల్యుండు కల్యుండు సంగర సంక్రీడలయందు పేర్కొనదగున్ గాంభీర్య ధైర్యంబులన్ అని కర్ణుని పరాక్రమ ఔన్నత్యాన్ని పొగుడుతాడు. అటువంటి వీరుని తెగటార్చి మీరేమాత్రం గాయపడకుండా వచ్చారు, నాకెంతో సంతోషంగా ఉంది అని తనకు కర్ణునికి యుద్ధం ఎలా జరిగిందో, ఏ పరిస్థితుల్లో తాను వెనుదిరగవలసి వచ్చిందో చెప్తాడు. మనిషికి ఎవరి వల్లనైనా విపరీతమైన భయం ఉంటే గుండెలరచేతిలో పెట్టుకుని జీవిస్తూ తన ఆ శత్రువు చనిపోయాడని, ఇంకా లేడు అని తెలిసినప్పుడు ఎంత హాయిగా ఊపిరి పీల్చుకుంటాడో లోకంలో తెలిసిన విషయమే. ధర్మరాజు అటువంటి స్థితిలో ఉండి ఇట్లా అంటున్నాడు. 13 సంవత్సరాలు అరణ్య అజ్ఞాతవాసాల్లో ఉన్నప్పుడు ఈ కర్ణుని దర్పం ఎలా అణచగలనా దేవుడా అనే ఆలోచనలో నిద్రాహారాలు లేక పరితపించాను. యజ్ఞపశువు విప్రులు తనను పట్టవచ్చినప్పుడు భయంతో వణికిపోతూ ఉండేవాణ్ణి. ఎప్పుడూ ఆ కర్ణుని ముఖమే నాకు కనిపిస్తూ ఉండేది. భీష్మద్రోణుల వల్ల చేకూడా పొందని పరాభవం వాని వల్ల నాకు కలిగింది. చివరికి, ఓ అర్జున, నీ వంటి వీరుడైన తమ్ముని వలన నా బాధ తొలగింది. అంతటి యోధుడైన కర్ణుని ఎట్లా చంపగలిగావు? ధార్తరాష్ట్రులందరూ అతనికి సహాయులై ఉండి ఉంటారు కదా. అర్జునుని వధించి తీర్తాను అని బీరాలు పలికిన అతనికి మంచి గుణపాఠం చెప్పావులే. ద్రౌపదిని ఆనాడు అంతమాట అంటాడా ఆ సభలో? ఈనాటి వరకు ఆ పలుకులు ఆరని పుండులాగా నన్ను బాధిస్తూనే ఉన్నాయి సుమా. నీ దౌర్బలంతో ఇప్పుడు ఆ బాధను పోగొట్టావు. గర్వంతో మిడిసిపడే అతని శిరస్సు వాళ్లంతా ఏడుస్తూ చూస్తూ ఉండగా రణభూమిలో కింద దొర్లిపోయింది కదా. అసలు అతన్ని ఎలా చంపావు? బాణవర్షం కురిపించా లేక బల్లెంతో వక్షస్థలంలో పొడిచి చంపావా? చెప్పు అర్జున అంటూ ఇలా సంతోషంతో ఉక్కిరిబిక్కిరై ఒకే బిగిన మాట్లాడుతున్న ధర్మరాజుతో అసలు పరిస్థితి ఎలా చెప్పాలో అర్జునుడికి తోచలేదు. అంత ఆనందంతో తనను పొగుడుతున్న అన్నకి తాను కర్ణుని చంపలేదు, అతన్ని ధాటికి ఆగలేక ఇలా వచ్చాను అని చెప్పడానికి నోరు రాలేదు. కానీ చెప్పక తప్పదు. ఈ స్థితిలో ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే మొదట్లోనే అదే విషయం చెప్పకుండా కొంత ఆలస్యం చేసి ఆ మాట ఈ మాట చెప్పి చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్తారు. అదే చేశాడు అర్జునుడు కూడా. నేను సంక్షప్తకులతో పెనుగుతుండగా అశ్వత్థామ పెద్ద సైన్యంతో వచ్చి నన్ను చుట్టుముట్టి స్వాతికార్తిలో కురిసే వర్షంలాగా కుండపోతగా బాణవర్షం నాపై కురిపించాడు. నేనెట్లో అతని మదమణిచి నీ కొరకు చూచేసరికి నీవెక్కడా కనిపించలేదు. చతురంగబలంతో వచ్చి మన సైన్యాన్ని ఎదిరించిన కర్ణుని భీముడు ఎదిరించి పోరాడుతున్నాడు. నీవు శిబిరానికి వచ్చిన విషయం తెలిసి నీ క్షేమం తెలుసుకునేళ్లాలని నేను ఇలా వచ్చాను. క్షేమంగా ఉన్న నిన్ను చూచాను, ఇప్పుడిక పోయి కర్ణుని శిరస్సు ఖండించి నీ తాపం చల్లార్స్తాను అన్నాడు. అంతేకాదు, జరిగిన దానికి ధర్మజుడు చింతిల్లవలసిన పని లేదని, అతని దుఃఖాన్ని తగ్గించడానికై ఇలా అంటాడు. అగ్రజ, కర్ణుడు నిన్ను ఓడించాడని నీవేమి బాధపడకు. తనను నమ్మి యుద్ధానికి దిగిన దుర్యోధనునికి సంతోషం కలిగించడానికై ఈ కొంచెమైనా చెయ్యాలి కదా. అతడు కొంతైనా తన పరాక్రమం చూపాలి కదా. ధనురాచార్యుని చావు చూచి తగరాధానందనుండా సుయోధను నింతమ్ముల వారి సైన్యములనంతా కాచువాడై రణంబునకున్పునుట ఇంతసేయవలదే భూపాల. ఏ పారి మండునే ఆ రంగల దీపము అట్ల తడు మండుంగాక ఏనార్చదన్. ఆరిపోవచ్చిన దీపం ఒక్కసారిగా పెద్దగా మండినట్లే అతడు నీపై విజృంభించాడు. ఇక చూడు, నేను వాని ఆర్పివేస్తాను అని చెప్పి తన మాట పొల్లుమాటగా తలంపకుము అని, అది తన ప్రతిజ్ఞ అని కర్ణుని తల దృంచలేకపోతే బ్రాహ్మణులకు వాగ్దానం చేసిన సంపదను ఇయ్యకుండా మాట తప్పే పాపకర్ముని వలె తనను పరిగణించుమని చెప్తాడు. ఇంకా తడయుట మంచిది కాదు, అనుజ్ఞిచ్చి పంపు అని అర్థిస్తాడు. ధర్మరాజుకి ఈ మాటలు కర్ణశూలముల వలె గుచ్చుకొన్నాయి. ఇంతకాలం అర్జునునిపై ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నాడు తాను. ఆ అర్జునుడు కర్ణుని వధించకుండానే తనను చూడవచ్చాడు. అది తనకు మరణం కంటే దారుణంగా ఉంది. గోరు చుట్టు మీద రోకటిపోటన్నట్లుగా తానే యుద్ధభూమి నుండి వైదొలగి వచ్చి చులకనైనాడు. దానిపై అర్జునుడు కూడా అట్లే వచ్చాడు అనే విషయం సహించరానిదయింది. తన ఆశలన్నీ వమ్మయ్యాయి. ఆ బాధలో తమ్ముని తూలనాడుతున్నాడు. విను, కర్ణునకేనోడిదిననేటికి నీవును ఒడితి అనిలజ మాద్రి తనయులు మున్నే ఓడిరి మనతో కూడంగా కంసమర్దనుడోడిన్.
మనం ఐదుగురం ఎలా

ఎంతగానో ఓడిపోయాము. కాలాంతకుని వంటి కంసుని అవలీలగా సంహరించిన శ్రీకృష్ణుడు కూడా మనతో కూడిన పాపానికి తానూ ఓడిపోవలసి వచ్చింది అని వ్యంగ్యంగా అంటాడు. ఇంకా మనం యుద్ధానికి పోనవసరం లేదు, అడవికి పోయి తాపసుల వలె జీవితం వెళ్లబుచ్చవచ్చు, లేకపోతే ఊరికే గొప్పలకి పోక వినయంగా గురునాథునికి సేవ చేసుకుంటూ ఉండవచ్చు అంటాడు. ఇన్ని మాటలన్నా తమ్మునిపై కోపం చల్లారలేదు. ఇంతకుముందే కర్ణుని గెలుచుట నాకు అసాధ్యమని నీవు చెప్పినట్లయితే నేను యుద్ధానికే దిగి ఉండేవాడిని కాదు కదా. అంతంతలు ప్రతిజ్ఞలెందుకు చెయ్యాలి? నన్నిట్లా అవమానం ఎందుకు చెయ్యాలి? శత్రువుల ముందు ఎత్తి కుదేసినట్లయింది. నిన్నెందుకు అనవలెనులే, నువ్వు పుట్టినప్పుడు దివ్యవాణి కూడా కురుసంఘమునితడు గెలుచును అని పలికిందే. ఓ, అది కూడా బొంకరియేనా? తపోధనులు కూడా మమ్మ అవమానించిరా? ఆ దివ్యవాణి పలుకుల్ని ఆధారంగా చేసుకునే దుర్యోధనంతో యుద్ధానికి సిద్ధపడ్డాను. ఈ అర్జునుడింత పిరికివాడై రాధేయుడికి భయపడువాడు అని నేను అనుకోలేదు. అయ్యో, అన్యాయంగా బంధుమిత్రజనులెందరో ప్రాణాలు కోల్పోయినారు కదా. దేవతలిచ్చిన రథం, గుర్రాలు, కపిధ్వజం, తాటి చెట్టంత గాండీవం ఈయనగారికున్నాయి. సాక్షాత్తు శ్రీహరి ఈయనకు సారథ్యం చేస్తాడట. ఇన్ని ఉన్నా కర్ణునికి భయపడి పారిపోయి వచ్చాడు ఈ అర్జునుడు. యుద్ధంలో కర్ణుని చూచి పారిపోతాడు అర్జునుడు అని దుర్యోధనుడు అననే అన్నాడు కదయ్యా. నేనే ఆ మాట నమ్మక మోసపోయాను అని వాపోయాడు ధర్మరాజు. తన చర్యను సమర్థించుకుంటూ ఆ భీముడు నన్ను శిబిరానికి వెళ్లమని బలవంతం చేశాడు. సుయోధనాది కౌరవులందరూ చూస్తూ ఉండగా కర్ణునితో పరాభవించబడి ఇంకా జీవంతో ఉన్న నాకు ఎవరు దిక్కు? ఆ చిన్నవాళ్ళు అభిమన్యుడు, హైడింబుడు బ్రతికి ఉన్నా ఇలా జరిగి ఉండేది కాదు కదా అని అర్జునునితో ఇలా అంటాడు. మనను కన్నాకు వలె కాపాడే శ్రీహరి ఉండగా ఎందుకు భయపడి పారిపోయి వచ్చావు? పోని, నీ గాంధీవాన్ని ఆ కృష్ణునికి ఎరవుగా ఇచ్చి నీవు సారథివై ఆయన్నే రథికునిగా చేయలేకపోయావా? చేయవలసిన పని అతడే చేసి ఉండేవాడే. ఆ గాంధీవన్ నీకేమన్నా అలంకార ప్రాయమా? హరికలు గంగనేటికి భయం బునవచ్చితే నీదు గాండివం వెరవుగనిచ్చి నీవు నొగలెక్కి హరిన్ రతి చేయగన్న నిష్ఠుర భుజ విక్రమగ్రుడగును సూతతనూభవున్ తత్సహాయులన్ పొరిగొనడే సుయోధనుని పోడి మితూలగా ఒక మాత్రలోన్ అంటాడు. ఇంతటితో ఆగక, కుంతి కడుపున నీవు పుట్టకపోయినా బాగుండేది, మాకింత అవమానం జరిగేది కాదు అని అనరాని మాటలన్నాడు ఆగ్రహంతో ధర్మరాజు. ఈ మాటలకి అభిమాని అయిన అర్జునునికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. ధర్మజుడిపై కత్తి దూయడానికి సిద్ధపడ్డాడు. కృష్ణుడది గ్రహించి, ఎవరి కొరకు ఈ ప్రయత్నం అర్జున? కౌరవులెదుట లేరే. మనం మన రాజు కుశలమరసి విడదామని వచ్చాము. ఆయన క్షేమం తెలుసుకున్నాము. ఇది సంతోషించదగిన విషయమే గాని కోపం ఎందుకు? చంపవలసిన వారెవ్వరూ ఇచ్చటలేరే అని నర్మగర్భంగా అన్నాడు. అర్జునుడు కోపంతో ధర్మరాజును చూస్తూ కృష్ణునితో, కృష్ణ విను, గాంధీవాన్ని ఇతరులకిమ్మని ఎవరన్నా అంటే వారి తల తెగవేస్తాను అని చిన్ననాడే నా మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మాట అన్న మహీవిభుడు ధర్మవంతుడైతే అగుగాక, నేను చంపాల్సే ఉన్నది, లేకున్నా నా ప్రతిజ్ఞకే అన్యథాత్వం కలుగుతుంది. నీవు ధర్మాధర్మ విదుడవు, నేనేం చేయాలో చెప్పు అన్నాడు. కృష్ణుడు నవ్వి, చాలే ఊరుకో అని కొన్ని ధర్మాల్ని ఉపదేశిస్తాడు. అర్జున, నీవు కార్యాకార్య విధిజ్ఞుడవై ఎట్టి పరిస్థితులలో ఎలా నడుచుకోవాలి అనే ధర్మాల్ని చక్కగా తెలిసి ప్రవర్తించాలి. వయో జ్ఞానవృద్ధులను సేవించి ఇట్టి అనుభవాన్ని పొందాలి. సత్యం, అహింస అనేవి రెండూ పరమోత్కృష్ట ధర్మములు. అహింసతో సత్యాన్ని కాపాడాలి. కానీ కొన్ని సమయాల్లో అసత్యం వలన కూడా అహింసను రక్షించవలసి ఉంటుంది. ఇట్టి కర్మసూక్ష్మములు తెలియక అనాలోచితంగా అతర్కితంగా సత్యరక్షణ చేయుదును అనుట పాడి కాదు. నీవెప్పుడో చిన్ననాడు అజ్ఞానంలో చేసిన ప్రతిజ్ఞను సత్యమందర్చుటకై ఈనాడు భ్రాత, ధర్మపరుడు, రాజు, మహాత్ముడు అయిన ధర్మజుని చంపుదును అనుట ధర్మమార్గం కాదు. సత్యాసత్య విచక్షణ చాలా సూక్ష్మమైనది సుమా. ఎట్లంటే, ప్రాణః అనివత్సు పట్టున సర్వధనాపహార వేళయందు నడపు సత్యమనృతమండ్రు అసత్యంబు సూనృతమని పరిగ్రహింతురార్యజనులు. పైకి సత్యం వలె కనిపించినా ప్రాణహాని జరుగునప్పుడు సర్వధన మన ప్రాణ అపహరణ వేళ చెప్పే సత్యం సత్యము కాకపోవచ్చు, అసత్యం అసత్యము కాకపోవచ్చు. అది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీనికి దృష్టాంతంగా ఒక కథ చెప్తాను విను అని కృష్ణుడు ఒక కథను చెప్తాడు. ఒక పుణ్యక్షేత్రంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణ

ఉండేవాడు. అతడు తాను సత్యమే పలుకుతానని, అసత్యం చెప్పనని ప్రతిజ్ఞ చేసి సత్యవాది అనిపించుకున్నాడు. ఒకనాడతడు తపస్సు చేసుకుంటూ ఉండగా కొందరు జనులక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి సమీపంలో ఉన్న పొదలో దూరి దాక్కున్నారు. వారిని దొంగలు తరుముకుంటూ వచ్చారు. పొదల్లో దాగి ఉన్నవారు దొంగల కంట పడలేదు. దొంగల కౌశికుని వద్దకు వచ్చి, ఇప్పుడిక్కడికి వచ్చిన వారు ఎటు వెళ్లారు అని అడిగారు. ఈ కౌశికుడు సత్యాసత్య విభాగ విధిజ్ఞుడు కాకపోవడం చేత తాను సత్యమే చెప్పాలి అనే మూర్ఖపు నియమంతో ఇదిగో ఈ పొదలో ఉన్నారు అని చూపించాడు. దొంగలు ఆ జనాన్ని చూచి చంపి వారి ధనాన్ని అపహరించుకొని వెళ్ళిపోయారు. కౌశికుడు సత్యాన్ని చెప్పి వారి మరణానికి కారణభూతుడైనాడు, కాబట్టి నరకప్రాప్తుడైనాడు. కాబట్టి అర్జున, హింసాకరమైన సత్యం ధర్మం కాదు. దీనితో అజాతశత్రుడైన మీ అన్న వధ్యుడో కాదో నిర్ణయించుకో అంటాడు కృష్ణుడు.

మీరింతవరకు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో కర్ణపర్వం మూడో భాగం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా గులేబకావళి కథా చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన సినారె గీతం. సంగీతం అందించిన వారు జోసెఫ్ విజయకృష్ణమూర్తి.

ఆపాత మధురలు అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఆరాధన చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన శ్రీశ్రీ గీతం. సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరాధనా చిత్రం నుండి మొహమ్మద్ రఫీ జానకి ఆలపించిన సినారి గీతం. సంగీతం సాలూరు హనుమంతరావు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల లీలా ఆలపించిన పింగళి గీతం. సంగీతం అందించిన వారు ఘంటసాల.

ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. లేత మనసులు చిత్రం కోసం పిబి శ్రీనివాస్ ఆలపించిన దాసరథి గీతం, సంగీతం అందించిన వారు ఎంఎస్ విశ్వనాథ్.

నాకింగ్ చాలు చాలు కాలేజ్ చేసుకో ఇంకా మ్యారేజ్ అమ్మాయి గారి మౌనం తెలిసే మాకు అర్థం మదిలో ఉన్న మాట

కార్యక్రమంలో తరువాత వెలుగునీడలు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన శ్రీశ్రీ గీతం, సంగీతం అందించిన వారు పెండ్యాల.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో చివరిగా బలిపీఠం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన దేవులపల్లి గీతం. సంగీతం అందించిన వారు చక్రవర్తి.

మీరింతవరకు ఆపాత ముద్రలు అలనాటి ముద్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు దాటి 40 సెకండ్లు. ఇంతటితో మా ఈరోజు కార్యక్రమాలకు సమాప్తం. తిరిగి రేపటి మా ప్రసారాలలో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.